శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై ఎనలాగ్ ప్రసారాలతో పాటు డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 23వ తేదీ మంగళవారం. ఇప్పటి సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ.
1: కాలాయ తస్మై నమః. ఈ అనంత సృష్టి చాలా విచిత్రంగా సాగుతుంది. ముఖ్యంగా కాలం గురించి ఆలోచిస్తే ఎన్నో విశేషాలు తెలుస్తాయి. అంతా కాలం కర్మండి, ఏం కాలం దాపురించిందో, అంతా వానాకాలం చదువులండి, కాలమహిమండి అని అంటూ ఉండడం గమనిస్తాం. దేనికైనా కాలం రావాలండి అంటారు మరికొందరు. చూడండి, వసంతకాలే సంప్రాప్తే కాక కాక పిక పిక. వసంతకాలం వస్తే తెలుస్తుంది అది కాక కోయిల అని గుర్తిస్తాం. అంతవరకు ఏమీ తెలియదు కదా. నిన్న మొన్న మన కళ్ళ ముందు తిరిగి

0: ప్రమాణాల్లో చాలా గొప్పగా చెప్పారండి. సూక్ష్మాతి సూక్ష్మాన్ని పరమాణువు అంటారు. గాలిలో తేలుతున్న ధూళికణాల్లో ఒక రేణువులో ఆరవ వంతు పరమాణువుతో సమానం కావచ్చు. ఆ పరమాణువుపై ఒక పక్క నుండి మరో పక్కకు సూర్యకిరణం పయనించే కాలం సూక్ష్మకాలం అంటారు. ఇక రెండు పరమాణువులు కలిస్తే ఒక అణువు, మూడు అణువులు కలిస్తే ఒక త్రసర రేణువు, మూడు త్రసర రేణువులు ఒక త్రుటి అనే కాలమవుతుంది. నూరు త్రుటులు కాలం ఒక వేధ అంటారు. మూడు వేధలు ఒక లవం అంటారు. మూడు లవాలు ఒక నిమిషం అంటారు. మూడు నిమిషాలు ఒక క్షణం. ఐదు క్షణాలను ఒక కాష్ట అంటారు. పది కాష్టలు ఒక లఘుకాలం అని వ్యవహారం. పదిహేను లఘువుల కాలం ఒక నాడీ అవుతుంది. రెండు నాడులు ఒక ముహూర్తం. ఆరు లేదా ఏడు నాడులు ఒక ప్రహరకాలం అవుతుంది. దానినే జాము లేదా యామము అంటారు. నాలుగు జాములు ఒక పగలు, నాలుగు జాములు ఒక రాత్రి అవుతుంది. ఇక ఒక పగలు ఒక రాత్రి కలిశాయంటే ఒక రోజు. పదిహేను దినాలు పక్షం, రెండు పక్షాలు ఒక నెల. అయితే పైనున్న పితృదేవతలకు అది ఒకరోజే అవుతుంది. రెండు నెలలు ఒక ఋతువు, ఆరు ఋతువులు ఒక అయనం, రెండు అయనాలు ఒక సంవత్సర కాలమండి. దేవతల లెక్కల్లో మరొక రకంగా ఉంటుంది. ఇక కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో, త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలతో, ద్వాపరంలో రెండు పాదాలతో ఉంటే మన కలియుగంలో మాత్రం ధర్మం ఒక్క పాదంతోనే నడుస్తోంది. ఈ కాలాల ప్రభావం వలన ప్రజలలో ధర్మవర్తన కూడా మారిపోతూ ఉంటుంది. చూడండి, కలియుగం ప్రథమ పాదం ఇది. కాలం యొక్క గణన ఏ ఏ యుగాలు మన్వంతరాలు కాలాల్లో ఎవరెవరిని ఎక్కడెక్కడ ఎలా ఉంచాలో నడిపించాలో, ఏ పదార్థాలు వృక్షాలు తిరియక్కులు జీవులు ఎలా ఎంత ఆయువుతో ఉంచాలో ఉంచిన వాడికే జగన్నాథుడు అని అంటారు. భారతీయుల కాలగణన ఎంత గొప్పదో మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఆడించే నాటకం ఈ జగన్నాటకం. అతడే సూత్రధారి, మనం పాత్రధారులం. మన కర్మలు ఫలాలు ఆయా కాలాన్ని నియమాన్ని బట్టి బంధించబడి ఉన్నాయి. అలాగే మనం ఎవరి ఇంట ఏ ఊళ్ళో ఏ సంవత్సరంలో ఎలాగా మనం పుట్టాలో, ఎవరెవరితో బంధాలు ఏర్పడాలో అంతా కాలమహిమతో నిండిపోయింది. ఏది మనం అనుకున్నట్లు కాదు. ప్రకృతి వైపరీత్యాలు, శీతోష్ణాలు, భయాభయాలు, బుద్ధులు, ప్రవర్తనలు అన్నీ కాలాధీనాలు. భగవంతుడు అంటాడు గీతలో, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ అంటూ ఈ లోకాల సృష్టి స్థితి లయకు తానే కారణమని చెప్పిన సంగతి మనం మరవకూడదు. ధనం పోగొట్టుకున్నా మళ్లీ సంపాదించుకోవచ్చు, కానీ కాలాన్ని వృధాగా ఖర్చు పెడితే తిరిగి రాదు. హరినామస్మరణతో కాలం గడపాలి అని పెద్దలు చెప్పారు.
1: సూక్తి చదివిన్నారు, సమర్పణ డాక్టర్ ఎంటి ఆళ్వార్.

0: పొలం పనులు.
1: అంతర పంటల సాగు గురించి తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది రైతులు ప్రతి సంవత్సరం ఒకే పంటను ఒకే నెలలో వేసుకోవటం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు పూర్తిగా నష్టపోయే అవకాశం ఎంతైనా ఉంది.

అంతేకాకుండా ఏకపంట విధానం వల్ల కలుపు తీవ్రత పెరగటమే కాక చీడపీడల ఉధృతి అధికమవుతోంది. భూమిలో ముడిపోషకాల లభ్యత తగ్గి భూమి నిస్సారంగా తయారవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల బెడల వల్ల పంట నష్టపోతే కనుక రైతుల ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతింటుంది. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే అంతర పంటల సాగు చేసుకోవటం చాలా మంచిది. మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దాదాపు 550 మిల్లీమీటర్ల నుండి 1100 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది. సరైన ప్రణాళికతో, అవగాహనతో కనుక 2 లేదా 3 పంటలను ఒకేసారి సాగు చేసుకుంటే కనుక రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అసలు అంతర పంటలు అంటే 2 గాని అంతకన్నా ఎక్కువ పంటలను ఒక నిర్దిష్టమైన నిష్పత్తిలో సాగు చేస్తే దానిని అంతర పంటలు అంటారు. ఈ అంతర పంటల క్రమంలో 1 ప్రధాన పంట, 2 అంతర పంట అంటాము. అంతర పంటలు ఎంచుకునేటప్పుడు రైతులు కొన్ని జాగ్రత్తలను పాటిస్తే కనుక అంతర పంటల సాగు వలన రైతులు ఎంతో లాభాన్ని పొందుతారు. ధాన్యం లేదా చిరుధాన్య పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. ప్రధాన పంట దీర్ఘకాలిక పరిమితి కలిగి ఉంటే అంతర పంటను స్వల్పకాల పరిమితి కలిగి ఉంచుకోవాలి. ఒక పంట మరొక పంటతో వనరుల కోసం పోటీ పడేలా ఉండకూడదు. ప్రధాన పంట ఎత్తుగా పెరిగేది అయితే కనుక అంతర పంట పొట్టిగా, గుబురుగా పెరిగేదానిని ఎంచుకోవాలి. ఒక పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటే మరొక పంట తక్కువ లోతు గల వేరు వ్యవస్థను కలిగి ఉండాలి. ఒకే జాతి, ఒకే కుటుంబానికి చెందిన పంటలను అంతర పంటలుగా వేసుకోకూడదు. ప్రధాన పంట యొక్క మొక్కల సాంద్రత నిర్దిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పంట మధ్య కాలంలో బెట్ట వస్తే కనుక అంతర పంటల మొక్కల సాంద్రతను తగ్గించుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. 2 పంటలను సాగు చేసే యాజమాన్య పద్ధతులు ఒకే విధంగా ఉంటే సాగు చేయటం చాలా సులువుగా ఉంటుంది. అంతర పంటల వలన కలిగే ప్రయోజనాలు చాలానే ఉంటాయి. సహజ వనరుల సద్వినియోగం, నేల కోతను అరికట్టడం, అలాగే భూసారాన్ని పెంపొందించుకోవటం, సహపంటలను అధిక గాలి ఉష్ణోగ్రతల నుండి కాపాడుకోవటం, మొక్కను అధిక ఉష్ణోగ్రత నుండి కాపాడి సూక్ష్మ వాతావరణం ఏర్పరచుకోవటం, వాతావరణ వైపరీత్యాలకు తట్టుకుని సుస్థిర దిగుబడిని సాధించుకోవటం, చీడపీడల నివారించుకోవటం, అలాగే అధిక ఆదాయాన్ని పెంపొందించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఈ అంతర పంటల వల్ల ప్రయోజనాలు కలుగుతాయి. అంతర పంటల సాగు చేయడం ద్వారా ప్రధాన పంట మొక్కల మధ్య ఉన్న స్థలం వృధా కాకుండా ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా సహజ వనరులైన సూర్యరశ్మి, నీరు, పోషకాలు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయి. ఉదాహరణకు కందిలో అంతర పంటగా సజ్జను సాగు చేసినట్లయితే కనుక సజ్జ స్వల్పకాలిక పంట, అంటే 80 నుండి 90 రోజుల్లో పంట చేతికి వస్తుంది కనుక త్వరగా కోతను ముగిస్తే ఈ పంటను కోసిన తర్వాత కంది పూతకు వస్తుంది. కాబట్టి ఈ 2 పంటలకు వనరుల కోసం ఎటువంటి పోటీ ఉండదు. అలాగే అంతర పంటల సాగు వల్ల నేల కోత తగ్గడమే కాక భూమిపైన సారవంతమైన పొర కొట్టుకుని పోకుండా భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. ఉదాహరణకి మొక్కజొన్న పంటను అలసంద పంటలను కలిపి వేసుకున్నట్లయితే అలసంద పంట గుబురుగా పెరగడం వలన నేల కోతను నివారించడమే కాక నీటి ఒరవడిని 20 నుండి 30% వరకు తగ్గించి భూమిలోకి ఇంకేలా చేసి వర్షపు నీటిని సంరక్షించుకోవచ్చు. అలాగే ప్రధాన పంటల్లో అపరాలను అంతర పంటలుగా సాగు చేసినట్లయితే ప్రధాన పంటకు కొంత మేరకు నత్రజనిని అందించడమే కాక భూసారాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఉదాహరణకు సజ్జ లేదా కొర్ర వంటి చిరుధాన్య పంటల్లో కందిని అంతర పంటగా సాగు చేసినట్లయితే కంది వేర్లలో ఉన్న రైజోబియం బ్యాక్టీరియా వాతావరణంలో నత్రజనిని స్థాపించి ప్రధాన పంటకు అందిస్తుంది. అలాగే అంతర పంటల సాగు చేయడం ద్వారా చాలా వరకు కలుపును నివారించుకోవచ్చు. ఉదాహరణకు పొద్దుతిరుగుడు పంటను వివిధ పంటల్లో అంతర పంటలుగా సాగు చేయడం ద్వారా ఈ పంట వేర్లు స్రవించే ద్రవాల వలన అల్లీలోపతి అనే కలుపును నివారించుకోవచ్చు. అలాగే ఈ సాగు వలన గాలి వేగం ఎక్కువగా ఉన్న సందర్భాలలో పొడవుగా, దృఢంగా ఉన్న పంట గాలి వేగంను తగ్గించి అంతర పంటకు రక్షణ కలిగిస్తుంది. ఉదాహరణకు టమాటా పంటను మొక్కజొన్న లేదా జొన్న పంటల వరుసల మధ్య సాగు చేస్తే కనుక అధిక గాలి వేగం ఉన్నప్పుడు ఈ పంటలు గాలి నిరోధకాలుగా మారి టమాటా పంటకు రక్షణను ఇస్తాయి. ఈ అంతర పంటల సాగు వలన ఎత్తుగా పెరిగే మొక్క పొట్టిగా ఉండే మొక్కకు నీడను ఇస్తుంది. తద్వారా మొక్క ఉపరితలం పైన చుట్టుపక్కల వాతావరణం చల్లబడుతుంది. ఉదాహరణకు టమాటాను జొన్న పంటల్లో సాగు చేసినట్లయితే జొన్న పంట టమాటా పంటకు నీడను ఇవ్వటం ద్వారా చుట్టుపక్కల ఉష్ణోగ్రత తగ్గించి సూక్ష్మ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. వాతావరణ వైపరీత్యాలకు తట్టుకునే సుస్థిర దిగుబడి

కూడా సాధించవచ్చు. అలాగే ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల, అంటే బెట్ట పరిస్థితులు కానీ లేదా కరువు పరిస్థితులు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, ఒక పైరు దెబ్బతిన్నప్పుడు మరో పైరు కనీసం కొంత దిగుబడి ఆదాయాన్ని అయినా ఇస్తుంది. కావున అంతర పంటలను సాగు చేయడం ద్వారా సుస్థిర దిగుబడిని పొందవచ్చు. అలాగే అంతర పంటలను సాగు చేయడం ద్వారా చాలా వరకు కీటకాలు తెగుళ్ల ఉధృతి తగ్గుతుంది. ఉదాహరణకు టమాటాను అలసంద పంటలతో కలిపి సాగు చేసినట్లయితే టమాటాలో బ్యాక్టీరియా వీల్డ్ తెగులు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు అంతర పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఒక పంట నష్టపోతే రెండవ పంట నుండి రాబడి సంపాదించి నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. రైతు పొలం నుండి ఒకేసారి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. అలాగే వేరుశనగలో సోయా చిక్కుడు పండించడం వలన ఆకుముడత ఉధృతి తగ్గించుకోవచ్చు. వేరుశనగలో ఆముదం పొద్దుతిరుగుడు మొక్కలు అక్కడక్కడ వేయడం వలన పొగాకు లద్దెపురుగు గుడ్లు పెట్టడానికి ఆకర్షింపచేయవచ్చు. అలాగే ప్రతితో పాటు బెండను ఒకటి రెండు వరుసల్లో వేయటం వలన దీపపు పురుగులు, అలాగే కాయతొలుచు పురుగులు ప్రత్తి నుండి బెండ వైపుకు మరలేటట్లు చేయవచ్చు. పత్తిలో కంది పంటను కలిపి వేయటం వలన బూడిద రంగు ముక్కు పురుగు కందివైపు ఆకర్షించి చీడ ఉధృతి తగ్గిస్తుంది. పత్తిలో అలసంద సోయా చిక్కుడు పంటలను సాగు చేయటం వలన రసం పీల్చే పురుగుల ఉధృతి తగ్గుతుంది. తీగ కూరగాయల్లో మధ్యలో మినుము పంటను వేయటం వలన పంట ఈగ ఆశించకుండా తగ్గించవచ్చు. కూరగాయల్లో బంతి మొక్కలను సాగు చేయటం వలన భూమిలో ఉన్న నులుపురుగులు నశిస్తాయి. ఈ విధంగా అంతర పంటలను సాగు చేయటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా బహువార్షిక పంటలైన ఉద్యాన పంటలు నాటిన తర్వాత 4 నుండి 5 సంవత్సరాల వరకు చెట్ల మధ్య ఖాళీ ప్రదేశంలో స్వల్పకాలిక పంటలు, ఆహార ధాన్యాలు, చిరుధాన్యాలు, అపరాలు పండించుకోవచ్చు. పంటల పెరుగుదలకు సంబంధించి పొడవు, పొట్టి వ్యత్యాసాలను బట్టి 2 కంటే ఎక్కువ పంటలను కూడా వివిధ అంతస్తుల్లో పండించవచ్చు. ఒక పంటపై పురుగులను తినే సహజ శత్రువులను పెంపొందించడానికి కూడా అంతర పంటలను పెంచవచ్చు. ప్రధాన పంటలను ఆశించే పురుగులను అంతర పంటలపై ఆకర్షించి చీడపీడల బారి నుండి ప్రధాన పంటను రక్షించుకోవచ్చు. ఉదాహరణకు ఉసిరి, నేరేడు, సీతాఫలం లాంటి మెట్ట పండ్ల తోటల్లో కూడా 2 నుండి 3 సంవత్సరాల వరకు స్వల్పకాలిక పంటలను, అంటే అపరాలను వేసుకోవచ్చు. ఆ తర్వాత పశుగ్రాస పంటలను, అలాగే ఔషధ పంటలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంపొందించి సుస్థిర దిగుబడి సాధించడమే కాక అధిక దిగుబడులను సాధించవచ్చు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండవ విడత కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరగనుంది. రాష్టపతి శ్రీమతి ద్రౌపది ముర్ము వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ తెలుగు చలనచిత్ర నటులు గద్దె

0: రాజేంద్ర ప్రసాద్, మాగంటి మురళీమోహన్ పద్మశ్రీ పురస్కారాలను స్వీకరించనున్నారు. అలాగే తెలంగాణ నుంచి శాస్త్రవేత్తలు జి చంద్రమౌళి, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్, డైరీ విభాగంలో ఎం రామారెడ్డి మరణానంతరం పద్మశ్రీ అవార్డులు అందుకోనున్నారు. ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించి పాలనను మరింత మెరుగుపరచాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపు, పరిశుభ్రత, నీటి భద్రత, భూగర్భ జలాల సంరక్షణ, నదీ అంశాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముందస్తు జాగ్రత్తలు, సకాలంలో వైద్య పరీక్షల ద్వారా క్యాన్సర్ను చాలా వరకు నివారించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ఒక క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వైద్య రంగంలో సాంకేతికతను వినియోగించి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. క్యాన్సర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ముందస్తు నిర్ధారణకు ప్రాధాన్యం ఇవ్వటం అత్యంత అవసరమని పేర్కొంటూ,
1: ఒక క్యాన్సర్ మనం చూస్తే 2024లో 15 లక్షల మంది పైన క్యాన్సర్ కేసులు వచ్చాయి. ప్రతి సంవత్సరం 9 లక్షల మంది చనిపోతున్నారు. క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే కుటుంబమే కుప్పగూలిపోతుంది. మానసికంగా ఆర్థికంగా చితికిపోతారు. ఎప్పుడైనా సరే బ్రెస్ట్ క్యాన్సర్లో మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే చాలా వరకు నివారించుకునే పరిస్థితి ఉంటుంది. దీనికోసం ప్రివెంటివ్, ప్రిడిక్టివ్, క్యూరేటివ్ విధానాన్ని మనం అవలంబించాల్సిన అవసరం ఉంది.
0: తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలోని రైల్ భవన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ఆయన నిన్న సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో అపరిష్కృతంగా ఉన్న మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టు, దానికి అవసరమైన ఆర్థిక సహాయంపై చర్చించారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ, రైల్వే మంత్రితో చర్చలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. మెట్రో విస్తరణ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఈరోజు సమావేశం కానున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా మచిలీపట్నం ధర్మాన చెరువు సుందరీకరణ పనులకు రాష్ట గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమృత్ పథకం కింద 2,78 లక్షల రూపాయల వ్యయంతో ఈ అభివృద్ది పనులను చేపడతామని చెప్పారు. మచిలీపట్నంలో ఇప్పటికే పలు అభివృద్ది కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, మరిన్ని ప్రాజెక్టులను ప్రణాళికాబద్దంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్మాన చెరువును అభివృద్ది చేసి మచిలీపట్నం నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలియజేస్తూ,
2: స్టాండ్ వచ్చి దగ్గర ఒక 13 ఎకరాలు తీసుకున్నాం. దానికి కూడా డబ్బులు వచ్చినాయి కదా, 10,90 లక్షలు. ఏంటంటే చెత్త అంతా క్లీన్ చేసి తీసుకొచ్చి సెగ్రిగేట్ చేసి గుంటూరు పంపిస్తున్నారు. ఇప్పుడు భవిష్యత్తులో అవసరం అయితే ఇక్కడే ఒక పవర్ ప్లాంట్ పెడతారు. పవర్ ప్లాంట్ పెడితే మొత్తం చెత్త అంతా కూడా 90 టన్లు ఏ రోజుగా రోజు విడగొట్టేసి దాంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మెన్యూర్ కింద, తడి అంతానేమో మెన్యూర్ అంటే పొలాల్లో అట్లేటప్పుడు ఉపయోగపడుతుంది, మెన్యూర్ తయారు చేస్తారు. ఈ పొడితంతా కూడా బయటికి పవర్ ప్లాంట్ పంపించేస్తారు. అది మనం ఏర్పాటు చేస్తాం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ రూపొందించిన ఎల్నినోను సమర్థవంతంగా ఎదుర్కొందాం ప్రత్యేక సమాచార సంచికను అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎల్నినో పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు, శాస్త్రీయ వ్యవసాయ విధానాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు, వాతావరణ హెచ్చరికలు గ్రామస్థాయి వరకు చేరేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

0: 1947 నాటికి 2.4 trillion dollars ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో ఒక ప్రైవేట్ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని రాష్ట్ర అభివృద్ది లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల సృష్టి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ వేగం, స్థిరత్వం, సేవతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25% వాటా ఆంధ్రప్రదేశ్కే వస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు ఈ రోజు నుంచి విత్తన మేళాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాల సరఫరాపై విత్తన సంస్థల ప్రతినిధులతో ఆయన నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో విత్తన మేళాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 2601 రైతు వేదికల్లో నిర్వహించే విత్తన మేళాలకు అవసరమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో రైతుల సమస్యలు, ఆత్మహత్యల ఘటనలపై రైతు నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, సాగునీటి కొరత, పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పరిహారం అందకపోవడం వంటి కారణాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వాతావరణం. తెలంగాణ నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, ఇది సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు కోస్తాంధ్రప్రదేశ్ సేనా మరియు రాయలసీమల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నైరుతి రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పద్మ అవార్డుల ప్రదానోత్సవం 2వ విడత కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరగనుంది. ప్రజల నుంచి వచ్చే అర్జీలను వేగంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెట్రో రైలు విస్తరణకు సహకరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి 2.4 trillion dollars ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. भारतस्य द्रुतगत्या वर्धमानस्य विश्वसनीय वैश्विक शक्तिरूपेण परिवर्तनस्य प्रेरक शक्तिः राष्ट्रप्रथमस्य सिद्धान्तः एव अस्तीति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. नवदिल्ल्याम् एकेन निज वार्तावाहिन्या आयोजिते सम्मेलने सम्बोधयन् प्रधानमन्त्री श्रीमोदी अवदत् यत् विगत दशके देशस्य उपलब्धयः विश्वासे स्थिरतायां, बृहत्तर वैश्विक कल्याणाय प्रतिबद्धतायां च निहिताः सन्ति.
3: भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए सबसे बड़ी भारत की गारंटी है. भारत फास्ट ग्रोइंग इकोनॉमी भी है, एक क्रेडिबल इकोनॉमी भी है.
2: संप्रति G7 शिखर सम्मेलने स्वस्य सहभागितायाः उल्लेखं कुर्वन्

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచన లోచనం సమర్పణ శ్రీమతి కేవి సుమలత. అనంతరం కృత్రిమ దంతాలు అమర్చడం గురించి పరిచయ కార్యక్రమం ఉంటుంది.

0: బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు. ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం నేపథ్యంలో భవనానికి సంబంధించి డెవలప్మెంట్ అథారిటీ పాత రికార్డులు, గతంలో తీసుకున్న చర్యలను ఇప్పుడు తీవ్ర పరిశీలనలోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన 9 మంది విద్యార్థులను లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో చేర్చారు. మరణాల్లో ఎక్కువ భాగం ఊపిరాడకపోవడం వల్లే సంభవించాయని అధికారులు నిర్ధారించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో 2026 పద్మ పురస్కారాలను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ఈ ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు అందుకున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం 2066 సంవత్సరానికిగాను 5 పద్మవిభూషణ్తో కలిపి మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులూన్బైర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్ సోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆ మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో ఈ 2 జట్ల మధ్య ఉన్న అన్ని రికార్డులను పరిశీలిస్తే భారత్కు భారీగా ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు, 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజయంగా కొనసాగుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరుగుతున్న గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్, ఇరాక్ జట్లు ప్రస్తుతం తలపడుతున్నాయి. హాఫ్ టైం ముగిసేసరికి ఫ్రాన్స్ 1-0 ఆధిక్యంలో ఉంది. అంతకుముందు అర్లింగ్టన్లో జరిగిన గ్రూప్ మ్యాచ్లో అర్జెంటీనా 2-0 తేడాతో ఆస్ట్రియాపై విజయం సాధించి రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అర్జెంటీనా కెప్టెన్ లయనల్ మెస్సీ 38వ నిమిషంలో మొదటి గోల్ చేయగా స్టాపేజ్ టైంలో 2 గోల్స్ సాధించారు. ఈ 2 గోల్స్తో మెస్సీ ప్రపంచకప్ చరిత్రలో తన మొత్తం గోల్స్ సంఖ్యను 18కి పెంచుకున్నారు. విశేషాలు మరొకసారి. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా మారడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఖతార్లో గ్యాస్ కర్మాగారంలో జరిగిన పెళ్లిలో 12 మంది భారతీయులు మరణించడం పట్ల విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. లండన్లో జరగనున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఈరోజు పాకిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: ఈనాటి ఉదయరేఖల కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం.
1: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
2: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 50వ శ్లోకం.

కౌంతేయ, ఓ అర్జున, సిద్ధిం జ్ఞానయోగ్యతారూపమైన సిద్ధిని ప్రాప్త పొందిన సాధకుడు యథా ఏ రీతిగా బ్రహ్మ అనగా జ్ఞానరూపి అయిన పరమాత్మను ఆప్నోతి పొందుతున్నాడో, మరియు యా జ్ఞానస్య ఏది జ్ఞానానికి పరా సర్వోన్నతమైన నిష్ఠా పరిసమాప్తియో, తథా ఆ సాధనాక్రమాన్ని మే నా ద్వారా సమాసేన ఏవ సంగ్రహంగానే నిబోధ తెలుసుకో.

అర్జున, ఈ విధంగా స్వకర్మలతో పరమాత్మను ఆరాధించి జ్ఞానయోగ్యతా సిద్ధిని అందుకున్న సాధకుడు ఏ సాధనాక్రమాన్ని అనుసరిస్తే పరబ్రహ్మరూపమైన జ్ఞానాన్ని అనగా నైష్కర్మ్య సిద్ధిని అందుకోగలుగుతాడో, ఏది జ్ఞానానికి పరిసమాప్తి స్థానమో అటువంటి సాధనాక్రమాన్ని గురించి నీకు సంగ్రహంగా వివరిస్తాను, విను. స్వవిషయ జ్ఞానరూపమైన కర్మయోగానుష్ఠానాన్ని ఒక నిర్దిష్టమైన విధానంలో నడిపితే నిర్విషయ జ్ఞానరూపమైన స్వస్వరూప సిద్ధి లభిస్తుంది అని చెప్పడం కోసమే భగవానుడు ఇక్కడ సిద్ధి పదాన్ని, జ్ఞానపదాన్ని కూడా రెండేసి అర్థాలలో వినియోగిస్తున్నాడు. ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని జ్ఞానానికి పరాకాష్ఠగా స్తుతించడం ద్వారా భగవానుడు మనకు దానిమీద ఆసక్తి పెంచుతున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ
1: మగధ దేశపు రాజు ఆనందసేనుడు. అతని ఏకైక కుమార్తె ఉజ్వల అతిలోక సౌందర్యవతి మరియు అమితమైన

0: తెలివితేటలు కలది. ఆమెకు యుక్త వయసు వచ్చాక మహారాజు వివాహం చేయాలని సంకల్పించాడు. అందుకు స్వయంవరం ఏర్పాటు చేసి అన్ని రాజ్యాలకు వర్తమానం పంపించాడు. స్వయంవరం కోసం పోటాపోటీగా వివిధ దేశాల నుండి యువరాజులు వచ్చారు. కాని అదే రోజు అంతఃపురంలో ఉన్న రాకుమారిని ఒక రాక్షసుడు అపహరించాడు. అతణ్ణి చూసి కాపలాదారులు భయభ్రాంతులకు గురై నిర్ఘాంతపోయారే కాని ఏమీ చేయలేకపోయారు. దానితో మహారాజు ఎవరైతే ఉజ్వలను సురక్షితంగా రాజ్యానికి చేరుస్తారో వారికి అర్ధరాజ్యాన్ని కూతురుని ఇచ్చి వివాహం చేస్తానని ఒక ప్రకటన చేశాడు. స్వయంవరానికి వచ్చిన రాకుమారులు ఆలోచనలో పడ్డారు. కాసేపటి తర్వాత రాక్షసుడు ఎక్కడి నుండి వచ్చాడో, అతడి నివాసం ఎక్కడో తెలియకుండా రాకుమారిని అతని బారి నుండి తప్పించి తీసుకురావడం సాధ్యం కాదని వారిలో వారే తర్కించుకుని అందరూ వెళ్ళిపోయారు. ఒక ముగ్గురు వ్యక్తులు మాత్రం మిగిలిపోయారు. ఆ ముగ్గురిలో మొదటివాడు విక్రముడు. మహారాజా, నాకున్న మానసిక శక్తితో గాలిలోకి పక్షిలా ఎగరగలను. అలా నాతో పాటు మీ అందరినీ ఆకాశ మార్గంలో తీసుకువెళ్లగలను. అలా మనం రాక్షసుడి జాడ కనిపెట్టవచ్చు అని మహారాజుతో అంటాడు. రెండవవాడు సాగరుడు. ప్రభూ, నాకు దిశాజ్ఞానం ఉంది. విక్రముడు ఆకాశయానం చేయిస్తే నేను నా పరిజ్ఞానంతో రాక్షసుడి ఉనికిని తేలికగా పట్టుకోగలను అని మహారాజుతో అంటాడు. మూడవవాడు సుశీలుడు. అయితే నాకు శబ్దవేది విద్య తెలుసు. అలికిడి వినబడితే చాలు. ఆ దిశగా గురితప్పకుండా వేగంగా బాణాన్ని సంధించి శత్రువును మట్టుపెట్టగలను. ఇక మనం ఆలస్యం చేయకుండా పని మొదలు పెడితే రాకుమారికి ఎటువంటి ఆపద వాటిల్లదు అని మహారాజుతో అంటాడు. వెంటనే విక్రముడు అందరినీ తన శక్తితో ఆకాశ మార్గంలో తీసుకువెళ్తాడు. సాగరుడు తన దిశాజ్ఞానంతో రాక్షసుడి ఉనికిని తెలుసుకున్నాడు. రాక్షసుడి ధ్వని పసిగట్టి సుశీలుడు శబ్దభేది ప్రయోగించాడు. బాణం తగిలిన మరుక్షణం రాక్షసుడు పెద్దగా అరుస్తూ కుప్పకూలతాడు. వారు వెంటనే రాకుమారిని సురక్షితంగా రాజ్యానికి తీసుకొస్తారు. మహారాజుకు అప్పుడు పెద్ద ధర్మ సంకటం కలిగింది. అదేమిటంటే, ఇప్పుడు యువరానికి ఆ ముగ్గురులో ఎవరినిచ్చి వివాహం చేయాలో అర్థం కాలేదు. ఆయన సందేహాన్ని ఉజ్వలతో పంచుకున్నాడు. ఆమె ఒక్క క్షణం ఆలోచించి వినయంగా జవాబిచ్చింది. నాన్నగారు, ఒక ఆడపిల్లను రక్షించే బాధ్యతలో ప్రథమ స్థానం తండ్రిది. అందుకు దిశానిర్దేశనం చేసే రెండవ స్థానం సోదరుడిది. ఆమె కోసం ప్రాణాలొడ్డి పోరాడే మూడవ స్థానం భర్తకు చెందుతుంది అంటూ ఉజ్వల తండ్రికి సందేహనివృత్తి చేసింది. మహారాజుకు తక్షణ కర్తవ్యం స్ఫురించి సుశీలుడికి అర్ధరాజ్యాన్నిచ్చి కుమార్తెతో కళ్యాణం జరిపిస్తాడు. విక్రముణ్ణి సాగరుణ్ణి కానుకలతో సత్కరించి సగౌరవంగా వారి రాజ్యాలకు పంపుతాడు. గతలోని నీతి. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కంగారు పడకుండా ఆలోచిస్తే తప్పకుండా మార్గం దొరుకుతుంది.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేబిఎన్ కాలేజ్ విజయవాడ. విజయవాడలో 60 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన విద్యా సంస్థ కేబిఎన్ కాలేజ్. ఇంటర్ డిగ్రీ పీజీ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణ, అత్యుత్తమ ఫలితాల కోసం ఒకే ఒక ఎంపిక నాకే డబుల్ ప్లస్ గుర్తింపుతో కృష్ణా యూనివర్సిటీలో అగ్రగామి సంస్థ కేబిఎన్ కాలేజ్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9182907747.
2: 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. ఉదయరేఖల కార్యక్రమంలో అనంతరం కృత్రిమ దంతాలు అమర్చడం గురించి డాక్టర్ దుర్గా క్షితీష్ కొత్తూర్ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంప్లాంటాలజిస్ట్ వీరు, పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

0: కృత్రిమ దంతాల అమరిక విషయంలో డెంటల్ ఇంప్లాంట్స్లో చాలామందిలో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. అవన్నీ నివృత్తి చేస్తారని చెప్పి భావిస్తూ చెప్పండి డాక్టర్ క్షితీష్ గారు, డెంటల్ ఇంప్లాంట్స్ అసలు సురక్షితమైన, ఫలితాలు బాగానే ఉంటాయా, వివరించండి.
1: తప్పకుండా అండి. డెంటల్ ఇంప్లాంట్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీ అండి. అది పాతకాలంలో పక్క పళ్ళని ఆధారంగా తీసుకొని పళ్ళు కట్టేవాళ్ళు, అలాగే తీసి పెట్టుకునే పళ్ళు కట్టేవాళ్ళు అన్నమాట పాతకాలంలో. కానీ ఎప్పుడైతే ఇంప్లాంట్స్ వచ్చినాయో, ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఒక స్క్రూ లాంటిది ఉంటుంది, టైటానియం స్క్రూ అనమాట. అది ఆ స్క్రూని ఎముక

0: లోపల అమర్చి ఆ స్క్రూ ఆధారంగా పళ్ళు పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆ ఇంప్లాంట్ వెనక ఉన్న సైన్స్. ఈ ఇంప్లాంట్స్ గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయండి. సక్సెస్ రేట్ ఎలా ఉంటుందండి, సేఫేనా కాదా అని అడుగుతుంటారు. 95% ఇంప్లాంట్స్ వేయించుకున్న వాళ్ళు 10 సంవత్సరాల కాలం వరకు వాటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. సో సక్సెస్ రేటు 10 ఇయర్స్ వరకు చూస్తే ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేట్ ఉంటుందండి ఇంప్లాంట్స్. సో అంత ప్రిడిక్టబుల్గా ఉంటాయన్నమాట, మంచి వైద్య సదుపాయం అన్నమాట ఇంప్లాంట్స్ అనేది. కానీ సక్సెస్ రేటు దేని మీద డిపెండ్ అవుతుందంటే డయాగ్నోసిస్ ప్రాపర్గా చేయాలి, ఈ మనిషికి ఇంప్లాంట్ అవసరమా లేదా, వేయచ్చా లేదా అని కరెక్ట్గా నిర్ధారణ చేయాలి, అలాగే ఎముక కండిషన్ ఎలా ఉంది అని చూడాలి, అలాగే చేసే వాళ్ళ సర్జికల్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే కట్టే పళ్ళు ఏ డైరెక్షన్లో ఉండాలి, ఎంత మందం ఉండాలి, ఎంత బలంగా ఉండాలి అని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. పేషెంట్ యొక్క ఆరోగ్యం చాలా ముఖ్యం, వాళ్ళు ఏ మందులు వాడుతున్నారు, వాళ్ళు అసలు రెగ్యులర్గా ఫాలోఅప్స్కి వస్తారా, ఈ వైద్యం చేయించుకున్న తర్వాత మధ్య మధ్యలో వచ్చి క్లీనింగ్ చేయించుకోవడం అట్లాంటి కేర్ కూడా తీసుకోవాలి మేడం. సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఇంప్లాంట్స్ చేసినట్లయితే అది 95% సక్సెస్ రేట్ ఉంటుందండి ఇంప్లాంట్స్లో.
1: అయితే డాక్టర్ గారు, ఈ డెంటల్ ఇంప్లాంట్స్ కొంతమంది అరుదుగా ఫెయిల్ అయ్యాయి అని చెప్పి కూడా అంటుంటారండి, ఎందుకండి, వాటి కారణాలు ఏంటి?
0: ఇంప్లాంట్స్ ఫెయిల్ అవడం తరచుగానే చూస్తుంటామండి, అంటే ఈ 5% కేసెస్ ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. చాలాసార్లు ఏమవుతుందంటే చాలామంది స్మోకింగ్ చేస్తుంటారండి, స్మోకర్స్లో ఇంప్లాంట్ సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. అలాగే ఈ షుగర్ లెవెల్స్, మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేకపోతే అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తుంటాం. అలాగే మెయింటెనెన్స్, సరిగ్గా పళ్ళు తోముకోవడం, బ్రష్ చేసుకోవడం, నీట్గా ఉంచుకోవడం, అంటే పళ్ళు పెట్టించుకున్న తర్వాత నీట్గా మెయింటైన్ చేయాలి, ఆ మెయింటైన్ చేయని వాళ్ళలో కూడా ఫెయిల్యూర్స్ చూస్తుంటాం. అలాగే చిగుళ్ళ సమస్యలు, పళ్ళు నూరే అలవాటు ఉంటుందండి, టీత్ గ్రైండింగ్ అంటారు, అలా ఉన్న వాళ్ళకి చాలాసార్లు ఈ ఫెయిల్యూర్స్ అనేవి చూస్తుంటాం. అలాగే ఈ ఇంప్లాంట్ పెట్టేటప్పుడు కూడా, ఈ సర్జరీ చేసే సమయంలో కూడా హీట్ ఓవర్ హీట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే ఎముక ఎక్కువగా వేడెక్కకుండా, డ్రిల్ చేసి పెడతాం కాబట్టి డ్రిల్ చేసేటప్పుడు ఎక్కువ వేడెక్కకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. అలాగే పొజిషన్, ఇంప్లాంట్ ఏ పొజిషన్లో పెట్టాలి, ఎలా పెట్టాలి, పెట్టినప్పుడు ఇంప్లాంట్ గట్టిగా ఉందా లేదా, ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఫెయిల్యూర్ అనేది చూస్తాం అన్నమాట. ఆఖరి దశలో ఏంటంటే క్యాప్ పెట్టిన తర్వాత కూడా, పన్ను పెట్టిన తర్వాత కూడా లూజ్ అయిపోవటం, ఇంప్లాంట్ ఫెయిల్ అవ్వటం, ఈ క్యాప్ లూజ్ అయిపోయి క్యాప్ బయటకు వచ్చేయడం ఇలాంటివి కూడా చూస్తుంటాం. ఏదేమైనా కానీ డయాగ్నోసిస్ అనేది చాలా చాలా ముఖ్యం.
1: అంటే డాక్టర్ గారు, ఈ ఇంప్లాంట్ ఫెయిల్ అయినప్పుడు కొన్నిసార్లు ప్రారంభ దశలో అట్లాగే చివరి దశలో ఫెయిల్ అయ్యాయని అంటుంటారు, దాని గురించి ఒకసారి వివరించండి.
0: ఇంప్లాంట్ ఫెయిల్యూర్స్ 2 రకాలండి, మొదటి దశ, చివరి దశ అంటారు. మొదటి దశ లేదా ప్రారంభ దశ అంటే ఏంటంటే, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత ఎప్పుడు 3 నెలలు వదిలేయాలి. ఇంప్లాంట్ 3 నెలలు వదిలేస్తే లోపల ఆ స్క్రూ ఏదైతే ఉందో అది ఎముకలో కలిసిపోయి దానికి కావాల్సినంత బలం శక్తి వస్తుంది అన్నమాట పైన పన్ను మోయటానికి. సో ఇంప్లాంట్ పెట్టి పైన నుంచి పన్ను పెట్టాలంటే 3 నెలలు ఆగాలన్నమాట, ఎందుకంటే లోపల పెట్టిన ఇంప్లాంట్కి బలం రావాలి కాబట్టి. సో ఈ ఇంప్లాంట్ పెట్టి 3 నెలల తర్వాత పన్ను పెట్టే లోపలే లోపల ఉన్న ఇంప్లాంట్ లూజ్ అయిపోయి బయటకు వచ్చేస్తే దాన్ని ప్రారంభ దశలో ఫెయిల్ అయ్యింది అని మనం అనుకోవాలి. అలాగే చాలామందికి ఏమవుతుందంటే, ఇంప్లాంట్ పెడతాము, తర్వాత 3 నెలల తర్వాత పన్ను పెడతాము, ఆ పన్ను లూజ్ అయిపోవడం, తర్వాత క్రాక్ అయిపోవడం, లోపల ఇంప్లాంట్ విరిగిపోవడం, ఇన్ఫెక్షన్ రావడం, సరిగ్గా పెట్టినవి సరిగ్గా కొరకలేకపోవడం, బైట్ చేయలేకపోవడం, ఇలాంటి రకరకాల రీజన్స్ ఉంటాయన్నమాట. అలా అయితే దాన్ని లేట్ ఫెయిల్యూర్స్ అంటారన్నమాట, చివరి దశలో జరిగే ఫెయిల్యూర్స్గా భావించాలన్నమాట. సో మొదటి దశలో పన్ను పెట్టకముందే ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని ప్రైమరీ ఫెయిల్యూరు లేకపోతే ఎర్లీ ఫెయిల్యూర్ అంటారు. లేట్గా అంటే పన్ను పెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత ఒకవేళ ఫెయిల్ అయితే దాన్ని లేట్ ఫెయిల్యూర్ అంటారన్నమాట.
1: డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఇప్పుడు కొంతమందికి ధూమపానం చేసే అలవాటు ఉంటుంది, స్మోకింగ్, వాళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చా అండి?
0: వేయించుకోవచ్చు అండి, కానీ జాగ్రత్తగా ఉండాలి. స్మోకర్స్కి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇంప్లాంట్ విషయంలో. ముఖ్యంగా స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే రక్త ప్రసారం తగ్గిపోతుంటుంది ఎముకలోకి, ఎముకలో కానీ శరీరంలో కానీ రక్త ప్రసారం కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఈ రక్తనాళాలు కుంచుకుపోతాయి అన్నమాట.
1: స్టినోసిస్
0: అవడం, సైజ్ తగ్గిపోతాయి, సైజ్ తగ్గిపోయి బోన్కి కావాల్సినంత బ్లడ్ సప్లై ఉండదన్నమాట. సో అందువలన బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఉండదో, ఇంప్లాంట్కి కావాల్సిందే రక్తం కాబట్టి అది అందకపోతే ఇంప్లాంట్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గాయం మాంటం ఆలస్యం అవుతుందండి, గణనీయంగా లేట్ అవుతుంది గాయం మాంటం. సో ఇంప్లాంట్ సర్జరీ చేసిన తర్వాత వూండ్ హీలింగ్ డిలే అయితే ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ స్మోకర్స్లో ఏంటంటే బోన్ క్వాలిటీ బాగా తక్కువగా ఉంటుందన్నమాట, బోన్ క్వాలిటీ క్షీణిస్తుంది అన్నమాట. సో అలాంటి వాళ్ళకు కూడా రిస్క్.

0: బట్ అలాగే ఈ గమ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాని చుట్టూ ఉన్న ఎముక కూడా కరిగిపోవడం ఇలాంటివి చాలా చాలా చూస్తుంటాం అన్నమాట. అందుకని ఎప్పుడైనా స్మోకర్స్ వస్తే మా దగ్గరికి స్మోకింగ్ ఇంప్లాంట్ హీల్ అయ్యేదాకా, ఇంప్లాంట్ గట్టిపడేదాకా స్మోకింగ్ ఆపేయమని సూచనలు సలహాలు ఇస్తుంటాం అన్నమాట. సో ఎప్పుడైతే స్మోకింగ్ ఆపుతారో అప్పుడు ఇంప్లాంట్ యొక్క సర్వైవల్ రేట్ పెరుగుతుందన్నమాట.
1: మరి షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఇంప్లాంట్స్ వేయించుకోవచ్చు అంటారా?
0: తప్పకుండా వేయించుకోవచ్చు అండి. షుగర్ వ్యాధి వల్ల ఏమవుతుందంటే హీలింగ్ డిలే అవ్వడం, లేకపోతే గాయాలు తొందరగా మానకపోవడం, ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరగడం ఇలాంటివి చూస్తుంటాం అన్నమాట షుగర్ కంట్రోల్లో లేకపోతే. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో లేకపోతే ఇవన్నీ వస్తాయి కాబట్టి మన షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ఇంప్లాంట్ ప్లాన్ చేస్తాం అన్నమాట. తగిన రక్త పరీక్షలు చేయించుకొని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడే మనం ఈ ఇంప్లాంట్ అనే సర్జరీ చేయడం జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా షుగర్ పేషెంట్స్లో మేము తీసుకునే జాగ్రత్త ఏంటంటే HbA1c వాల్యూస్ చూస్తామండి, 3 నెలల యావరేజ్ చూస్తాం. 3 నెలల యావరేజ్ కంట్రోల్లో ఉంది, అనుకూలంగా ఉంది అంటే ఆ టైంలో మనం ఇంప్లాంట్ వేయడం జరుగుతుంది. సో వేసిన ఒక 4 రోజుల వరకు జాగ్రత్తగా ఉంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా చూసుకుంటే ఇంప్లాంట్ సక్సెస్ అయిపోతుందండి.
1: తర్వాత ఏదైతే ఇప్పుడు ఈ కృత్రిమ దంతాలు ఇంప్లాంట్స్ ఫెయిల్ అవుతున్నాయి అనడానికి ఏమైనా సంకేతాలు ఉంటాయా అండి, వార్నింగ్ సిగ్నల్స్ లాంటివి?
0: ఖచ్చితంగా ఉంటాయండి. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుందని కూడా పేషెంట్కి తెలియదు అన్నమాట. కానీ ఇంప్లాంట్ వేసిన తర్వాత పేషెంట్కి కొన్నిసార్లు మేము అవగాహన కలిగిస్తుంటాం అన్నమాట. ముఖ్యంగా ఏమైనా వాపొచ్చినా, అలాగే నొప్పిగా ఉన్న వేసిన చోట, అలాగే ఏమైనా చీము పెట్టినా, రక్తస్రావం అవుతున్నా కానీ ఇంప్లాంట్ వేసిన ఏరియాలోంచి, అప్పుడు ఇంప్లాంట్ లూజ్ అవుతుంది, ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్కి గురవుతుంది అని చెప్పి సంకేతాలు అన్నమాట. సో అలాంటప్పుడు వెంటనే మా దగ్గరికి వచ్చేయమని చెప్తాం. అలాగే చాలామందికి బ్యాడ్ స్మెల్ అన్నమాట, నోటి దుర్వాసన రూపంలో చూపిస్తుంటుంది. అలాగే నవిలేటప్పుడు, ఇంప్లాంట్ పెట్టిన తర్వాత నవిలేటప్పుడు నొప్పిగా ఉండటం, నవలు లేకపోవటం, అలాగే చిగురు జారిపోవటం, ఆహార పదార్థాలు బాగా ఇరుక్కుపోవటం, అలాగే ఎక్స్రే తీసినట్టయితే ఎముక జారిపోవడం లాంటి చాలా సంకేతాలు ఇస్తుందన్నమాట ఇంప్లాంట్ ఫెయిల్ అవుతున్నట్లయితే. సో ఇలాంటి సందర్భాల్లో పేషెంట్కి మేము అవగాహన కలిగించి వారు వెంటనే మా దగ్గరికి రావటం వస్తే మేము ఏం చేస్తామంటే వాటిని ప్రారంభ దశలోనే గుర్తించి దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంప్లాంట్ పూర్తిగా ఫెయిల్ అవ్వకుండా మనం కాపాడొచ్చండి.
1: అయితే ఇప్పుడు ఈ కృత్రిమ దంతాలు వేయించుకున్న తర్వాత, ఇంప్లాంట్స్ వేయించుకున్న తర్వాత నొప్పి ఏమైనా ఉంటుందా? నొప్పి ఉండడం అనేటువంటిది ఏమైనా సాధారణమా?
0: ఇంప్లాంట్ ప్రొసీజర్ అనేది చాలా పెయిన్లెస్ అండి, అసలు మినిమం పెయిన్ ఉంటుందన్నమాట. ఇంప్లాంట్ వేసిన రోజు ఏమైనా ఉంటే ఉండొచ్చేమో కానీ ఇంకా ఒక 24 గంటలు గడిచిన తర్వాత, 24 గంటలు కూడా అవసరం లేదు, 12 గంటలు గడిచిన తర్వాత అసలు ఏ నొప్పి ఏ బాధ ఉండదన్నమాట, ఇంప్లాంట్ అంత తేలిగ్గా అయిపోతుంది. అయితే కొంతమందికి ఒక రోజు 2 రోజులు కొంచెం మైల్డ్గా తక్కువ స్థాయిలో నొప్పి ఉంటే ఉండొచ్చు, అది దానికి మనం మందులు ఇస్తాం కాబట్టి అది కూడా తగ్గిపోతుంది. కానీ ఎక్కువ రోజులు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజుల నుంచి నొప్పి ఉంది అంటే మాత్రం చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. అది ఆ ఇంప్లాంట్ ఎలా ఉంది, నరానికి దగ్గరగా ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తుందా, లేకపోతే ఈ ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఆ బ్లడ్ చుట్టుపక్కల ఉన్న నరాలని ఇరిటేట్ చేసి అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ వస్తుందా, ఇలాంటివి ప్రెషర్ ఏమైనా పడుతుందా, ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం చాలా ఉందండి. సో ఇవన్నీ చూసుకొని అన్నీ అనుకూలంగా ఉంటే మనకి ఇంప్లాంట్ సక్సెస్ అయినట్టే అండి. కానీ నొప్పి అనేది సాధారణంగా ఇంప్లాంట్ వేసిన తర్వాత ఎవరికి ఉండదు, అంత సింపుల్ ప్రొసీజర్ అన్నమాట ఇంప్లాంట్ అనేది.
1: డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఈ కృత్రిమ దంతాలు అమర్చేటువంటి విధానం పరంగా, అంటే ఇంప్లాంట్స్ మీద పళ్ళు అమర్చిన తర్వాత అవి ఏమైనా లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయా?
0: ఉంటాయండి. ఎందుకంటే చాలాసార్లు మనం వాడుకలో ఇంప్లాంట్ మీద పన్ను పెట్టిన తర్వాత చాలాసార్లు కొత్త విధానంలో ఏం చేస్తామంటే స్క్రూ రిటైన్ క్యాప్స్ అని పెడతాం అన్నమాట. అంటే ఒక స్క్రూ ఆధారంగా పన్నుని ఇంప్లాంట్కి బిగిస్తాం అన్నమాట. సో ఈ ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత, పన్ను పెట్టిన తర్వాత చాలామంది వాడుకలు ఏమవుతుందంటే స్క్రూ లూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో స్క్రూ కొంచెం వెనక్కి తిరిగి కొంచెం లూజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అలా అవకాశం ఉన్నప్పుడు మేము ముందే చెప్తాం అన్నమాట, కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఒక 1 వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్తుంటాం అన్నమాట. అలా టెస్ట్ చేసినప్పుడు లూజ్గా అనిపిస్తే దాన్ని మళ్ళీ టైట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో ఇనీషియల్గా పెట్టిన తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ చాలామందికి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అది సహజం. సో 1 వీక్ తర్వాత మళ్ళీ టైట్ చేసినప్పుడు ఇంకా అది పర్మనెంట్గా చాలా సంవత్సరాలు టైట్గా ఉండిపోతుంది అన్నమాట. సో ఈ లూజ్ అవ్వడం అనేది సహజం కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదండి. చాలామంది కంగారు పడతారు, అయ్యో ఇంప్లాంట్ పెట్టేసుకున్నాము పళ్ళు లూజ్ అయిపోతున్నాయి ఏంటండి అని కంగారు పడుతుంటారు. సో ఇటువంటి ఆందోళనకు గురవలసిన అవసరం లేదు, ఈ లూజ్ అవ్వడం సహజం. సెకండ్ టైం మళ్ళీ వచ్చినప్పుడు టైట్ చేస్తే అది పర్మనెంట్గా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇదే కాక చాలాసార్లు డిజైన్, మనం ఈ పన్ను ఎలా డిజైన్ చేస్తాం,

0: ఈ ఇంప్లాంట్ ఏ యాంగిల్లో ఉంది అనే ఇవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చాలామందికి నిద్రలో పళ్ళు నూరే అలవాటు ఉంటుంది, నైట్ గ్రైండింగ్ అంటారు. అలా నైట్ గ్రైండింగ్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఆ సమస్య ఉందని గుర్తించి మనం పైన నుంచి నైట్ గార్డ్ అని ఒకటి ఇస్తాం అనమాట. రాత్రి పడుకునేటప్పుడు ఆ నైట్ గార్డ్ పెట్టుకుని పడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ స్క్రూ లూజ్ అయినా ఇంప్లాంట్ పైన ఉన్న క్యాప్ లూజ్ అయినా కానీ ఏ ప్రమాదం లేదండి, ఏ ఇబ్బంది లేదు, మనం దాన్ని సరి చేసుకోవచ్చు అన్నమాట.
1: డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఇందాక మీరు చెప్పిన దాంట్లో చిగుళ్ళ సమస్య ఉన్నటువంటి వారి పట్ల కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది ఈ ఇంప్లాంట్స్ అనేటువంటి విధానం, కృత్రిమ దంతాలు అమర్చేటువంటి విధానం అని అన్నారు. ఈ చిగుళ్ళ సమస్య వల్ల ఇంప్లాంట్స్ అనేటువంటిది ఏమైనా దెబ్బతినే అవకాశం ఉంటుందా?
0: ఉంటాయండి. చిగుళ్ళు అనేవి చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తాయి ఇంప్లాంట్ యొక్క సక్సెస్లో. ముఖ్యంగా చిగుళ్ళలో ఇన్ఫ్లమేషన్ అంటారన్నమాట, అంటే చిగుళ్ళ వాపు, చిగుళ్ళలోంచి రక్తస్రావం, చిగుళ్ళ చీము పట్టడం ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. ఇలాంటివి జరిగినప్పుడు ఇంప్లాంట్ని అపురూపంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో చిగుళ్ళ సమస్యని వెంటనే గుర్తించాలి. కొంచెం బ్లీడింగ్ అయినా చీము పెట్టినా కానీ వెంటనే పేషెంట్ మా దగ్గరికి వచ్చినట్లయితే ఆ ఏరియా క్లీన్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ని తద్వారా అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ని లోపలికి స్ప్రెడ్ అవ్వకుండా ఆపేయచ్చు అన్నమాట. ఒకవేళ ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ అయితే ఎముక కూడా కరిగిపోయి ఇంప్లాంట్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. సో అందువలన చిగుళ్ళ వ్యాధులు ఉన్నవాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా పెరియోడాంటైటిస్ అంటారు. పెరియోడాంటైటిస్ అంటే ఏంటంటే ఈ చిగుళ్ళు పంటి ఎముక సమస్య వల్ల ఒరిజినల్గా వాళ్ళ సహజమైన పళ్ళే లూజ్ అయిపోయి రాలిపోవడం జరుగుతుంది. అలాంటి సమస్య ఉన్నవాళ్ళు ఇంప్లాంట్స్ వేసుకుంటే వాళ్ళకి ఇంప్లాంట్కి కూడా అదే సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇంప్లాంటైటిస్ అంటారు. పెరియోడాంటైటిస్ ఉన్న వాళ్ళకి ఇంప్లాంటైటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని చిగుళ్ళు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంప్లాంట్ చేయించుకున్న తర్వాత ముఖ్యంగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ క్లీన్గా ఉంచుకున్నట్లయితే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ గణనీయంగా పెరుగుతుందండి.
1: డాక్టర్ గారు, కొందరిలో ఈ చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరిగేటువంటి టెండెన్సీ ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు బ్రష్ చేసుకుంటున్నప్పుడు కూడా రక్తం వస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడప్పుడు కూడా కారణం ఏమి లేకుండా కూడా చిగుళ్ళలోంచి రక్తం వస్తుంది అని అంటూ ఉంటారు. ఇది ఏమైనా చిగుళ్ళ సమస్య ఉన్నటువంటి వాళ్ళుగా అనుకోవాలనా? అలాంటి వాళ్ళకి ఈ కృత్రిమ దంతాలు అనేటువంటి అమర్చొచ్చా? ఆ సమస్యని ముందు ట్రీట్మెంట్ చేసి చికిత్స చేసి తర్వాత ఈ కృత్రిమ దంతాలు లేదా ఇంప్లాంట్స్ అనేటువంటిది అమర్చాలా?
0: హెల్దీ ఇండివిజువల్లో చిగుళ్ళలోంచి రక్తస్రావం వస్తుంది అంటే ఆ చిగుళ్ళలో ఇన్ఫ్లమేషన్ అంటే మురికి పేరుకుపోయి చిగుళ్ళు రియాక్ట్ అయ్యి దానివల్ల వాపు రక్తస్రావం అవుతుంది అని అర్థం అండి, మామూలుగా హెల్దీగా ఉండే ఒక మనిషిలో. సో రక్తస్రావం అవుతుంది అంటే ఆ పళ్ళు క్లీన్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్పి ఒక సంకేతం అనమాట, శరీరం మనకి ఇస్తున్నట్లు లెక్క అనమాట. అలాగే ఇంప్లాంట్స్ పెట్టించుకున్న వాళ్ళలో కూడా చిగుళ్ళలోంచి రక్తస్రావం వస్తుందంటే ఆ ఇంప్లాంట్ చుట్టూ ఉన్న చిగురు దగ్గర ఆహార పదార్థాలు ఇరుక్కుపోవడం కానీ చిగురు వాపొచ్చిందని కానీ లోపల ఏదో ప్రక్రియ జరుగుతుందని ఒక ఇండికేషన్ అనమాట. సో అలాంటి సమయంలో మనం వెంటనే మేలుకొని రక్తస్రావం వస్తుందంటే వెంటనే దంతవైద్య నిపుణులను సంప్రదించి ఆ ఏరియా క్లీన్ చేయించుకొని ఎక్స్రే తీసుకొని ఇంప్లాంట్ యొక్క హెల్త్ ఎలా ఉంది, ఇంప్లాంట్ యొక్క గట్టితనం ఎలా ఉంది అని చెప్పి నిర్ధారణ చేసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది ఈ స్టేజ్లో అశ్రద్ధ చేస్తారు, ఏముందిలే పెద్ద నొప్పి లేదు కదా అని. అలా చేస్తే ఆఖరి దశలో వచ్చినట్టయితే ఇంప్లాంట్ ఫెయిల్ అయితే మళ్ళీ కొత్త ఇంప్లాంట్ వేయాలంటే చాలా సమయం పడుతుంది, చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన పని కాబట్టి అది ముందస్తు దశలో వెంటనే వచ్చి చూపించుకున్నట్లయితే అది మేజర్ ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేయొచ్చండి.
1: డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, ఈ కృత్రిమ దంతాలు అమర్చడం, ఈ విధానం, అదే ఈ ఇంప్లాంట్స్ అనేటువంటివి ఎక్కువ కాలం మన్నాలంటే, ఉండాలంటే మీరిచ్చేటువంటి సూచనలు?
0: ఇంప్లాంట్ అనేది చాలా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అండి. సో చాలామంది భయపడుతుంటారు ఇంప్లాంట్ అంటే ఏంటో, ఏదో స్క్రూలు గీలు అని. అసలు చాలా ఈజీ, చాలా సింపుల్ ప్రొసీజర్, చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ కూడా. కానీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇంప్లాంట్ కోసం మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం గురించి వాకప్ చేస్తాము, వాళ్ళు వేసుకునే మందుల గురించి ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ షుగర్ లెవెల్స్ ఎలా ఉందో చూస్తాం, వాళ్ళ ఎముక ఎలా ఉందో చూస్తాం, చిగుళ్ళు పటిష్టంగా ఉన్నాయో లేదో చూస్తాము, కావాల్సినంత పరిమాణంలో కెరటినైజ్డ్ టిష్యూ అంటారన్నమాట అది ఉందో లేదో చూసుకుంటాం, అసలు వాళ్ళు భయంగా ఉన్నారా, మామూలుగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా, ఇవన్నీ చూసి ఇంప్లాంట్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ఇంప్లాంట్ ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు వేసేయటం కాదు, చాలా ముందస్తు ప్లానింగ్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో ప్లానింగ్ చేసిన తర్వాత వాళ్ళు స్మోకింగ్ చేస్తున్నారా, షుగర్ లెవెల్స్ ఎలా ఉంది, వాళ్ళ ఇంప్లాంట్ పెడితే పన్ను పెట్టిన తర్వాత ఇంప్లాంట్ మీద అందంగా వస్తుందో లేదా, షేడ్ మ్యాచ్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. చిగుళ్ళ మీద నొక్కుతుందా, చిగుళ్ళు అనుకూలంగా ఆదరిస్తాయా ఇంప్లాంట్ని, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఇవన్నీ ప్లానింగ్ చేయాలన్నమాట. సో ఒక్కసారి ప్లానింగ్ చేసిన తర్వాత ఇంప్లాంట్ పెట్టేసిన తర్వాత మెయింటెనెన్స్ కూడా ఉంటుందండి. పన్ను కూడా పెట్టేసిన తర్వాత క్లీన్గా మెయింటైన్ చేయాలి, తరచూ క్లీనింగ్ చేయించుకుంటుంది.

0: ఉండాలి, ఫాలోఅప్స్కి రావాలి, అప్పుడప్పుడు ఎక్స్రేలు తీసుకోవాలి, ఏమన్నా చిన్న ఇందాక చెప్పినట్టు రక్తస్రావం లాంటివి అవుతుంటే వెంటనే వచ్చి చూపించుకోవాలి, ఏమన్నా గుచ్చుకుంటున్నా, ఆహారం ఇరుక్కుపోతున్నా, ఏమన్నా డిస్కంఫర్ట్ ఉన్నా, ఏమన్నా దురదలాగా ఉన్నా, ఏమి ఉన్నా కానీ వెంటనే వచ్చి ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళని సంప్రదించినట్లయితే లాంగ్ టర్మ్ సక్సెస్ రేట్ చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగా తినగలరు, బాగా నవ్వగలరు, మెయింటెనెన్స్ ఫ్రీ అన్నమాట ఇది. సో ఏదేమైనా కానీ అన్నీ తినచ్చు, ఏ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు, కానీ మరీ గట్టివి ఎందుకన్నా మంచిది అవాయిడ్ చేయమని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట. ఎందుకన్నా మంచిది అని మేము కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, సూచనలు సలహాలు ఇస్తాం. సో వాటి పరిధిలో మెయింటైన్ చేసుకుంటూ, వాటి పరిధిలో ఉంటూ ఏమన్నా ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే చూపించుకుంటూ ఉన్నట్లయితే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ చాలా చాలా మెరుగ్గా ఉంటుందండి.
1: ప్రమాదాల్లో కూడా ఇంప్లాంట్ ఇరిగిపోద్ది అంటే, ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తుంటాం, సడన్ బ్రేక్ వేస్తారు, ఆ ఇనుప రాడ్ గుద్దుకుంటాం, పళ్ళు ఇరిగిపోతుంటాయి, ఇంప్లాంట్ కూడా అలాగే
0: ఇరిగిపోవచ్చండి. సహజమైన పళ్ళ మించిన బలమైనది ఇంప్లాంట్ కాదు, అది చెప్పడంలో ఎటువంటి ఇది లేదు, సందేహం లేదు. కానీ ఇంప్లాంట్ కూడా విరిగిపోవచ్చు, ప్రమాదాల్లో విరిగిపోవచ్చు, ఇంప్లాంట్ ఊడిపోవచ్చు, పైన ఉన్న క్యాప్ ఊడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో జాగ్రత్తగా ఉంటే మంచిదండి.
1: ధన్యవాదాలు డాక్టర్ దుర్గా క్షితీష్ గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ అండి.

0: ఉదయరేఖల కార్యక్రమంలో తరువాత
1: ఈనాటి కార్యక్రమంలో యోగా ఆస్టియోపోరోసిస్ గురించి శ్రీమతి జి పద్మజ గారి ప్రసంగం వింటారు.
2: ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు గుల్లబారటం, గట్టితనం కోల్పోవటం అంటాం. దాని కారణంగా అడుగులు బలంగా పడకపోవటం, జారటం, జారినప్పుడు తొందరగా ఎముకలు విరగటం జరుగుతుంది. ఆస్టియోపోరోసిస్ బాధితులకు యోగా చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు యోగ సాధన చేయటం వలన ఎముకలు, ఎముకల చుట్టూతా ఉన్న కండరాలు గట్టితనం తగ్గి సాగటం మొదలుపెట్టి మృదువుగా బలంగా తయారవుతాయి. అందువలన పడినా జారినా అంత తొందరగా విరిగే అవకాశం తగ్గుతుంది. ఏ ట్రీట్మెంట్లో ఉన్నా కూడా యోగ సాధన చేస్తుంటే చాలా తొందరగా నయం అవ్వటానికి దోహదం చేస్తుంది. అయితే ఒక వయసు దాటిన వారిలో ఎక్కువగా ఈ స్వభావం కనిపిస్తుంది. ఆస్టియోపోరోసిస్ అనేది ఒక శారీరక రుగ్మత, నిదానంగా మన ఎముకలను బలహీనపరిచే అనారోగ్యం. ఎముకలు గుల్లబారటం, మందం తగ్గటం, ఎముకలలో లవణాలు, ఖనిజాల సాంద్రత తగ్గిపోవటం దాని లక్షణాలు. ఈ కారణంగా ఎముకల పరిమాణం తగ్గుతూ ఉంటుంది. అందువలన తొందరగా విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మన శరీరంలో ఒక క్రమ పద్ధతిలో బోన్ టిష్యూ పుడుతూ ఉంటాయి. కాలక్రమంలో అవి మళ్ళీ మన శరీరము వాటిని జీర్ణం చేసుకుంటుంది. కానీ ఆస్టియోపోరోసిస్ అనే సమస్య ఉన్నవారిలో బోన్ టిష్యూస్ శరీరము జీర్ణం చేసుకున్నంత పరిమాణంలో కణాలు పుట్టుక ఉండదు. అందువలన ఎముక సాంద్రత నిదానంగా తగ్గుముఖం పడుతుంది. ఇది అంతా కొన్ని సంవత్సరాల ప్రక్రియ. ఇప్పుడు యోగ సాధన ఆస్టియోపోరోసిస్ ఉన్న వ్యక్తులకు ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, యోగా స్ట్రెంగ్తెన్ ద బోన్స్. కొన్ని యోగ ఆసనాలు ప్రత్యేకంగా బరువును నిలిపి చేసే ఆసనాలు ఉంటాయి. ఉదాహరణకి భుజంగాసన వెన్నుపూసకు, నడుముకి మంచి బిగుతుని ఇస్తుంది. త్రికోణాసన, ఇది వెన్నుపూసకు, పక్కటెముకలకు, మెడ కండరాలకు మంచి కదలికల్ని ఇస్తుంది. వీరభద్రాసన, ఉత్కటాసన, ఉత్తానపాదాసన, శలభాసన కాలి కండరాలకు, హ్యామ్స్ట్రింగ్ మజిల్కి మంచి శక్తిని ఇస్తాయి. సెకండ్ పాయింట్, యోగా రిడ్యూసెస్ పెయిన్. యోగ సాధన శారీరక ఇబ్బందిని, నొప్పులను, బిగుతును తొలగించటానికి ఉపయోగపడుతుంది. కండరాలు వదులవుతాయి, తేలికగా వంచగలుగుతాం. అందువలన నొప్పులు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. వజ్రాసన, శశాంకాసన లాంటివి అందుకు సహకరిస్తాయి. థర్డ్ పాయింట్, యోగా ఇంప్రూవ్స్ బ్యాలెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. యోగాసనాలు

చేసుకోవచ్చు. 11 సంవత్సరాలు ఆ పైన నుండి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలలో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in/application/form/login అనే వెబ్సైట్లో చూడవచ్చు. లేదా ఆఫీస్ ఆఫ్ ద వెల్ఫేర్ కమిషనర్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, room No. 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని సంప్రదించవచ్చు. వన్ 2.2 MHz పై ఆకాశవాణి FM వింటూ ఆనందిస్తున్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం.

0: ఉదయ రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. కొద్దిసేపట్లో హిందీలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాత్ మే ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, भारत के तेजी से विकसित भरोसेमंद अर्थव्यवस्था और विश्व शक्ति बनने में राष्ट्र प्रथम का सिद्धांत प्रेरक बल. राष्ट्रपति द्रौपदी मुर्मू आज राष्ट्रपति भवन में दूसरे नागरिक अलंकरण समारोह में पद्म पुरस्कार प्रदान करेंगी. उत्तर प्रदेश सरकार ने लखनऊ अग्निकांड में 4 अधिकारियों को निलंबित किया, 4 और आरोपी गिरफ्तार. उर्वरक ले जा रहे 4 जहाज हॉर्मुज जल डमरू मध्य पार करने के बाद भारतीय बंदरगाहों की ओर बढ़े.

0: The head-to-head record over the last 10 years heavily favours India, who remain undefeated across 17 matches with 15 wins and 2 draws. India Meteorological Department IMD has forecast heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim for the next 2 days. IMD said that heavy rainfall conditions are also expected over Bihar, Arunachal Pradesh, coastal Karnataka, Madhya Maharashtra, Goa, Odisha, Telangana, Kerala and northeastern parts of the country today. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Sunil. The blaze in a building in Lucknow and the death of Indians in Qatar LNG hub blast are the top stories in most dailies today. Keir Starmer resigning from the Prime Ministership of the United Kingdom appears on the front page of newspapers. Under pressure, Starmer quits as PM. Sixth Brexit in UK in 10 years, headlines the Times of India. Fresh power shift in UK as Starmer quits, writes Hindustan Times. US-Iran forward 6-day roadmap to final deal, reads the headline in the Tribune. The US has temporarily lifted curbs on Iranian oil sales and dollar-denominated payments, writes the paper. The Indian Cybercrime Coordination Centre of the Ministry of Home Affairs has sounded alarm over a new cyber fraud known as boss scam or CEO impersonation fraud, reports the Pioneer. An engineer from Rajasthan used artificial intelligence to hack into the Rajasthan Public Service Commission portal and delete his competition for a government job, writes the Indian Express, highlighting the misuse of AI platforms. And finally, to enhance ease of commuting and strengthen availability of amenities, the NHAI is developing vehicle repair and puncture service facilities along national highways and expressways, reports the Asian Age. And with that, it's back to you, Sunil.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. President Draupadi Murmu to confer Padma Awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan today. Uttar Pradesh government suspends 4 officials in connection with Lucknow fire incident. 4 accused arrested. 4 ships carrying fertilizers heading towards Indian ports after crossing Strait of Hormuz. Qatari authorities confirm death of 12 Indian nationals in Ras Laffan LNG explosion. And Lakshya Sen and Tanvi Sharma to lead India's challenge at US Open Super Badminton Tournament beginning today in California. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani YSR Kadapa Jilla Samacharalaku Vintaru Rachana Sri B. Srinath Reddy.
3: రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆరోగ్య రంగ అభివృద్ధికి రాయలసీమ కీలకమని, గండికోటను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రీన్యూర్షిప్ సెంటర్, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కీ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జూలై నెల జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.
4: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
5: వినోద్ గారు, నా కొడుకు, నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
6: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వన్ టూ పాయింట్ టూ మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల్లో ముందుగా 100% లవ్ చిత్రానికి టిప్పు పాడారు చంద్రబోస్. సాహిత్యం అందించిన పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చక్రీ సర్ స్వరపరిచి పల్లవితో కలిసి పాడారు భాస్కర్ పట్ల రవికుమార్. సాహిత్యం అందించే పాట 143 చిత్రం నుంచి.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిల్మ్ గీతల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మళ్ళీ స్వరచిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం శ్రేయ ఘోషాల్ పాడారు. భువనచంద్ర సాహిత్యం అందించిన పాట.

మీరు విన్న పాట మనం చిత్రానికి హరిచరణ్ పాడారు, అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 మెగాహెడ్స్. మై తర్వాత వినబోయే పాట స్టాలిన్ చిత్రానికి హరిహరన్ సాధన సర్గం పాడారు, పెద్దడమూర్తి సాహిత్యం అందించారు.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో పుసుపాటి సుజన్ సాక్సోఫోన్ వాద్యం వింటారు. ప్రత్యేక డోలుపై కె సూర్యనారాయణ ఉన్నారు. ముందుగా తన మీదనే చెప్పుకోలేవుగా భూషావళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
1: తన మీదనే చెప్పుకోవలిగా భూషావళి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

కార్యక్రమంలో తర్వాత బ్రోచే వారెవరురా, శ్రీరంజనీ రాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

0: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పోసపాటి సుజన్ గారి సాక్సోఫోన్ వాద్యం విన్నారు. శ్రీ కె సూర్యనారాయణ ప్రత్యేక డోలు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం
1: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. నమస్తే అమరావతి కార్యక్రమానికి స్వాగతం. నమస్తే మా అమరావతి కార్యక్రమంలో ముందుగా ఒక చక్కని పాట. ముందుగా దూకుడు చిత్రానికి రమ్య నవీన్ మాధవ్ పాడారు, రామజోగేశ్వరి సాహిత్యం అందించిన పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
5: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 లాక్స్ ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
0: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: నమస్తే. అమరావతిలో తర్వాత వినబోయే పాట భద్రా చిత్రానికి పుష్ప వినాయకం కుప్పస్వామి, ఉషా పాడిన పాట భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు 102.2 MHz పై. నమస్తే అమరావతిలో తర్వాత వినబోయే పాట దేవిశ్రీ ప్రసాద్ స్వరపతి స్వయంగా పాడిన పాట అత్తారింటికి దారేది చిత్రం నుంచి.

మీరు విన్న పాట బాద్షా చిత్రానికి ఇద్దలేరు మెహందీ రినయన రెడ్డి పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట జూలై చిత్రానికి సుచిత్, సురేన్, ప్రియా హేమేష్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం.

0: మీరు విన్న పాట కార్తికేయ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడారు, కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు, నరేష్ అయ్యర్ పాడిన పాట శంకర్ చంద్ర సాహిత్యం అందించారు. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. విన్న పాటతో నమస్తే అమరావతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 10:30 పరుగులు తీస్తూ ఉన్నాయి. ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం.
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కాని అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి, తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో, ప్రజాస్వామ్య చట్టబద్ధతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక, వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2వ దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3వ దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవటానికి అర్హులవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14వ తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు.

0: జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉండగా, వారిలో 2,68,86,239 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in ని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్న వారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. సో వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్, ప్రీ ఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టర్ రోల్ లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్ లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ది డ్రాఫ్ట్ ఎలక్టర్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
0: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బీఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
1: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్ టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతో పాటు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
0: జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
1: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డ్ కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
0: ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు

0: ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించడమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: 102.2 మెగాహెర్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 10:14 దాటింది. సెకండ్ల పరుగులు తీస్తున్న స్టూడియోస్లో సమయం. రాబోయే అతిథి కార్యక్రమానికి స్వాగతం. రాబోయే అతిథి కార్యక్రమంలో కొన్ని ఫీలింగ్ బిత్తాలు. ముందుగా ఆగడ చిత్రానికి సూరత్ సంతోష్, ఎంఎం బాన్సీ పాడారు, తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు.

మీరు విన్న పాట డార్లింగ్ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ పాడారు, అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించిన పాట. రాహు అతిథి కార్యక్రమంలో ఉన్నాం 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట దేనికైనా రెడీ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యం అందించారు. హేమచంద్ర ప్రాంకి ఆలపించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గబ్బర్ సింగ్ చిత్రానికి శంకర్ మహాదేవన్ పాడారు. గోపికా పూర్ణిమతో చంద్రబోస్ సాహిత్యం అందించారు. వెంటనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడిఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా, అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 క్రోర్ మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడిఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐయూ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: కార్యక్రమంలో వినబోతున్న పాట గజనీ చిత్రానికి హరిహరన్ రాఘవేంద్ర బొంబే జయశ్రీ పాడారు. హరీష్ జయరాజ్ సంగీతం, వెనెలకంటి సాహిత్యం.

మీరు విన్న పాట గోలీమార్ చిత్రానికి చక్రి స్వరపరిచి కౌశల్యతో పాడారు భాస్కరపట్ల రవికుమార్. సాహిత్యం అందించిన పాట విన్నారు. గుర్తు చేసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. 11 గంటలు దాటి సెకండ్ల పరుగులు తీస్తూ ఉన్నాయి స్టూడియోస్లో. 11 గంటల 1 నిమిషం దాటి ఇంకా సెకండ్ల పరుగులు తీస్తూ ఉన్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఈరోజు యొక్క ప్రత్యేకతలు, ఇంకా ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉందాం. ప్రపంచ క్రీడాకారుల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటూ ఉంటారంట. ఇంకా ఇలాంటి విశేషాలు మాట్లాడుకుంటూ ఉందాం ఒక చక్కని పాట తర్వాత. గుండెల్లో గోదావరి ఈ చిత్రానికి భావతారిణి ఇళయరాజా పాడారు. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన పాట విందాం.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: గుర్తు చేసుకుందాంలా ఉన్నాం మనం. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటూ ఆనందిస్తున్నారు. ఇవాళ ఏం గుర్తు చేసుకోవాలి అంటే 1980 సంవత్సరంలో వివి గిరి భారతదేశ 4వ రాష్ట్రపతిగా ఉన్నారు ఆయన. వారి జన్మదినం ఇదే రోజు అన్నమాట, జూన్ 23. ఇలాంటి విశేషాలే మాట్లాడుకుందాం ఒక పాట తర్వాత. ఇష్క చిత్రానికి అద్నాన్ స్వామి నిత్యమేనన్ పాడారు, కృష్ణ చైతన్య సాహిత్యం అందించిన పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. వివి గిరి గారు 1980 భారత 4వ రాష్ట్రపతిగా పనిచేసిన వారు. 80వ ఇదే రోజున పరమపదించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఈరోజు ప్రత్యేకతలు, జేమ్స్ మిల్స్ 1836 వీరు కూడా పరమపదించారు. స్కాట్లాండ్కి చెందిన చరిత్రకారులు, ఆర్థిక శాస్త్రవేత్త, రాజనీతి పరులు అన్నమాట. ఇలాంటి విశేషాలు మాట్లాడుకుంటూ ఉందాం. పాట తర్వాత జనతా గారి చిత్రానికి శంకర్ మహాదేవన్, రణనారెడ్డి పాడారు. దేవిసప్రసాద్ సంగీతం, రామజోగేశ్వరి సాహిత్యం అందించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో ఉన్నాం. ఐక్యరాజ్య సమితి పబ్లిక్ సర్వీస్ డేగా ఈ రోజుని జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా జస్టిస్ చల్మేశ్వర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వీరు, వీరి జన్మదినం ఇదే రోజు. రామ్ నరేష్ శర్వాన్, వెస్టిండీస్ క్రికెట్ జట్టు క్రీడాకారులు, 1980 ఇదే రోజు జన్మించడం జరిగిందనమాట. ఇలాంటి వీటి విషయాలు మాట్లాడుకుంటూ ఉందాం. చక్కని పాట తర్వాత టిప్పు ప్రియ పాడారు, చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట జగడం చిత్రానికి.

0: సీను, నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీషర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వా, నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా వేసుకున్నావు అనుకో, దడదళ్ళు ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

మీరు విన్న పాట జబర్దస్త్ చిత్రానికి నిత్యం మీనన్ పడారు శ్రేష్ఠ సాహిత్యం అందించారు. 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు. గుర్తు చేసుకుందాంలో చివరిగా ఇంద్ర చిత్రానికి SP బాలసుబ్రహ్మణ్యం కల్పన పాడిన పాట వేటూరి సాహిత్యం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వీరా చిత్రానికి తమనేసెస్ స్వరపరిచి బిందు మహిమతో కలిసి పాడారు రహమాన్.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయ అభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్.

0: యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట వర్షం చిత్రానికి అద్నాన్ సామి, సునీత పాడారు. సిరివేనెల సాహిత్యం అందించిన పాట. ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 MHz పై వింటూనే ఉండండి.

0: యువర్ వాయిస్ ఐ ఆమ్ సింగ్ సాంగ్.
1: మీరు వినబోతున్న పాట
0: ఫ్లాప్ సాంగ్.

0: మరి విన్న పాట త్రీ చిత్రానికి ధనుష్ రచించి స్వయంగా పాడిన పాట. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం విన్నారు. విన్న పాటతో ఫిలిం కి తల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. స్టూడియోలో సమయం 12 గంటలకు వస్తుంది. ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు
1: వస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూమ్బర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలో మే ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
4: చెప్పిన సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: లాహిర్ లాహిర్ లో కార్యక్రమం వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM లో. తర్వాత వినబోయే పాట విక్రమార్కుడి చిత్రానికి MM కీరవాణి స్వరపరిచి సునీత తో కలిసి పాడిన పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఖైదీ నెంబర్ 150 చిత్రానికి జస్ప్రీత్ జాన్స్ పాడారు. దేవీ ప్రసాద్ సంగీతం, శ్రీమణి సాహిత్యం. వింటూనే ఉండండి 102.2 MHz పై ఆకాశవాణి FM.

0: మీరు విన్న పాటతో లాహిర్ లాహిర్లో కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. 12:30 వస్తుంది తెలుగులో వార్త ప్రసారం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమై హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
2: We need to be cognizant of the new security threats and challenges. Non-traditional threats have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
1: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న చంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
3: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే అప్నా కర్తవ్య నిభాయా.
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో 2వ దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 కేసు నమోదు చేసి 4 అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపైన భారతీయ న్యాయ సంహిత, ఉత్తర్ప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికి ప్రవేశం లేదని స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఏఆర్ న్యూస్ _HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్ట్రపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్ రాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్

0: శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మ విభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశ ఐక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు, చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి, శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రోలీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను ఓడించి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వయోధికుల్లో రక్తపోటు, మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా ఈ జ్వరాలు లాంటివి కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు. ప్రధానంగా డాక్టర్ గారు, వయోధికుల్లో బీపీ, షుగర్ అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మా శ్రోతలకు తెలియజెప్తారు.

0: చెప్పి భావిస్తూ, ఎందుకని వయోధికుల్లో బీపీ అనేటువంటిది వస్తుంది, ఒకసారి కారణాలు చెప్పండి.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో ముఖ్యంగా మనం వయోధికుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు మరియు అదుపులేని బ్లడ్ షుగర్ అంటే డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఎక్కువగా చూస్తుంటాము. కాకపోతే దీనికి ప్రత్యేకించి వయసు ఒక పెద్ద కారణం.

కాబట్టి బీపీ గురించి క్లుప్తంగా మనకి కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక నార్మల్ పర్సన్ యొక్క రక్తపోటు 125 సిస్టాలిక్, కింద 80 అంటే డయాస్టాలిక్ మధ్యలో ఉండాలండి. ఎవరికైనా సరే ఈ బీపీ 130-139 సిస్టాలిక్ మరియు 80-89 డయాస్టాలిక్లో ఉన్నప్పుడు మనం కొంచెం స్టేజ్ 1 హైపర్ టెన్షన్గా, లేదు 140/90 లేదా పైన ఉన్నప్పుడు స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ అనేది ఉన్నపళంగా రాదండి, ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచే ఉండొచ్చు లేదా కొంచెం ముందు నుంచే ఉండొచ్చు. 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముందుగానే బీపీ వచ్చినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుని బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలతో కంట్రోల్ కానప్పుడు మనం ఈ బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే మనం బాగా నిలవ పచ్చళ్ళు కావచ్చు లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు బాగా ఉన్నప్పుడు ఉప్పు వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది వయోధికుల్లో. తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ రైస్ ఎక్కువ తీసుకున్న, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా బాడీలో జరిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. బీపీని మనం 2 విధాలుగా భాగించాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే 90% మందికి ఉండే బీపీ. దీనికి కారణాలంటూ ఉండవు, జెనెటిక్గా పేరెంట్స్కి బీపీ ఉంటే పిల్లలకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం లేకుండా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కారణాలు ఏంటంటే ఎక్కువగా నిద్ర లేకుండా, బాడీకి సరైన రెస్ట్ లేకుండా కూడా మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకుండా ఈ ఫోన్లలో వాటిల్లో మునిగిపోయి ఏదో మనం వేరే ఆలోచనలు ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. బాగా గురకొచ్చే వాళ్ళకి, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ సమస్య గురక చాలామందికి ఉంటుంది. గురకలో ఏంటంటే మన అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా షుగరీ ఫుడ్ బాగా తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ అంటే మనం వయోధికుల్లో చూసినప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ బాగా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి కూడా, అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కారణాలు అనేకమైనా సరే తరచూ బీపీ చెకప్ చేసుకోవడం ద్వారా మనం బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ బీపీలో ఏంటంటే నార్మల్గా 160-150 మనం కొత్తగా చూసినప్పుడు పేషెంట్ని మనం మానిటర్ చేసి, పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అసలు ఎందువల్ల బీపీ వచ్చింది అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. అలా కాకుండా సడన్గా ఉన్నపళంగా ఎప్పుడు నిజంగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటున్న పర్సన్, అసలు ఎప్పుడు బీపీ లేనటువంటి పర్సన్, 50 సంవత్సరాల మనిషి, అంతకుముందు నిజంగా ఎప్పుడు నెల నెల బీపీ చెక్ చేసుకుంటూ బీపీ లేనట్టు మనిషి సడన్గా కళ్ళు తిరుగుతూ, నడవడానికి ఇబ్బంది అయ్యి, తూలు వస్తూ, మాట తడబడుతూ, బీపీ కనుక 200-190 అనేది కనుక ఉంటే అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. అంటే అలాంటి బీపీని కూడా మనం అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అలా 200 వచ్చిన బీపీని ఖచ్చితంగా మన న్యూరలాజికల్ కారణాన్ని రూల్ అవుట్ చేయకుండా మళ్ళీ బీపీ తగ్గేని కూడా కూడదు. కాబట్టి ఎవరన్నా సరే ఎప్పుడు రెగ్యులర్ చెకప్లో ఉండే పేషెంటు, ఎప్పుడు బీపీ నార్మల్గా ఉండే పేషెంటు సడన్గా తలనొప్పి, మాట స్పష్టత కోల్పోయి, నడుస్తున్నప్పుడు తూలుడు వస్తూ, బీపీ ఎప్పుడు నిజంగా లేదు కానీ ఆ రోజు సడన్గా 200 వచ్చిందంటే ఖచ్చితంగా ఏదన్నా న్యూరో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తరచుగా, అంటే ఒక వయసు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీపీ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ, షుగర్ చెకప్ చేయించుకుంటూ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటూ, కిడ్నీ కూడా బేసిక్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇయర్లీ 1-45 ఇయర్స్ దాటినప్పుడు ఒక బేస్ లైన్ ECG అవసరమైతే 2D ఎకో చేయించుకుని, ఈ బీపీకి సంబంధించిన ఎవాల్యుయేషన్లో భాగంగా బీపీని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరంగా ఉంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బీపీకి రెండో కారణం సెకండరీ హైపర్ టెన్షన్. ఇందాక నేను చెప్పింది ప్రైమరీ హైపర్ టెన్షన్, దానికి 90% మందికి అది కారణం ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పేషెంట్కి బీపీ శరీరంలో ఇంకేదో కారణం వల్ల బీపీ పెరగడం అనేది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ బేసికల్గా మనకి దేనివల్ల వస్తుందంటే ఏదన్నా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు, తర్వాత హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ కానీ, ఫియోక్రోమోసైటమ్ అంటే కొన్ని హార్మోన్ సమతౌల్యతలు దెబ్బతిన్నప్పుడు బీపీ రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి పడుకున్నప్పుడు సడన్గా బీపీ పెరగడం, కూర్చున్నప్పుడు బీపీ తగ్గడం, అలాంటి కొన్ని హార్మోన్ సమస్యలు అలాంటిది వస్తూ ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే ఒకటి ఉంటుంది, అంటే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం సన్నబడడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో బీపీ అనేది జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా నిజంగా బీపీ 160/100 ఒక రీడింగ్లో కాకుండా వారంలో ఒక 3-4 సార్లు బీపీ ఉన్నప్పుడు మనం ఒక 3-4

0: టైమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకుని నిర్ధారణకు వచ్చి దీనికి ప్రాథమిక కారణం ఏంటో అంచనా వేసి మనం దానికి తగ్గ ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు మామూలుగా వయోధికుల్లో ఇది కామన్ ఏలే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీలు షుగర్లు సహజమేలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏం కాదులే, ఇలాంటిది కూడా అంటుంటారు.
0: బీపీ అనేది వయోధికుల్లో ఇంకొక కారణం ఏంటంటే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కూడా బీపీ వస్తుంది. కానీ ఎవరికైనా సరే బీపీ అదుపులో లేనప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో కామన్గా బీపీ పేషెంట్స్ కూడా ఉంటాయి. ప్రాథమికంగా వచ్చేసి కిడ్నీ దెబ్బతినడం, కండి చూపుకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం, గుండె యొక్క కండరాల మీద బీపీ యొక్క ప్రెషర్ పెరిగి గుండె దెబ్బతినడం, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉండడం. సో కాబట్టి బీపీ ఇది వయసు వాళ్ళకి పర్లేదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆ వయసుకు తగ్గట్టు మందులు ఇచ్చి మనం బీపీ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. బీపీని మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే బీపీ 120/80 లోపల ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాకు లో బీపీ అయిపోయింది, లేకపోతే కొంతమంది బీపీ మందులు వాడేవాళ్ళు నిజంగా మంచిగా ఇంట్లో బీపీ చెక్ చేసుకున్న మిషన్ కొనుక్కొని బీపీ చెక్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ని కలవడం వీలుగా పోయినప్పుడు కింద బీపీ 60 వస్తుంది, 50 వస్తుంది అని చెప్పేసి లో అయిపోయిందనే భయంతో బీపీ మందులు ఆపేసేవాళ్ళని కూడా చూసాము. కాబట్టి బీపీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో బీపీ అంటే పైన బీపీ సిస్టాలిక్ బీపీ 90 కంటే తగ్గినప్పుడు మనం లో బీపీ అని అనాల్సిన, అంటే హైపోటెన్షన్ అంటాము. సో అంతేగాని కింద బీపీని మీరు పట్టించుకోకర్లేదు, పై బీపీ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైన బీపీ 90 కంటే తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని కింద బీపీ 40 వచ్చింది 50 వచ్చింది అనే మిషన్లో మీరు సొంతంగా బీపీ మెడిసిన్స్ని అడ్జస్ట్ చేసుకోకూడదు డాక్టర్ని కలవకుండా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది లేడీస్లో బాగా సన్నగా ఉండే వాళ్ళలో 90/60 సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా బాగా సన్నగా ఉండేవాళ్ళు, హెల్తీగా ఉండి ఏమాత్రం ఏ సమస్యలు లేనటువంటి వాళ్ళకి 80/60 కూడా చూస్తాము లేడీస్లో, ఎక్కువ జెంట్స్లో కాదు. సో 90/60 మొదలుకొని పైన 120/80 మధ్యలో ఎంతన్నా ఉండొచ్చు బీపీ. అది 120/80 అలా ఉన్నప్పుడు స్టేజ్ 1 బీపీ. దీంట్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించి తీసుకునే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, లేకపోతే బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఐటమ్స్, హై షుగర్ ఉండే ఫుడ్స్, తర్వాత ముఖ్యంగా బేసిక్గా ఆల్కహాలు, లేకపోతే స్మోకింగ్ లేకపోతే ఆ పొగాకు ఏ రూపంలో అయినా సరే, నవిలే పొగాకు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటి ఏ పదార్థాలు అలవాటు ఉన్నా సరే వాటిని మానుకొని నిలవ పచ్చళ్ళు, ఉప్పు శాతాన్ని రోజుకి 1.5 గ్రామ్ లోపల తీసుకుని శారీరక వ్యాయామం పాటించి మినిమం ఒక 40-45 నిమిషాల నడకతో పాటు ప్రాపర్గా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే 99% బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి.
1: ఇక డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ బీపీ కంటే కూడా ఎక్కువగా గమనిస్తున్నాను డాక్టర్.
0: అవునండి,
1: వయసు కూడా ఒక కారణం అనుకోవాలని.
0: వయసు ప్రథమ కారణం, తర్వాత అతను చిన్న వయసులో నుంచే తీసుకునే ఆహారపు అలవాట్ల ప్రభావమే ఒక వయసులో షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా అతనికి ఉండే ఒత్తిడి వల్ల బాడీలో షుగర్ కంట్రోల్ అదుపు తప్పే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి బాగా కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికీ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడం వల్ల షుగర్ రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం. సో పలు కారణాల వల్ల పెద్దవాళ్ళలో మనం షుగర్ చూస్తూ ఉంటాము. సో షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే లేదా పెద్దవాళ్ళు అయితే బేసికల్గా ఆహార నియమాలతో చాలా వరకు వీళ్ళకి కంట్రోల్లో వచ్చేస్తుందండి. దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మందులు వాడాలి.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ రెండు ఉన్నటువంటి వయోధికుల్లో అంటే ఎక్కువగా రిస్క్లు ఏమేమిటి? హార్ట్ ఏక్ కానీ, స్ట్రోక్ ఒకటి, రీనల్ ఫెయిల్యూర్.
0: బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ముఖ్యమైన అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడైనా సరే, బీపీ కంట్రోల్ లేనప్పుడైనా సరే కంటి చూపు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాళ్ళ రక్త సరఫరాలో తగ్గి కాళ్ళకి ఏమైనా పుండ్లు పడితే పుండ్లు మానకపోయే అవకాశం ఉంది షుగర్లో. తర్వాత ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్కి మీద పడడం, హార్ట్ అటాక్, తర్వాత పక్షవాతం. బీపీ అదుపులో లేనప్పుడు మెదడుకి సంబంధించి సివిఐ అంటాం, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్, దాంట్లో మనకి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరం చేయగలగచ్చు.
1: షుగర్ కంట్రోల్ లో లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: షుగర్ బీపీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంట్రోల్ వెళ్ళినప్పుడు షుగర్ పేషెంట్ గానే బీపీ పేషెంట్ గానా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ లైక్ కామన్ గానే ఉంటాయి.
1: పక్షవాతం కూడా,
0: పక్షవాతం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్స్ అనేది బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్కు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు కూడా, అంటే రెటినోపతి కూడా, హైపర్ టెన్సివ్ రెటినోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. సో ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఏంటంటే కంట్రోల్ లేని వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, ఈ రెండు ఉన్నటువంటి పెద్ద వయసు గల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు?
0: ఫస్ట్, ఆహార నియమాల్లో రైస్ లేకపోతే పాలిష్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు. అంటే పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు, ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్లో రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి, ఫిష్ చికెన్ ఎక్కువ తీసుకోవాలి, ఉప్పు తీసుకునే ఉప్పు శాతం రోజు మొత్తం మీద 1.5 grams దాటకుండా చూసుకోవాలి. తర్వాత నడక అనేది మనకి మినిమం 30 నుంచి 45 నిమిషాలు నడక అవసరం. నిద్రపోవాలి కరెక్ట్గా, ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. తర్వాత అనవసరమైన ఒత్తిళ్ళు తీసుకోకూడదు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, కాఫీ టీలు కూడా పరిమితిలోనే తీసుకోవాలి.
1: డాక్టర్, బీపీ అనేటువంటిది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలంటే ఉంది అని తేలింది అనుకోండి?
0: బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించకుండా ఉండాలి. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బీపీ కూడా అడ్వైజబుల్ అండి. అంటే ఎలక్ట్రానిక్ బీపీ మిషన్, మంచి యాక్యురేట్ మెజర్మెంట్ ఉండేది, కాలిబ్రేషన్ అన్ని కరెక్ట్గా ఉండే, దాంతో ఇంట్లో వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. కంట్రోల్ ఉండేవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ మేరకు వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్, దీన్ని మనం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటాం.
0: అవునండి.
1: మహిళల్లో తక్కువ, పురుషుల్లో ఎక్కువ అని అంటుంటారు డాక్టర్ గారు, మరి మీరేమంటారు?
0: ఆల్మోస్ట్ సేమే ఉంటుందండి, అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చూస్తే పేషెంట్ రేషియో బట్టి చూస్తే పురుషుల్లో ఎక్కువగా బీపీ, ఎందుకంటే కొంతమంది స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాట్లు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ కొన్ని బీపీ లాంటివి కొంచెం 1% మేర ఎక్కువగా మనం జెంట్స్లో చూస్తుంటాము. కాకపోతే ఎవరైనా సరే ఒక ఏజ్ రాగానే రెగ్యులర్ చెకప్ అవసరం. రెగ్యులర్గా ఇయర్లీ ఒక కనీసం 1-3 times బీపీ, షుగర్ చెకప్ చేసుకుంటూ బేసిక్ చెకప్ లైక్ క్రియాటిన్, ఈసీజీ, బేసిక్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, క్రియాటిన్, ఈసీజీ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగానే నియంత్రించవచ్చు.
1: ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వారు, మీరు చెప్పినట్టు బీపీను, షుగర్ చెక్ చేయడం కాకుండా కొలెస్ట్రాల్ అని అంటుంటారు మీరు కూడా, గత కార్యక్రమాల్లో కూడా చాలా ముఖ్యంగా నొక్కి ఒక్కడించారు.
0: అది షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే హార్ట్ సమస్యలు, అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైతే గుండె సమస్యలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 35 ఇయర్స్ నా దాటినప్పటి నుంచే తరచూ కొలెస్ట్రాల్, తరచూ అంటే సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ చెకప్, తర్వాత బేసిక్ HbA1c షుగర్ సంబంధించిన టెస్ట్, తర్వాత బేస్ లైన్ ECG చెకప్ చేసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్లో కనుక మనం ఈ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్, LDL లెవెల్స్, ట్రైగ్లిసరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది ఆహార నియమాలతో కానప్పుడు దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది.
1: సో దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని
0: ఖచ్చితంగా
1: డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యము, ఆహార నియమాలు జాగ్రత్తలు పాటించాలి.
0: షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఒక 5 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ABCDE. ఏ అంటే HbA1c, ఏ ఫర్ A1c, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కొలెస్ట్రాల్, డి ఫర్ డయాబెటీస్ కంట్రోల్, ఈ ఫర్ ECG బేసిక్. ఈ 5 గుర్తుపెట్టుకుంటే మనం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉంటే ఇవన్నీ, అంటే 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు, హై రిస్క్ జాబులు, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూర్చునే జాబులు, ఎప్పుడు ఒత్తిడితో కూడుకునే జాబుల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ చెక్ చేసుకుంటూ తరచూ ఫాలోఅప్ మీద ఉన్నప్పుడు ఏంటంటే మనం రిస్క్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు.
1: సో మొత్తం మీద ఏంటంటే వయోధికుల్లో ఈ వయసులో బీపీ సహజమేలే, షుగర్, డయాబెటీస్
0: సహజం అని అనుకోవడానికి లేదండి. ఎందుకంటే సహజం అని అనుకుని షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఏదైనా చిన్న గాయం, అదృష్టం వాళ్ళకి ఏదైనా చిన్న గీత గీసుకున్న కాలికి అది పెద్ద పొండుగ మారి సెప్సిస్లోకి వెళ్ళిన పేషెంట్స్ చాలా చూస్తుంటాం. కాబట్టి షుగర్ని తరచుగా మీరు PHC చెకప్ చేసినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి తరచు ఇయర్లీ 1 or 2 times మీరు షుగర్ చెకప్, బీపీ చెకప్ చేయించుకుంటూ ఉంటే బెటర్.
1: వయోధికులైనటువంటి పురుషులైనా
0: ఆడవాళ్ళైనా. అవునండి.
1: ధన్యవాదాలు డాక్టర్ RLV పణికుమార్ గారు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి. ధన్యవాదాలండి.
2: Mm. వయోధికుల్లో రక్తపోటు మధుమేహ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు జీవనలహరి కార్యక్రమంలో. ఇప్పుడు మలివయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
3: ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. అయితే యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగాలు, అంటే యోగాతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇవాళ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా లాభాలు ఉన్నాయో, ప్రత్యేకించి వయోధికులకు కూడా యోగా వల్ల కలిగేటువంటి లాభాలేమిటో వివరాలు మనకు అందించడానికి యోగా టీచర్ శ్రీమతి గుంటి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గుంటి పద్మజ గారు.
4: నమస్తే అండి.
3: మేడం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వారు కూడా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. యోగా అనగానే ఎక్కువగా యుక్త వయస్కులు మొదలుకొని మధ్య వయస్కులు వరకు మాత్రం బాగా అవగాహనతో చేయడం కానివ్వండి, తరగతులు నిర్వహించడం కానివ్వండి, ఇదంతా జరుగుతుందండి. అయితే ఎప్పుడైతే వయోధికులు, మనం ఇంగ్లీష్లో సీనియర్ సిటిజన్స్ అంటాము, ఓ 50-60 సంవత్సరాలు దాటగానే ఇంకా ఏముందిలే, ఇక ఇప్పుడు చేస్తే ఏమి, చేయకపోతే ఏంటి, నడుము నొప్పి, మోకాళ్ళు పట్టేస్తున్నాయి, ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టేస్తాయి అని అభిప్రాయాలు కూడా ఉండుంటాయి. అయితే వీళ్ళు కూడా యోగా చేసుకుంటే, అంటే ఏ రకమైన యోగాలు చేస్తే ఇబ్బందులు కలగకుండా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలో ఒక్కసారి వివరించండి అండి.
4: ముఖ్యంగా ఏంటంటేనండి, ఒక వయసు దాటిన తర్వాత బాడీలో సహజంగానే కొంచెం పటుత్వం తగ్గటము, ఈ బోన్ డెన్సిటీ అంటాం కదా అది కొంచెం తగ్గటము, ఈ ఎలాస్టిసిటీ, ఫ్లెక్సిబిలిటీ అది కూడా కొంచెం తగ్గుతుందండి సహజంగా కూడా వయసుతో పాటు. దాన్ని మనం యోగా ఏం చేస్తుందంటే నిలవరిస్తుంది. ఒకటి, అందుకే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎందుకు చేస్తున్నారు, నడి వయసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఆ స్టేజీని పూర్తిగా వెళ్ళిన తర్వాత మనం వంగమన్నా మన శరీరం సహకరించదు కాబట్టి ఇప్పటి నుంచి కోస చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక స్టేజీ వెళ్ళిపోయి ఇప్పుడు మాకు ఎలాగో, మాకేం మేము చేయలేము, ఇప్పుడు వంగమంటే నడుము వంగుద్దా అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దానికి ఏం పర్వాలేదండి, వాళ్ళకి సపరేట్గా కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి, సపరేట్ అండ్ సపరేట్ కదండి, అందులో కొంచెం తేలిగ్గా చేయగలిగినవి ఉంటాయి. దాన్ని ఏంటంటే ముందు చిన్న చిన్నగా మనం వామప్స్తో మొదలు పెడతామండి. కంటి ఎక్సర్సైజ్ ఉంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ తోటి అన్ని బాడీ ఏమైందంటే ఒక స్టిఫ్నెస్కి వచ్చేస్తుంది. కొన్ని పనులు మనం అలవాటు లేక కొన్ని పనులు వదిలేసేసుకొని ఉండటంతో ఇప్పుడు అవన్నిటిని మళ్ళీ కొంచెం కొంచెం కదిలించాలి అని అంటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి మనం మొదలు పెట్టుకొని చేస్తాం. పెద్దవారికి చేసేటప్పుడు కూడా ఎలా అంటేనంటే ఐ రొటేషన్, ఐ బాల్ రొటేషను, ఐ ఎక్సర్సైజ్ తోటి మొదలు పెడతాము. అలానే సూక్ష్మ వ్యాయామం అంటాము, ప్రతి మజిల్ని మనం కదిలిస్తాం, ఫేస్ దగ్గర ఉన్న ప్రతిది, చేతి వేళ్ళని, మణికట్టుల్ని, ప్రతి జాయింట్స్ని చక్కగా అంటే ప్లేఫుల్ వేలో చేస్తూ వాళ్ళలో ముందు చిన్న చిన్న కదలికల్ని మనం తీసుకొని వస్తాం. తర్వాత తేలికపాటి ఆసనాలు మనం వాళ్ళ చేత చేయిస్తాము. ఏ వయసుతో సంబంధం లేదండి, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనము చక్కగా వాళ్ళని మళ్ళీ ఆసనాలు వేయించే పద్ధతిలోకి తీసుకొని రాగలుగుతాము. ఎంత వేస్తారో అంతవరకే చేయిస్తామండి. ఇప్పుడు వాళ్ళేదో వంగారు అని చెప్పి మనమేదో వంగి చేయాలని, బలవంతంగా చేయాలని లేదు. శరీరాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ బలవంతంగా పెట్టి చేయటం అనేది యోగా ప్రక్రియ కానే కాదు. దాన్ని ఎంత తేలిగ్గా మనం చేస్తాము, రెండు ఎంత సంతృప్తితోటి మనం ఆనందిస్తూ చేస్తాము అనేది ప్రధాన భూమిక. తప్పించి బలవంతంగా శరీరాన్ని కష్టపడటం అనేది ఆ వయసు వారికి మనం సజెస్ట్ చేసేది. అందుకోసం తేలికపాటి ఆసనాలు లాంటివి చేయిస్తాము.
3: ఈ సంవత్సరం నినాదం కూడా ఐక్యరాజ్య సమితి వారు యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేది ఇచ్చారు వారు. అంటే వయసుతో సంబంధం అనేటువంటిది లేదు ఇక్కడ. అయితేనండి, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో బీపీ షుగర్లు ఒక 6-7 ఉంటుందండి. యోగా వల్ల ఈ బీపీ షుగర్లు కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటాయి అని అంటుంటారు. మీరు ఒక యోగా టీచర్గా మీరు చాలా మంది సక్సెస్ స్టోరీస్ అంటే వాళ్లకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు ఏది, ఈ బీపీ షుగర్ లాంటివి కూడా చెప్పుంటారు, తగ్గిందండి మాకు పర్వాలేదండి ఇలా అంటుంటారు, మీరేం చెప్తారు?
4: ముఖ్యంగా ఏంటంటేనండి, వీళ్ళకి చిన్నపాటి యోగా స్ట్రెచ్చింగ్తో పాటు ముఖ్యంగా ప్రాణాయామ ఒకటి, మెడిటేషన్ ధ్యానం ఒకటి మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తుంటామండి. ఇప్పుడు చెప్పాను కదా సూక్ష్మ వ్యాయామ అని, అలా చిన్న చిన్నవి చేసి మనకి ప్రాణాయామ చేయమని చెప్తాము. ప్రాణాయామ ఏం చేస్తుందంటేనండి, మన లంగ్ కెపాసిటీ, ఆక్సిజన్ రీటైనింగ్ కెపాసిటీని పెంచుతుంది ప్రాణాయామ. అందులో మనకి నాడీ శోధన చేయిస్తాము, శీతలి ప్రాణాయామ చేయిస్తాము, భ్రామరి చేయిస్తుంటాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీని పెంచుతాయి, ఆక్సిజన్ ఇంటేక్ని పెంచుతాయి. ఆక్సిజన్ ఇంటేక్ పెంచుతున్న కొద్దీ బ్లడ్ కౌంట్లో ఆక్సిజన్ పెడితే ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి బాగా బూస్టప్ అవుతుంది, తిరిగి వాళ్ళకి ప్రతి సెల్లు రీజువినేట్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏంటంటే ఆ వయసు వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెద్దగా స్ట్రెస్గా ఉండవు, కానండి మానసికంగా కొంత వాళ్ళు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి వ్యవస్థ కారణమనివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, కొన్ని బయటికి చెప్పుకోలేని లోపల దిగులతో కూడుకున్న సందర్భాలు చాలా అనేక ఉంటాయండి, అవి బయటికి చెప్పుకోలేరు. అక్కడ మనకి ఏమవుతుందంటే ఈ ప్రాణాయామ ధ్యానం లాంటిది వాళ్ళల్లో ఆ కామ్నెస్ని తెస్తుంది. నిజమే, ఇప్పుడు మనవడు చేయవలసిన పని తాత ఎంత ఆలోచిస్తే మాత్రం మనవడి దగ్గరికి వస్తుంది చెప్పండి, మనవడు చేయాల్సింది మనవడే చెయ్యాలి, తాత ఆలోచిస్తే కాదు. కానీ ఆ ఎరుక కొంచెం కరెక్టే కదా, మనవడి కోసం నేను పరిగెత్తితే నా ఏమి రాదు, అలసిపోవడం తప్పించి. ఈ ఎరుకని కూడా మనకి ధ్యానం ప్రాణాయామ ద్వారా మనకి తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది.
3: పద్మజ గారు, ఒక మహిళగా యోగా చేసే మహిళల యొక్క అభిప్రాయాలు చాలా మీరు తెలుసుకొని ఉంటారు మీ అనుభవంలో, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు ఎంతోమంది చెప్పుంటారు, కొన్ని మచ్చుకి ముఖ్యమైనవి ఏమైనా చెప్పగలరా?
4: ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడలోనే దుర్గాదేవి గారు ఉంటారు, ఒక కాలేజీలో లైబ్రేరియన్గా చేశారు మనకి విజయవాడలోనేనండి. ఆవిడికి 15 ఏళ్ళ క్రితమే మోకాలకి ఆపరేషన్ అది చేసి రాడ్స్ వేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఆవిడ యాక్సిడెంటల్లో పడిపోతే మళ్ళీ రెండోసారి కూడా అదే కాలికి మళ్ళీ కూడా రాడ్స్ వేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఈరోజు ఆమె అండి ఈ 2 ఏళ్లలో ఆవిడ మానసరోవరం వెళ్ళారు, ఒక 6 నెలలు క్రితం అహోబిలం ట్రెక్కింగ్ వెళ్ళారు జ్వాల నరసింహ దగ్గరికి ఆవిడ నడుచుకుంటూ, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి యోగాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ వయసు 67.
3: గ్రేట్.
4: అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయోనండి, కానీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. జనరల్గా ఏమంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయాము ఇంకా ఏముంది, కాదండి, ఇప్పుడే మన లైఫ్ మనం నిలబడటానికి కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా మనమే నిలబడగలిగి మనమే చేయగలిగి మనం రోల్ మోడల్గా మన తర్వాతి తరాలకి ఉండాలి అని అంటే మనమే చేయాలి. చూడండి, చెట్టు కుతిక్కి కొట్టేసినా మళ్ళీ చిగురిస్తుందా లేదా? మన శరీరంలో ప్రతి కణానికి భగవంతుడు ఆ వరం ఇచ్చారు, కొత్తదేం కాదు. దాన్ని మనం ఈ ప్రక్రియ ద్వారా మళ్ళీ రీజువినేట్ చేసుకోవటమే మనం చేసే పని. అద్భుతమైన ఉన్నాయండి, అంటే ముఖ్యంగా ఆసనాలు అవి కూడా చూడండి, వాళ్ళని అన్నీ చేయమని చెప్పాం. చాలా తేలికపాటి ఆసనాలు చేయమని చెప్పి చెప్తాం మనం చేసేటప్పుడు కూడా. ముఖ్యంగా నిలబడ్డవి కొన్నే చెప్తామండి, కూర్చొని చేసేవి చెప్తాము, పండుకొని చేసుకునేవి, ఇప్పుడు కాళ్ళు కదిలించి చేసేవి. నిలబడి కాళ్ళు ఎత్తి చేయాలంటే బ్యాలెన్స్ ఉండదు, ఒక వయసు దాటిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోలేరు. అందుకోసం ఏం చేస్తామంటే పండుకొని చేసేవి, దాంతో కాళ్ళు కదిలిచ్చేవి, కాళ్ళు రొటేట్ చేసేవి అన్నీ కూడా అలా చేయమని చెప్తాము. కూర్చునే ఆసనాలు ఎక్కువగా చేయమని చెప్తుంటాము వాళ్ళకి. నిలబడి చేసే వాటిల్లో కేవలం ఈ తాడాసన ఒకటి, నిలబడి చాలా సింపుల్గా చేసే ఆసనాల్ని మనం చేయమని చెప్తాము. త్రేంక తాడాసన ఒకటి, కటిచక్రాసన ఒకటి, ఇలాంటి చిన్నవి అలా పండుకొని చేసే వాటిల్లో కూడానండి తేలిగ్గా ఉండేవి. భుజంగాసన ఒకటి, శలభాసన ఒకటి, తేలికపాటి భుజంగ ఆసన, అలా ఏవైతే తేలిగ్గా ఉంటాయో అవి చేయమని చెప్పి చెప్తాము. యుక్త వయసు వాళ్ళనో నడి వయసు వాళ్ళు చేసినంత బాగా చేయమని మనం వాళ్ళకి చెప్పాం. అలవాటు లేకుండా మొదలు పెట్టే వాళ్ళకైతే మరీ తేలిగ్గా చెప్తాము, అయినా కూడా ఆ వయసుకి అవి చాలండి, ఆ ఆసనాలు చాలు వాళ్ళకి తేలిగ్గా.
3: పద్మజ గారు, మీరు అంటే సూపర్లకు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, మీరు చాలా వికాసవంతంగా కనిపిస్తున్నారు. అంటే యోగా మీకు చాలా సగానికి పైగా ఈ ఫలితం అంతా యోగా ద్వారా వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను.

0: ఎంతకాలం నుంచి యోగా మీరు చేస్తున్నారు? మీరు తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు, బోలెడన్ని అనుభవాలు. ఎంతోమంది మహిళలు చేస్తున్న తర్వాత, నాకు టీచర్ గారు నాకు ఈ రకమైన లాభం జరిగింది, నేను ఈ రకంగా ఆనందంగా ఉన్నాను, ఇలా చెప్తూ ఉంటే, ఒక టీచర్కి శిష్యుడు గొప్పవాడైతే అంతకుమించి ఆనందం ఉండదండి. మీ అనుభవం కొంచెం చెప్తారా? ఎంతకాలం నుంచి మీరు?
1: నేను దాదాపు మేము 2004 నుంచి యోగాలో ఉన్నామండి. అక్కడి నుంచి చేస్తున్నాము. మా ఇంట్లో నేనే కాదండి, మా ఇంట్లో మా వారు, మా కుటుంబ సభ్యులు, ఈవెన్ మా అత్తగారు, మా అత్తగారు, మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్నగారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ. నౌ హీఈస్ 88. ఆయన ఇప్పటికీ తోటలో ఆయన పనులన్నీ ఆయనే చూసుకుంటారు, ఆయనే నడుచుకుంటూ వెళ్ళి చేస్తారు. మా అత్తయ్య గారు, ఆవిడకి 86 ఇయర్స్. నేను ఇప్పుడు కూడా ఇల్లు మా అత్తయ్య గారి మీద వదిలిపెట్టి నేను వచ్చాను. ఒక ధైర్యం అండి, 86 ఏళ్ళ ముసలామె ఇంట్లో ఉన్నది, అయ్యో నేను ఎలా అని చెప్పి నేను రావట్లేదు. నాకు ఇంట్లో ఎవరు అన్నీ, నేను వెళ్ళేటప్పటికి అన్ని పనులు ఆవిడ చేస్తారు. పని ఇప్పుడు కూడానండి, ఒక వయసు దాటిపోయింది కదా అని వాళ్ళని కూర్చోపెట్టే ప్రయత్నం మనం చేస్తుంటాం, కానీ అది తప్పండి. వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత, ఈ శరీరం చేస్తున్నంత వరకు, ఈ కదలికలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ శరీరం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. ప్రత్యేకించి యోగానే కాదు, కానీ వాళ్ళు చేయగలిగిన పనులన్నీ వాళ్ళు చేసే అవకాశం కూడా మనం ఇవ్వాలి. ఇంట్లో మనం పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకా చేసావమ్మా, ఇంకా చాలు, కూర్చోమ్మా అని. మనం అది ప్రేమతో కానివ్వండి, ఇంకోటి అవ్వండి మనం చెప్తున్నాం, కానీ లేదు. వాళ్ళు చేసినంత వరకు, తిరిగే కాలు తిరుగుతూ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అది ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి, నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూర్చోబెట్టద్దు, చేయించండి. ఏది తోస్తే అంత పని చేయించండి, చెయ్యలేనివి కాదు, చేయగలిగినంత వరకు మాత్రం ఆపకుండా చేయించండి అని మనం చెప్తాం.
0: ధన్యవాదాలు ఒంటి పద్మజ గారు, నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: మీరింతవరకు మలివయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం విన్నారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణిజయరాం పాడిన పాట చిత్రం స్వర్ణకమలం.

0: నానా, నాకు ఐపీఈ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం అడ్మిషన్ వచ్చింది.
1: కంగ్రాచులేషన్స్ రా. అయితే నీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ కూడా వచ్చేసినట్టే.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్ తో మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. ఐపీఈ లో పీజీడీఎం ప్రోగ్రామ్ అంటే ఎంబీఏ తో సమానం. ఏఐఏ ద్వారా ధృవీకరించబడింది. ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఫిల్మ్ గీతాల తర్వాత వినబోయే పాట తమ్ముడు చిత్రానికి రమణ గోగుల స్వరపరిచి స్వయంగా పాడిన పాట. తన బృందంతో పాడారు. సిరివెన్నెల సాహిత్యం అందించారు.

0: మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ది తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వం

0: ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట్ర పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు, ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వాలిటీ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
0: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసవశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారో వాళ్ళకి మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్త్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వి మాధవ్ రెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు

తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వి మాధవరెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరి డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేసి 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్ధిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడువుల కామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
5: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
6: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
5: అవునా? సూపర్.
7: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ ఆనం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
0: వనితవాణి కార్యక్రమంలో ముందుగా

0: ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం. శ్రీమతి వై భార్గవి గారితో పరిచయం.
1: నేడు ఎవరిని చూసినా ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి, ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారినే మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం అవసరమని వైద్యులు సైతం చెప్తున్నారు. మరి అలా మంచి ఆహారం అనేసరికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రసాయనాలతో కలిపిన కూరగాయలు కానీ, రసాయనాలతో కూడిన పంటలు కానీ, ఆహార పదార్థాలు కానీ మనం తింటూ ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది రైతులు తమ వంతుగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామంటున్నారు. అసలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి, దాని గురించిన వివరాలు మన స్టూడియోకి వచ్చిన భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు.
2: నమస్తే అండి.
1: అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఏంటి? ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఉత్పత్తులు అని వింటూనే ఉన్నాము. మామూలు వ్యవసాయానికి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఏంటి తేడా?
2: వ్యవసాయమే ఎప్పుడు అది ఒరిజినలే, ఆర్గానిక్ అల్లినే జరుగుతుంది వ్యవసాయం. ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్తున్నారు. ట్యాగ్ లెస్ మీన్స్ ఆర్గానిక్, ట్యాగ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. ప్లాంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇన్ఆర్గానిక్ మీన్స్ ట్యాగ్ రిలేటెడ్, ప్రైజ్ లెస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గానిక్. అది ఏదైనా సరే అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైతుని మాత్రం మనం కొనలేము. రైతుకున్న అనుభవం రీత్యా అతను చేలోకి వెళ్ళి కాలు కింద ఉన్న మట్టి కన్సిస్టెన్సీని బట్టి ఆ సాయిల్ యొక్క టెక్స్చర్ చెప్తాడు, దాంట్లో ఏ పంట పండుతుందో చెప్తాడు, ఎంతకు దిగుబడి వస్తుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడకపోతే ఆ పంట దెబ్బతింటుందో చెప్పగలడు, పడే వర్షం మోతాదు ఎక్కువైతే దిగుబడి తగ్గుతుందని చెప్తాడు. దానికి ఏదన్నా పొరుగు తెగులు ఉన్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయమే చేసేది ప్రతి వ్యవసాయదారుడు. కానీ మనం చిన్నతనప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిన, ఆడుతూ పాడుతూ తిరిగిన వాతావరణం ఇప్పుడు లేదు. ఖచ్చితంగా వ్యవసాయదారుడు ఏదో ఒక ఆర్గానిక్ విధానంగా కాకపోయినా కొంచెం మందులు అనేవి కొట్టడం అనేది నిజం. నేను 8 సెంట్లలో కూరగాయలు పండిస్తున్నా, 7 ఎకరాల్లో చేస్తున్నా, 17 సెంట్లో కూడా చేస్తున్నా, 40 ఎకరంలో వరి పండడం నాకు తెలుసు. ఈ 3 నావే. కానీ 8 సెంట్లలో వంకాయ చెట్టు నుంచి వచ్చే వంకాయల్లో పురుగులు వచ్చాయనుకోండి, ఒక వంగ మొక్క పీకేస్తాను నేను. దానివల్ల వచ్చే కాపు పురుగుతోటే ఉన్నదనుకోండి, ఆ కాయలకి నేను మందు కొట్టను. దానికి గోదావరితో లేదా మజ్జిగలో పచ్చిమిరపకాయ నూరి ఇంగువ వేసి నేను స్ప్రే కొడతాను, పుల్లటి మజ్జిగ. అసలు ఇంగువ వాసనకే అది పురుగు చస్తుంది. ఇంగువ అనేది మన వంటింటి చిట్క. పాతకాలం మన అమ్మమ్మలు వచ్చి సొంటి పొడవు, సొంటి కషాయము, మెదడు మీద యూకలిప్టస్ ఆయిలు, చిన్న పెసిపిల్లలు ఉబ్బసం ఆయాసం అంటే ఇప్పుడు ఇవి పెట్టేస్తున్నారు, ఏంటి నెబులైజర్స్. చిన్న ఇంగువ గెరటి కాల్చి మా అమ్మమ్మ వేడి గెరటి మీద ఇంగువ చిటిక వేసి పొంగించి ఒక్క చిటిక వాటర్ వేసేవాళ్ళు. పిల్లాడి ముక్కు దగ్గర కూడా పెట్టేవాళ్ళు కాదు, ఆ రూమ్ మొత్తం ఇంగువ వాసన వచ్చేది. తెల్లవారే లోపల వాడికి ఆయాసము నెమ్ము లాగేసేది. ఒక వామాకు కొంచెం వెచ్చ చేసి ఆముదం రాసేసి గుండె మీద ముక్కు దగ్గర పెడితే అది లాగేసేది. వ్యవసాయదారుడు మాత్రమే గంజన్నాన్ని జీర్ణం చేసుకోగలడు. ఎందుకంటే అతను ఏమండి, ఇక్కడ నుంచి మనం పొలం దగ్గరికి వెళ్ళడం ఒక ప్రాసెస్ అయితే, పొలంలో మట్టిలో గనుల మీద నడవడం అనేది చాలా ఇంకో ప్రాసెస్. అంటే ఇది 1 కిలోమీటర్ నడిస్తే లోపల ఫీల్డ్లో 2 కిలోమీటర్లు నడిచినంత అలిసిపోతాం. ఓన్లీ నడకే, లేవాలి, వంగాలి, నాటాలి, కొయ్యాలి, అంటే అన్ని ఆర్గాన్స్ మొబిలిటీ ఉంటుంది.
1: అసలు మీకు ఈ ఆర్గానిక్ ఆహారం తయారు చేయాలని ఎలా అనిపించింది?
2: నేను మా చిన్నప్పుడు తిన్న ఆహారానికి మా పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ స్కూళ్ళకి పంపించేటప్పుడు మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని. మా వారి ప్రొఫెసర్ అయినా వదినపూట మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని, టిఫిన్లు పెట్టేదాన్ని కాదు. ఒకవేళ టిఫిన్ తినాలి అంటే 1-2 ఇడ్లీ పెట్టేదాన్ని బాక్స్లో. అది అందరితో పాటుగా మనం మన రూట్స్ని మర్చిపోతున్నాం. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, 8 కల్లా భోజనం, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్. కానీ ఇన్ఆర్గానిక్ అని లైఫ్ స్టైల్ మనమే చేంజ్ చేసుకుంటున్నాం. అట్లా నేను ఆలోచించి మన ఇంట్లో మాత్రమే కాదు అని 2011 నుంచి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి దోసకాయలు, బీరకాయలు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి నేనే కొనుక్కొచ్చి 20-30 కిలోలు మా తెలిసిన వాళ్ళు, నైబర్స్, చుట్టుపక్కల ఇవి ఆర్గానిక్ తినండి అంటే చెట్లకు కాసేవే అమ్ముతారు బయట షాప్స్లో కూడా. నేను టమాటాలు పండిస్తున్నానండి, ఈరోజు టమాటా సాయంత్రం కోస్తా, రేపు మార్నింగ్ సంతకు పంపిస్తా మార్కెట్కి. రేపు మార్నింగ్ పంపించిన తర్వాత ఆ బేరగాడు కొని డైరెక్ట్గా టేబుల్ మీద పోస్తాడు. ఈ పూట 10 కిలోలు అమ్ముడుపోతాయి, నేను 20 కేజెస్ పంపించా. ఎల్లుండి దాంట్లో ఈ 10 కిలోలలో 2 కిలోలు డాగులు ఉండొచ్చు. వ్యవసాయదారుడు నా దగ్గర కొనుక్కున్నది మొగ్గుల రూపంలో డాగుల రూపంలో ఇట్లా పోతున్నాయని మధ్యధరల ఏరియాలు ఏం చేస్తున్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్? నా పక్కన నియర్ బై స్టాల్కి అయితే నేను మార్నింగ్ కల్లా పంపించగలుగుతున్నా.
1: దూరాన్ని
2: వెళ్ళాలి అంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు, మీడియేటర్సు అవి నిలవ ఉండడానికి స్ప్రేలు కొడుతున్నారు తాజాగా ఉండడానికి.
1: అది
2: లీఫ్ వెజిటబుల్ ఉందనుకోండి, 4 గంటలకు మధ్యాహ్నం కోస్తే సాయంత్రం 7 కల్లా అమ్మేసేసి వచ్చేస్తే అది ఫ్రెష్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుంది. రేపు మార్నింగ్ కట్ చేసి వండుకుంటారు. కానీ నియర్ బై అమ్మే వ్యవసాయదారుడు పక్కనే స్టాల్స్ ఉండవు కదా, మేము సిటీలలో కూడా వెళ్ళాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ బోల్డ్ అవుతుంది. ఆ బోల్డ్ ట్రాన్స్పోర్టేషను దళారి మోయగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిపోయి కొంత నష్టం వచ్చిందనుకోండి, ఇంకేం మిగులుతుంది? ఈ దళారీకి మిగలదు, అమ్మేవాడికి మిగలదు. మళ్ళీ రీచ్ అయ్యేటప్పుడు కొనుక్కునే కస్టమర్ కూడా మనలాంటోడే, వాడేంటి వాడిపోయిన కూరగాయకి ఏం డబ్బులు ఇవ్వడు. ఈ తాజాదనం ఉంచడం కోసమని రకరకాల మార్గాల గుండా కెమికల్స్ను వాడి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ ప్రిజర్వేటివ్, యాడెడ్ ప్రిజర్వేటివ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. రైతు దగ్గర ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఉండదండి.
1: అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు భార్గవి గారు?
2: నేను మామూలుగా బీఎస్సీ అండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్. తర్వాత బీఎడ్, తర్వాత ఎంఎస్సి ఫిజిక్స్. ఎందుకు ఫిజిక్స్? బీటెక్ సీట్ వచ్చినా మా నాన్న చదివించలేనన్నాడు. 4 ఆడపిల్లలు, ఎంటెక్ స్టూడెంట్ని పెళ్లి చేయలేనాడు. నాకు అప్పటి నుంచి ఎంఎస్సి ఫిజిక్స్ చేయాలని అనిపించింది. ఎంఎస్సి ఫిజిక్స్ తర్వాత ఎంటెక్ చేశాను సిఎస్సి. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా మనం అన్నం తినడానికే కదా, తిండి కోసమే కదా. మంచి తిండి, బట్ట, మంచి వాతావరణంలో నా బిడ్డలు బ్రతకాలి. ఆ మధ్యలో కెమికల్స్ వల్ల కాదు ప్లాస్టిక్ దిగింది. ప్లాస్టిక్ వల్ల మాకు ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయాడు కడుపు నొప్పి వచ్చి. ఎందుకు చనిపోయాడా అని ఆలోచించాం. అతను రోజు పార్సిల్ తెచ్చుకుంటాడు కర్రీ, ప్లాస్టిక్ కవర్లో సాంబారో కర్రీను ఏదో తెచ్చుకొని తినేవాడు. అతని పొట్టలో ప్లాస్టిక్ ఉందంట పేగుల్లో. అది అతను డాక్టర్ చెప్పాడు. మరి నాకు అప్పుడు భయం వేసింది, నా పిల్లల్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్, ఈ కెమికల్, రసాయనాలు అని నేను రైతుల దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. మా పొలం నుంచి వచ్చిన ప్యాడీ ధాన్యం, నేను చిలికిన వెన్న, నెయ్యి కూడా కలిపి బయట దొరికేది, పాలు, వెన్న, నెయ్యి, కాయగూరలు నా కళ్ళ ముందు పండించినవి. దానికి వ్యవసాయదారుడే అక్కర్లేదండి.
1: ఇప్పుడు మీరు పెరట్లో పండించుకుంటున్నారు కదా, వీటికి మీరు అవి ఉత్పత్తి పెరగడానికి కానీ కొంచెం మీరు పండించిన పంట సజావుగా సాగటానికి కానీ, అంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఒక్కోసారి మీరు వేయంగానే మొక్కలు వడిలిపోతూ ఉంటాయి, ఒక్కోసారి ఉత్పత్తి జరగదు, అలా జరుగుతూ ఉంటాయి కదా. అలా కాకుండా మీరు పండించిన పంట మీ చేతికి అందడానికి, అది ఏపుగా పెరగటానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు?
2: ఎందుకంటే నాకు పశు సంపద కూడా ఉంది, నేను పాలు కూడా, నేను 8 గేదెలను మేపుతా, వాటికి ఎండుగడ్డి, పచ్చగడ్డి మా దొడ్డి దాటి పంపించను. నేను టీచింగ్లోకి వచ్చా, 3rd క్లాస్ స్టూడెంట్కి మిల్క్ ఈజ్ ఏ హోల్సమ్ ఫుడ్ అని చెప్పా. మిల్క్ కంటైన్స్ ప్రోటీన్, విటమిన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ రిచ్ అని నేను టీచ్ చేశా. సిద్ధాంతాన్ని నేను కొట్టేశాడు, ఎందుకంటే పాలు కెమికల్ అయిపోయింది, గేదె నుంచి రావట్లేదు. నేను విజయవాడలో పాలు పోయించుకున్నప్పుడు అక్కడ గేదె పాలే, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హోటల్ కుర్తులు తెచ్చేవాళ్ళు, డ్రమ్ముల్లో కొనుక్కొని రాత్రిపూట తెచ్చుకొని గేదెలకు ఆకుర్తి పెట్టేవాళ్ళు. ఎండుగడ్డో పచ్చగడ్డో ఎక్కడి నుంచో కొంచెం తీసుకొచ్చి వాటిని మనుషుల్లాగానే వాటి ఫీడింగ్ ఇచ్చారు.
1: పశువుల్ని కూడా మనుషుల్లాగానే గుర్తి
2: అంటే వాళ్ళకి
1: జాగ్రత్త అవి తీసుకునేవాళ్ళు.
2: సిటీలో వాళ్ళకి పచ్చగడ్డి, ఎండుగడ్డి వాళ్ళకి పండించడం కుదరదు కాబట్టి వాళ్ళకి దొరికిన దాంట్లో పశువుల్ని ది బెస్ట్ ఇద్దాం మిల్క్ అనుకున్నారు. అవి కొంచెం కాటు వాసన కొంచెం ఇదిగా వచ్చేది, కానీ చిన్న నేను తాగిన పాల కమ్మటి వాసన రావట్లేదు అనిపించింది. నేను అప్పుడు ఏం చేశాను, నున్న అని కొంచెం పల్లెటూరు వాతావరణానికి వెళ్ళిపోయాను. అక్కడ గేదెలు కట్టేశాను. నాకు 8 గేదెలు ఉంటే 2 హమేషా దొడ్లోనే కట్టేస్తా, ఎండుగడ్డి వేస్తాను, పచ్చగడ్డి కోసుకొచ్చి దీన్ని అక్కడ ఫీల్డ్ దగ్గర పంపించను. ఒక మనిషిని బట్టి కోయించి మా అబ్బాయి చేత మోపు వేస్తా పచ్చగడ్డి, అది తిని తౌడు మిచ్చర్ కట్ట వేసేదాన్ని. మధ్యాహ్నం పూట కుడితిపెట్టేదాన్ని, సాయంత్రం 4 గంటలకు కుడితిపెట్టి దొడ్డి శుభ్రం చేసి పొద్దున పాలు తీయడం, 6 గంటలకు దొడ్డి శుభ్రం చేసి కుడితి మేత పెట్టి దానికి పాలు పిండేవాళ్ళం. సాయంత్రం 5:00 పాలు పిండేవాళ్ళం. వీటి పాల శాతం 2 గేదెల సంగతి చెప్తున్నా నేను. ఒక గేదె చిక్కటి పాలు ఇస్తుంది, దానిలో వెన్న శాతం 7%. ఒక గేదె పాలు పలచగా ఉంటాయి, కానీ దానిలో వెన్న శాతం 12%. నేను యాజ్ ఏ సైన్స్ టీచర్ చేసిన టీచర్గా చెప్తున్నాను, చిక్కటి పాలు చక్కగా గొమ్మపాల కాఫీ తాగితే

0: ఎనిమిదిని ఇప్పుడు దూడలు దున్నకొరలు గిత్తలు కలిపి రెండు ఆవులు కూడా ఉన్నాయి. కలిపి నేను 30 చేసేవాటి సంతానాన్ని. ఎందుకని నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లల్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి నేను పాలు కొనక్కర్లేదు. ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చి వ్యవసాయదారుణ్ణి కమర్షియల్ చేసింది. క్యారెట్ ఒకప్పుడు ఇంగ్లీష్ కూర అని మత్తగారు, క్యారెట్ బీట్రూట్. ఇప్పుడు షాంపూలకి విపరీతంగా ఆల్మండ్, క్యారెట్, బీట్రూట్, హెన్నాలు, లిప్స్టిక్లు, అసలు కూరగాయలు తినడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నది ఆ కార్పొరేట్ సిస్టమ్.
1: ఇప్పుడు భార్గవి గారు మీరు చెప్పారు, ఇప్పుడు గేదెల్ని పెంచాను, ఆవుల్ని పెంచుతున్నాను, 30 చేశాను అని. మరి అలాగే మీరు కూరగాయలు అవి పండిస్తున్నానన్నారు కదా, అలాగే ధాన్యం అవి కూడా పండిస్తున్నారా?
0: వాటికి గేదెలు ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ మూత్రము వీటిని నేను ఒక దిబ్బలాగా పెట్టి మా వరి పొలానికి మాన్యూర్గా అదే తోలుతా. మళ్ళీ మా పూల మొక్కలకి కాయగూరల మొక్కలకి ఎరువుని వాడతా, పంచగవ్య మిశ్రమం, ఆవు మూత్రముతో పంచగవ్య మిశ్రమాన్ని వేపాకు వీటితోటి డ్రమ్ముల్లో బెల్లం వేసి పంచగవ్య మిశ్రమం అని తయారు చేసుకుని అదే ఇమ్యూనిటీ బూస్టర్. నేను వెన్న చిలికిన నెయ్యి వారానికి 80 కిలోలు నా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఫ్రెండ్స్కి నేను అమ్ముతున్నా.
1: ఇప్పుడు మీరు పండించే ఆహార పదార్థాలకి ఇప్పుడు మార్కెట్లో అంటే రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకి తేడా ఏంటి?
0: తేడా అంటే వ్యవసాయదారుడు పండించే కాయగూర ఒకటేనండి. నేను పండించేది 8 ఎకరాల ఆసామి, 2 ఎకరాల ఆసామి, 1 ఎకరం ఆసామి, పండించడంలో తేడా లేదు. అది పండుతుంది. వాటిని ఉత్పత్తి పెంచడానికి వాడేటువంటి యూరియా ఇవి మోతాదులు మించిస్తున్నారు.
1: అది
0: వాళ్ళు ఉత్పత్తులు పెంచుకోవాలి. ఒక మొక్కకి 8 పచ్చిమిరపకాయలు కాయసే మొక్కని 16 చేశారు. మా గేదెలు కూడా నాకు ఉదయం 8 లీటర్లు లేదా 6.5 లీటర్లు, సాయంత్రం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. లేదా సాయంత్రం 8 లీటర్లు ఇస్తే ఉదయం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. 6 నెలలు ఫుల్గా పాలు ఇవ్వదు.
1: మరి ఇప్పుడు అందువల్లనేనా మీకు ఆర్గానిక్ ఆహార పదార్థాలకి మామూలు ఆహార పదార్థాలకి ధరల్లో వ్యత్యాసాలు అవి కనపడటం?
0: ధరల్లో వ్యత్యాసం మీడియేటర్స్ చేస్తున్నారు. పండించినవి ఆర్గానికో ఇన్ఆర్గానికో అది పక్కన పెట్టండి, అవి వెళ్ళి ఫ్రెష్గా ఉండడం కోసం నేను పండించిన ఆకుకూర నాకు తెలిసిన 8 కుటుంబాలు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అయితే ఫ్రెష్గా తీసుకెళ్తున్నారు. గుమ్మం దాటి అమ్ముకోవడానికి ఒక అమ్మాయికి ఇచ్చా. అమ్మాయి ఏం చేస్తున్నది, ఎవరో ఒక ఆయన షాప్ అయినా ఈ లిక్విడ్లు ఒక చుక్క వేసి బకెట్ నీళ్ళల్లో నేను ఇచ్చిన ఆకుకూర కట్టలు ముంచి ఒక గుడ్డ మీద ఆరబెట్టి అమ్మమన్నట్ట. నేను ఇక్కడ 8 సెంట్లలో ఆర్గానికల్ని పెంచా, అంటే ఏ ఎరువులు వాడకుండా. అమ్మాయి ఏం చేసింది, రేపొద్దున కట్టలు పాడైపోతాయి, ఈ పూట అమ్ముకోలేక ఆ నీళ్ళల్లో ముంచమని ఒక కొట్లో ఏదో తెచ్చుకుంది లిక్విడ్, అది ఒక డ్రాప్ వేసి ఆ నీళ్ళల్లో ముంచి ఒక గుడ్డ మీద వేసి రేపు మార్నింగ్ 11 వరకు ఫ్రెష్గా ఆకుకూరలు అమ్మింది. నా దగ్గర అది ఆర్గానికే.
1: అవును, మార్కెటింగ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు
0: మార్కెటింగ్ టమాటాలు 10 రోజు మన ఇంటి ఫ్రిడ్జ్ లో వాడుకుంటున్నాం.
1: ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నేను 8 పచ్చిమిరపకాయలు చేస్తే అదే చెట్టుకి వాళ్ళు 16 పచ్చిమిరపకాయలు చేయాలని చూస్తున్నారు. అంటే మీరు 8 పచ్చిమిరపకాయలకి ఇప్పుడు 16 పచ్చిమిరపకాయల ధరనే అమ్ముతారా?
0: 8 పచ్చిమిరపకాయల ధర నేను స్వచ్ఛంగా నేను కస్టమర్కి వెళ్తున్నా, కాబట్టి నాకు 8 పచ్చిమిరపకాయలకి 8 రూపాయలే వస్తాయి. మార్కెట్ గిట్టుబాటు ధర గవర్నమెంట్ నిర్ణయించేది టమాటాలకి 10 రూపాయలే. మాకు నచ్చక రైతులు రోడ్ల మీద టమాటాలు పారబోసి హై స్టేషన్ కూడా ఇచ్చాం, మాకు గిట్టుబాటు ధర లేదు అని. రైతుకు అందట్లేదు, కస్టమర్కి అందట్లేదు. 200 కిలో టమాటా ధర అమ్మితే మార్కెట్లో గవర్నమెంట్ చూస్తున్నది. అప్పుడు రైతుకు గిట్టుబాటు అయింది 10 రూపాయలు, 200 ఎందుకు మార్కెట్లో? ఎందుకంటే ఆ టమాటాని రకరకాల కార్పొరేట్ సంస్థలు కొంటున్నాయి. నాకు 8 రూపాయలు ఖర్చు అయితే మధ్యదళకి 16 రూపాయలు వస్తుంది, కస్టమర్కి ఈ 16, 8 కలిపి 24 రూపాయలకు అందట్లేదు. మళ్ళీ ఆ షాపింగ్ మాల్స్ వాడు ఇంకో 2 రూపీస్ వేస్తున్నాడు, వాడి దగ్గర మిగిలిపోయినా పాడైపోయినా వాడి స్టాఫ్కి కూడా జీతాలు ఇవ్వాలి కాబట్టి. అప్పుడు ఆ 24 రూపాయలు కస్టమర్స్ ఛార్జెస్ కలిపి 28 రూపాయలు వెళ్తున్నది కస్టమర్కి.
1: 28 ఒరిజినల్గా ఆర్గానిక్ ఆహార పదార్థాలు ధర
0: చాలా చౌక, చాలా
1: ఏంటి అంటే మార్కెట్లోకి వచ్చేసరికి ఆర్గానిక్ ఆహార పదార్థాలు ఉంటుంది, మామూలు రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల ధర తక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఒరిజినల్ గా అయితే కనుక ధర ప్రకారం చూస్తే ఆర్గానిక్ ఆహార పదార్థాల తయారీనే ధర తక్కువగా ఉంటుంది.
0: కూరగాయల సంగతి చెప్తున్నా ఎగ్జాంపుల్, అదే ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, మావి నాటుకోళ్ళు ఉన్నాయి, నేను కోళ్ళు కూడా చేస్తా, కోళ్ళు, గొర్రెపోతులు, మేకపోతులు, ఎక్కువగా నాన్ వెజ్ వాళ్ళే ఉన్నారు. యానిమల్ ప్రోటీన్ అంటే ఎగ్సే, ప్లాంట్ ప్రోటీన్ అంటే కనుక చిక్కుళ్ళు చెప్తా, కందిపప్పు చిక్కుళ్ళు వేరే అనుకోండి. నాటుకోడి గుడ్డు నేను 30

0: రూపాయలు అమ్ముతానండి, నా కోడి కాస్ట్ ఎక్కువ, 30 రూపాయలు అమ్ముతా. చికెన్ ధర 750 రూపాయలు అమ్ముతా కేజీ. బాయిలర్ కోడి 400 రూపాయలు. అది అట్టే కూర్చుంటుంది, 40 రోజులే దాని పెరుగుదా. దానికి ఇలా వాపు రావడానికి, మాంసం ఉత్పత్తి పెరగడానికి వాడు ఇంజక్షన్ చేస్తున్నాడు. నాటు కోడిగుడ్డు 30 అయితే బాయిలర్ కోడిగుడ్డు రేటు 7 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని నాటుగుడ్లు కలెక్షన్ రావు, ఈ బాయిలర్ కోడిగుడ్లనే టీడీ కాషల్లో ముంచుతున్నారు. టీడీ కాషల్లో ముంచితే ఏమవుతుంది, కలర్ మారుతుంది, నాటుగుడ్డిలాగా కనపడుతుంది. వీళ్ళు 120 రూపాయలకి 6 కోడిగుడ్లు ఇస్తున్నారు. గుడ్డు పోతే గుడ్డు రీప్లేస్మెంట్ అంట, దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని రేట్లు ఉంటాయి, కొన్ని రేటు తక్కువ ఉంటాయి. కాకపోతే ఆర్గానికల్లి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్తే వాడు ఇష్టమై 10 రూపాయలకి ఇవ్వచ్చు ఆ గుడ్డు.
1: ఇప్పుడు అసలు మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఎంత పెట్టుబడి పెడుతూ ఉంటారు, అలాగే ఈ పంట పండి చేతికొచ్చేసరికి మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందా?
0: అసలు నిజంగా ఆర్గానికల్లీ వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వవు, ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్సే వాడుతున్నాం. కౌడంగు, పేడదిబ్బ పెద్ద ఖరీదు ఉండదు, ఎవరిళ్ళ పశువులు తోసేస్తారు. బయోగ్యాస్ వాడుకోవచ్చు దాన్ని, దానికి పెట్టుబడులు చాలా తక్కువ, వచ్చే పంటకు మెడిసిన్ వాల్యూస్ కూడా ఎక్కువే. ఒకప్పుడు సమిష్టి వ్యవసాయం అది.
1: అవును,
0: నేను మా ఫ్రెండ్ పద్మగారు కలిసి నేను కూరగాయలు వేస్తే ఆమె జామకాయలు పండిస్తుంది.
1: ఇదివరకు వస్తు మార్పిడి వ్యవస్థ,
0: నా దగ్గర టమాటాలు చిక్కుడుకాయలు ఎత్తుపోతే ఆమె జామకాయలు మామిడికాయలు ఇస్తుంది నాకు.
1: అలా మీరు సీజనల్గా వచ్చే పంటలన్నీ పండిస్తారా మీ ఆర్గానిక్ ద్వారా?
0: సీతాఫలం సీజన్లో సీతాఫలం కాస్తుంది, సపోటా సీజన్లో సపోటా కాస్తుంది, జామకాయ సీజన్లో జామకాయ, మామిడికాయ సీజన్లో మామిడికాయ. సీజనల్ ప్రకారమే May 18 తర్వాత మామిడికాయ రాదు.
1: కూరగాయలు అన్నీ కూడా పండిస్తూ ఉంటారా?
0: కూరగాయలు అన్ని రకాలు, కొన్ని పండిస్తా. క్రీపర్స్ నాకు బాగా గిట్టుబాటు ధర. క్రీపర్స్ అంటే దోసకాయ, కాకరకాయ, టమేటా, పచ్చిమిరపకాయ, గోరుచిక్కుళ్ళు, పెద్ద చిక్కుళ్ళు, బెండకాయ, దొండకాయ, వీటికి నేను పెట్టుబడి పెట్టక్కర్ల. క్యారెట్టు, బీట్రూటు, రాడిష్ కూడా పెద్ద ఖర్చు ఉండదు.
1: మీరు ఎంత భూమిలో అంటే ఎంత స్థలంలో పంట పండిస్తూ ఉంటారు ఈ ఆర్గానిక్?
0: ఆకుకూరలకు అయితే 8 సెంట్ 8 సెంటు మళ్ళీ పెడతాం. 8 సెంట్లో ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, ఈ 4 పండిస్తాను నేను. పాలకూర, చుక్కకూర వేస్తాను, కానీ చుక్కకూరకి పాలకూరకి అదేదో పురుగు ఎక్కువ పడుతుంది. పంట మార్పిడి విధానం ఉందనుకోండి, ఎప్పుడు ఒక చుక్కకూర వేసామనుకో ఎక్కువ చీడ పడుతుంది, అప్పుడు నేను కెమికల్ అన్నా యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, ఓసారి గోంగూర తోటకూర వేస్తే, ఓసారి పాలకూర చుక్కకూర, ఇంకోసారి పుదీనా కొత్తిమీర, ఇలా మార్చి వేయడం వల్ల పురుగు బారి నుండి పడకుండా. అసలు విత్తనం వేసిన తర్వాత అది జర్మినేట్ అవ్వడానికి లోపల చీమ పురుగు ఏమీ తినకుండా లేస్తుంది, చిన్నదిలాగా లేచినప్పుడు మొక్క ఎదగక ముందే దానికి ఎక్కువగా కీటకాలు పడతాయి. అది అసలు ముందే ఎదగనివ్వదు, కొంచెం ఎదిగిన తర్వాత దాన్ని కొంచెం కాపు కాసుకోవాలి. ఈ కోళ్ళు గీళ్ళు ఏమన్నా అంటే ఇంట్లో నేచురల్ విధానం కదా, అది రాలిపోకుండా ఎండిపోకుండా కొంచెం పెరిగి పూత వచ్చేటప్పుడు అప్పుడు ఒకసారి గమనించాలి, అది అసలు పూత రాలిపోతుందా నీళ్ళుస్తున్నదా. రాలిపోతే దానికి ఆర్గానికల్లి ఏమన్నా వెయ్యాలి. ఆర్గానికల్ అంటే అదే పంచగవ్య మిశ్రమమో మజ్జిగ ఏదో అట్లాంటివే చూసి వేస్తాను. పంట వచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగుంటుంది, ఇంకా పడితే చెట్ట చివరిలో ఏమన్నా పురుగు వస్తుందేమో అని. ఆర్గానిక్ వ్యవసాయం చాలా చౌక, ఇంటిగ్రేషన్తో కూడా చేయొచ్చు.
1: మీ కింద ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఎంతమంది కలిసి చేస్తారు?
0: పెట్టుబడి పెడతానండి, నేను ఫీల్డ్లో కూర్చొని నేను ఒక్కదాన్నే ఎన్ని పనులు చేయలేను కాబట్టి నేను మా అబ్బాయితో పాటు ఇంకొక 6 ఉన్నాం, ఇద్దరిద్దరు జట్లు, ఓ భార్య భర్త, ఓ భార్య భర్త, లేకపోతే ఒక ఇద్దరు ఆడవాళ్ళు. నా చేతి కింద 6 మెంబర్స్ హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు సమానమే, సమానం పంచుకుంటున్నాం, క్యాష్ చేసుకుంటున్నాం అమ్మిన తర్వాత.
1: ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఆహార పదార్థాలని నిల్వ ఉంచడానికి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఖచ్చితంగా పండించిన ఆహారం సంవత్సరం పాటు నిల్వ ఉండదు. మంచి మే ఎండలుంటాయి చూసారా, దాంట్లో ఆరబోసుకున్నవి నిజంగానే నిల్వ ఉంటాయి. నా పదార్థాలే చెప్తున్నా, ధనియాలు 3 నెలలు కూడా ఉండవు, పురుగు పడతాయి, అప్పుడప్పుడు చెరుక్కుంటూ ఉండాలి. దాంట్లో లవంగాయలు వేయచ్చు, వేపాకు వేయచ్చు, మిరియాలు వేయచ్చు, నిల్వ ఉండడానికి. ఇవి మన ఇంట్లో దొరికే వంట పదార్థాలే, దాల్చిన చెక్క పెట్టచ్చు బియ్యంలో, వేపాకు బియ్యానికి, 4-5 ఉంటాయి ప్రిజర్వేటివ్స్, కానీ నేచురల్ మెథడ్స్. ఏవి
1: అంటే వీటికి మందులు రసాయనాలు కలిపినవి కాకుండా మనం ఇంట్లో దొరికే నేచురల్ పదార్థాల ద్వారా మనం ఈ ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. మీకు ఈ ఆర్గానిక్ వ్యవసాయం లాభసాటిగా అనిపించిందా? సుమారుగా మీకు ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు మిగులు ఎంతగా ఉంటుంది?
0: నా కుటుంబం వరకు అయితే నేను హ్యాపీగా

0: తింటున్నా, నా రిలేటెడ్ ఒక 26 కుటుంబాలకి నా ఆహార పదార్థాలు నేను ఇవ్వగలుగుతున్నా, అది నాకు గిట్టుబాటు.
1: చాలా సంతోషం భార్గవి గారు. అంటే మనిషి ఆరోగ్యంగా బతకాలి అని అంటే మనం పండించుకున్న పంట ద్వారా ఏ రసాయనాలు కలపకుండా, ఏ రసాయనాలు వాడకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాల వల్ల మనిషి ఆరోగ్యంగాను ఆహ్లాదంగాను ఉంటాడని మీరు చెప్పారు. చాలా సంతోషం అండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం ఈ అంశంపై శ్రీమతి వై భార్గవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. 102.2 MHz ఆకాశవాణి FM వింటున్నారు.
3: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 23 జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షత మరియు అన్యాయాలపై అవగాహన కల్పించడం, అలాగే వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఇన్విజిబుల్ ఉమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, సమాజంలో కనీ కనబడని మహిళలు అలాగే కనబడనటువంటి వారికి గల సమస్యలు అన్న నినాదంతో ముందుకు సాగుతోంది. ఈ దినోత్సవాన్ని మొదటగా 2005 లుంబా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లార్డ్ రాజ్ లుంబా గారు తన తండ్రిని కోల్పోగా తన తల్లి వితంతువుగా మారినటువంటి ఆ విషాద జ్ఞాపకార్థం, అలాగే వితంతువులందరికీ గౌరవం తీసుకురావడానికి జూన్ 23 ఎంపిక చేశారు. ఈ లుంబా ఫౌండేషన్ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2010 అధికారికంగా తీర్మానం ఆమోదించింది. ఇక 2011 జూన్ 23 నుండి అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. వితంతువులకు తగిన గౌరవం, న్యాయం, ఆర్థిక శక్తి కల్పించాలనే దిశగా ముందుకు వెళుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోతే వారి జ్ఞాపకాలతో కాలాన్ని భారంగా వెళ్లదీస్తాము. కాని అదే ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. అటువంటి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కరువైనప్పుడు, సమాజం నుండి ఎదురయ్యే ఈసడింపులు, ఆర్థికంగా వెసులుబాటు, పిల్లల పోషణ, ఇలా అనేక విషయాల్లో ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో 2,000,000,000 వితంతువులు ఉన్నారు. వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మరికొందరు సమాజ వివక్షతకు గురి అవుతున్నారు. వారికి విముక్తి కలిగించే దిశగా జూన్ 23 ఐక్యరాజ్యసమితి వితంతువుల దినోత్సవం జరుపుతోంది. స్త్రీ భర్తను కోల్పోయినంత మాత్రాన ఆమె జీవితం ముగిసిపోదు. వారిని ఒంటరిగా వదిలేయకుండా సమాజంలో వారికి గౌరవం కలిగించాలి, అలాగే అండగా నిలబడాలి. పాత మూఢనమ్మకాలను వదిలి వారికి మద్దతు కలిగించే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు సామాజిక కళంకాన్ని అంతం చేయడం, ఆర్థిక సహాయం అందించడం, అలాగే వారికి వారసత్వ ఆస్తి హక్కులను నిరాకరించకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంక్షేమ సంఘాలు వితంతువులకు వారికి గల చట్టాల గురించి, ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల గురించి అవగాహన కల్పించడానికి సామూహిక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విద్యా కానుక, ఆసరా పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎలా పొందాలి అన్న దానిపై అవగాహన కల్పించడానికి సెమినార్లు నిర్వహిస్తున్నారు. వితంతువులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సామాజిక కేంద్రాలు, స్వయం సహాయక బృందాలు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. వితంతువులు తమ కాళ్లపై తాము నిలబడేలాగా ఎన్జీఓలు వారికి వర్క్షాపులు పెట్టి కుట్టుపని, ఫుడ్ ప్రాసెసింగ్, చేతివృత్తుల తయారీ వంటి వృత్తి నైపుణ్యాలపై దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, స్థానిక ఆసుపత్రులు, కుటుంబ మద్దతులేని వృద్ధులకు, అలాగే నిరుపేద

వితంతువులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ అందించే ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నారు. ఇక స్థానిక న్యాయవాదులు, అలాగే రాష్ట్ర న్యాయసేవల సంస్థలు ఉచిత న్యాయ సలహాలను అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వితంతువులకు సరైన గుర్తింపు పత్రాలు, వితంతు ధృవీకరణ పత్రాలు, అలాగే వారికి బ్యాంక్ ఖాతాలను కల్పించి నేరుగా వారు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను పొందేలా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వచ్ఛంద సేవకులు, స్థానిక యువజన బృందాలు తమ సమీప పరిసరాల్లో వితంతువులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం, నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం వంటివి చేస్తున్నారు. వితంతువులను కూడా మనలో ఒకరిగా గౌరవించడం, వారిపై ఉన్న వివక్షను రూపుమాపడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. ఒకప్పటికంటే ఇప్పుడు వితంతువులపై చూపే వివక్ష కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. కానీ అది పూర్తిగా తొలగి అందరూ సమానమే అన్న ధోరణి సమాజంలో ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుందాం. మీరింతవరకు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం గురించిన విశేషాలు విన్నారు.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

చిత్రగీతాలు కార్యక్రమం. ముందుగా వినిపోతున్న పాట ప్రియ రాగాలు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు.

0: రాజేష్ గారు, మా అబ్బాయికి బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడీఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఆహా చిత్రం నుంచి వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట. వింటారు గీత రచన సిరివెన్నెల.

వినబోతున్న పాట బంగారం చిత్రం నుంచి భువనచంద్ర రచయకు విద్యాసాగర్ సంగీతం అందించారు. పాడినవారు ఉదిత్ నారాయణ, అనురాధ శ్రీరామ్.

0: సరిత, మీ స్టూడెంట్స్ చాలా మంది ఐపీఈలో చేరారట.
1: అవును కమల, ఐపీఈలో ప్రతి స్టూడెంట్ కి ఒక ఫ్రీ ల్యాప్టాప్, 4 ఫ్రీ బ్లూంబర్గ్ సర్టిఫికేషన్స్, 2 SAP సర్టిఫికేషన్స్, ఫ్రీ యాక్సెస్ టు ఎలక్ట్రానిక్ డేటాబేస్ వర్త్ 50 lakhs ఇస్తున్నారు. అందుకే ఐపీఈలోనే చేరుతున్నారు.
2: ఐపీఈ, ఎ ప్రీమియర్ బి స్కూల్, షామీర్పే. విజిట్ www.ipeindia.org.
3: ఫిలిం సాంగ్స్ వింటున్నారు. కార్యక్రమం తర్వాత చివరిగా వినిపోతున్న పాట కందిరీగ చిత్రం నుంచి కార్తీక్ సుచిత్ర గానం చేశారు, గీత రచన రామ్ జోగేశాస్త్రి.

మీరింతవరకు తెలుగు చిత్రగీతాలు కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్ గీతాలు విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమంలో ఇప్పుడు NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

बेटी तू बर्बाद हो गई, तेरी दुनिया हमेशा के लिए उजड़ गई बेटी।

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరిక్యులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్‌పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
3: టీన్ టైం కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట ఈడియట్. ఈ చిత్రం నుంచి కందికొండ రచనకు శంకర్ మహాదేవన్ పాడిన పాట వింటారు.

మీరు విన్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుంచి కార్తీక్ అంజనా సౌమ్య పాడిన పాట అండి. గీత రచన అనంత శ్రీరామ్. వినబోతున్న పాట త్రినేత్రుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట. గీత రచన సిరివెన్నెల.

టీన్ టైమ్ కార్యక్రమంలో చివరిగా వినిపోతున్న పాట బృందావన్ కాలనీ. ఈ చిత్రం నుంచి కార్తీక్ గానం చేశారు. గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం యువన్ శంకర్ రాజా.

బృందావన్ కాలనీ నుంచి మీరు విన్న పాటతోటి జీన్ టైమ్ కార్యక్రమం సమాప్తం.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్జ్ పై కార్యక్రమంలో ఇప్పుడు యువలయ చిత్రగీతాలు వింటారు. వినబోతున్న పాట హ్యాపీ, ఈ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు, గీత రచన చంద్రబోస్.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.

యువలయ కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. వినిపోతున్న పాట సెవెంత్ సెన్స్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట వింటారు. రచన భువనచంద్ర.

వినబోతున్న పాట మహారథి చిత్రం నుంచి కేజేఎస్ దాస్ పాడిన పాట వింటారు. గీత రచన శుద్ధల అశోక్ తేజ, సంగీతం గురు కిరణ్.

వినబోతున్న పాట నిర్మలా కాన్వెంట్ చిత్రం నుంచి ఏఆర్మీన్ బృందం పాడిన పాట వింటారు. రచన అనంత శ్రీరామ్, సంగీతం రోషన్ సల్లూరి.

0: పోఖ్రి చిత్రం నుంచి మీరు విన్న పాటతోటి యువలయ కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 52.2 MHz సమయం 4:30 అయింది. ప్రకటించిన కార్యక్రమం ఉంటారు మరికొద్ది క్షణాల్లో.
1: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ధత్తే కి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తే కి షాన్.
3: నమస్తే అధ్యాపక్ జీ.
4: శుభాశీష్. బయట హమారే దేశ్ కా నామ్ క్యా హై?
3: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
4: భారత్ దేశ్ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
3: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత్ దేశ్ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
4: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
3: దేశ్ కి భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
4: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
3: దేశ్ కి భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో శాన్ హోతా హై.
4: టీకి కహా తుమ్నే ఆజ్ హమ్ ధర్తీ కి శాన్ నామక కవిత పాఠ కే బారే మే జానేంగే.
3: జీ హా.
4: ధర్తీ కి శాన్ తూ భారత్ కీ సంతాన్ తేరే ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే మనుష్య తూ బడా మహాన్ హై భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై తూ జో చాహే పర్వత్ పహాడో కో ఫోడ్ దే తూ జో చాహే నదియో కే ముఖ కో భీ మోడ్ దే తూ జో చాహే మాటీ సే అమృత్ నిచోడ్ దే తూ జో చాహే ధర్తీ కో అంబర్ సే జోడ్ దే అమర్ తేరే ప్రాణ మిలా తుజ్కో వరదాన్ తేరీ ఆత్మా మే స్వయం భగవాన్ హై రే ధర్తీ సా ధూతు హై అగ్ని సా వీర్ తూ జో చాహే తో కాళ్ళు కో భీ తాములే పాపోం కా ప్రళయ రుకే పశుతా కా శీష జుకే తూ జో అగర్ హిమ్మత్ సే కాములే గురు సా మతిమాన్ పవన్ సా తూ గతిమాన్ తేరే నభ సే భీ ఊంచీ ఊడాన్ హై రే. తుమ్ భీ ఏక్ బార్ గావో.
3: జీ హా. ధర్తీ కీ శాన్ తూ భారత్ కీ సంతాన్ తేరీ ముట్టియో మే బంద్ తూఫాన్ హై రే మనుష్య తూ బడా మహాన్ హై భూల్ మత్ మనుష్య తూ బడా మహాన్ హై తూ జో చాహే పర్వత్ పహాడో కో ఫోడ్ దే తూ జో చాహే నదియో కే ముఖ్ కో భీ మోడ్ దే తూ జో చాహే మాటీ సే అమృత్ నీ చోడ్ దే తూ జో చాహే గర్తీ కో అంబర్ సే జోడు దే అమర్ తేరే ప్రాణ్ మిలా తుఫాను వరదాన్ తేరీ ఆత్మా మే స్వయం భగవాన్ హై రే గర్తీ సా ధీర్ తూ హే అగ్ని సా వీర్ తూ జో చాహే తో కాలు కో భీ తాములే పాపోం కా ప్రళయ రుకే

0: ప్రళయ్ వినాశ్.
1: పవన్ హవా.
0: పవన్ హవా.
1: తూఫాన్ ఆంధీ.
0: తూఫాన్ ఆంధీ.
1: ధర్తీ పృథ్వీ.
0: ధర్తీ పృథ్వీ.
1: నదీ సరిత.
0: నదీ సరిత.
1: వరదాన్ వర్.
0: వరదాన్ వర్.
1: అమర్ జో కభీ మర్తా నా హో.
0: అమర్ జో కభీ మర్తా నా హో.
1: కుచ్ విలోమ శబ్ద భీ అప్నీ కాపీ మే లిఖ్ లే.
0: జీ హా.
1: కాయర్ వీర్.
0: కాయర్ వీర్.
1: ధర్తీ అంబర్.
0: ధర్తీ అంబర్.
1: వరదాన్ అభిషాప్.
0: వరదాన్ అభిషాప్.
1: అమృత్ విష్.
0: అమృత్ విష్.
1: పుణ్య పాప.
0: పుణ్య పాప్.
1: ఇస్ కవితకే కవి కౌన్ తే.
0: ఇస్ కవితకే కవి శ్రీ పండిత్ భరత్ వ్యాస్ తే.
1: మనుషుకు కౌన్ సా వరదాన్ మిలా హై.
0: మనుషుకు అమర్ ప్రాణ్ కా వరదాన్ మిలా హై.
1: ధర్తీ సా ధీర్ కిసే కహా గయా హై.
0: ధర్తీ సా ధీర్ మనుష్యకో కహా గయా హై.
1: అన్య జీవన్ సే మనుష్య మహాన్ హై కైసే.
0: అన్య జీవన్ సే మనుష్య మహాన్ హై క్యోంకి ఉస్కే అచ్చాయి ఔర్ బురాయి కో పర్ఖనే కి వివేక్ శక్తి హై ఇస్లియే వహ అన్య జీవన్ సే భిన్ హై.
1: వాహ్ ఖూబ్ ఉత్తర్ దియా శహబాష్. మనుష్య చాహే తో క్యా కర్ సక్తా హై.
0: మనుష్య చాహే తో పహాడోంకో ఫోట్కర్ సుందర్ రాస్తా బనా సక్తా హై. నదియోంకి దారా ప్రవాహ మోడ్ సక్తా హై. ఇస్ మిట్టీ మే అమృత్ జైసి ఫసల్ ఫైదా కర్ సక్తా హై. గర్తీ కో అంబర్ సే జోడ్ సక్తా హై.
1: సహీ ఉత్తర్ దియా హై. ఇస్ కవితకే బారే మే అప్నే శబ్దోం మే కుచ్ వాక్య కహ దే.
0: జీ హా. కవి ఇస్ కవిత మే కహతే హై కి మనుష్య గర్తీ కి శాన్ ఔర్ భారత్ కి సంతాన్ హై. వహ అపనీ శక్తి కే గర్తీ కి శాన్ బడా సక్తా హై. పర్వతోం కో ఫోడ్ సక్తా హై. నదియోం కి ధారా కో మోడ్ సక్తా హై. ఇస్కి ఆత్మా మే స్థాన్ భగవాన్ హై జో ఉసే అమరత కా వరదాన్ దేతా హై. మనుష్య ధర్తీ కా శాన్ ఔర్ అగ్ని సా వీర్ హై. సమయ కా సదుపయోగ్ టీక్ తరహ కర్ లేనే కి శక్తి హై. వహ ఆకాశ సే భీ ఊంచా హోనే కి శక్తి రక్తా హై.
1: వాహ్ ఖూబ్ ఉత్తర్ దియా హై శహబాష్. కుచ్ వ్యాకరణాంశ అప్నీ కాపీ మే లిఖ్ లే.
0: జీ హా.
1: నే కో సే కే ద్వారా కే లియే కో సే కా కే కి మే పర్ హే అరే అజీ ఏ కౌన్సే శబ్ద హై.
0: ఏ సంజ్ఞా సే సాత్ లిఖా హోతా హై.
1: కేవల్ సంజ్ఞా కే సాత్ హీ నహీ సర్వనామ కే సాత్ భీ లిఖే జాతే హై. ఇన్హే కారక చిహ్న కహతే హై. సంజ్ఞా యా సర్వనామ కే లియే జో రూప్ అన్య శబ్దోం సే జానా జాతా హై ఉసే కారక కహతే హై. లిఖ్ లీ.
0: జీ హా.
1: కర్తా కారక నే. కర్మా కారక కో. కరణకారక్ సే. సంప్రదానకారక్ కేలియే. అపాదానకారక్ సే. సంబంధకారక్ కా కే కి. అధికరణకారక్ మే పర్ ఔర్ సంబోధనకారక్ హే అరే అజి. ఇస్ తరహ కారక్ చిహ్నోం కో సూచిత్ కర్తే హై.
0: జీ హా.
1: జైసే కి మైనే కామ్ కియా. రాజు కో ఫల్ మిలా. ఫల్ చాకూ సే కాటతే హై. మేరే పితాజీ అప్నే లియే కలం లాయి. పేడ్ సే పత్తే గిర్ గయే. ఉస్కా బేటా కాలేజ్ మే పడతా హై. ఉస్ ఘర్ మే కౌన్ హై. మేజ్ పర్ కితాబ్ హై. హే భగవాన్ తేరీ లీలా అనోఖీ హై. యే వాక్య లిఖ్ లీ అప్నీ కాపీ మే.
0: జీ హా.
1: అప్నీ ఓర్ సే భీ కుచ్ వాక్య కహ దే.
0: సుమలత నే ఫల్ ఖాయా. రాజేష్ కో కితాబ్ మిలి. హమ్ సబ్జియా చుక్ సే కాటతే హై. ఉస్కే లియే కితాబ్ చాహియే. ఫోర్ట్ సే డాలీ గిర్ గయి. రమా కీ బేటీ నాచతీ హై. మోజ్ పర్ బోతల్ హై. కార్ మే ఆద్మీ హై. హే ప్రభు తేరీ కృపా బడీ హై.
1: టీక్ తరహ వాక్యం కా ప్రయోగ్ కియే హో శహబాష్. ఆజ్ కా పాఠ యహీ సమాప్త హోతా హై.
0: ధన్యవాద్ అధ్యాపక్ జీ.
1: ఆశీష్ దుర్గా భవాని.
2: ధర్తీ కీ శాన్ 8వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని.

మీరు ఇంతవరకు హిందీ పాఠం విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. సమయం 4:45 మరికొద్ది క్షణాల్లో లైవ్ విన్యాసం వింటారు. టీసీ మూకి కృష్ణమూర్తి గారి డోలు వాయిద్యం వింటారు.

0: సార్, ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
1: సార్, ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE వెళ్తున్నాం.
0: అవునా? సూపర్.
2: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దాన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం.

0: Institute of Public Enterprise, Shamirpet. For admission, visit www.ipeindia.org.
1: మీరు ఇంతవరకు లైవ్ విన్యాసం కార్యక్రమంలో టీసీ మూకీ కృష్ణయ్య గారి డోలు వాయించి విన్నారు. రూపకతాళం.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై కార్యక్రమం. ఇప్పుడు తెలుగు చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: సార్ ఈసారి రిక్రూట్మెంట్ కి ఏ కాలేజ్ కి వెళ్తున్నారు?
2: సార్ ఎక్సలెంట్ కరికులం తో పాటు బ్లూంబర్గ్ SAP సర్టిఫికేషన్ తో స్టూడెంట్స్ ని ఇండస్ట్రీ రెడీగా చేస్తున్న IPE కి వెళ్తున్నాం.
1: అవునా? సూపర్.
3: ఎక్సలెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో పాటు మోర్ దెన్ 2 crore మెరిట్ స్కాలర్షిప్ పర్ యానం. IPE లో PGDM ప్రోగ్రామ్ అంటే MBA తో సమానం. IPE ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్, షామీర్పేట్. ఫర్ అడ్మిషన్ విజిట్ www.ipeindia.org.
4: NCERT విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 to 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
5: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
6: ఆఫీస్ జాని కి జల్ది మగర్ దేశ్ దునియా కి ఖబర్ భి జరూరి.
7: ये आकाशवाणी है. अब आप विमलेंदु पांडे से समाचार सुनिए.
5: ऑफिस या घर से निकलते ही उफ, ये ट्रैफिक.
6: आकाशवाणी है ना,
8: बातों ही बातों में हर सुबह 10 to 11 बना लो पूरी दुनिया को अपना दोस्त.
6: ऑफिस में थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
5: शाम सुहानी हो.
9: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
6: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
5: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल, हर पल
6: सफर में
5: आपके साथ
6: आकाशवाणी.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై చిత్రగీతాలు కార్యక్రమంలో వినపోతున్న పాట. ముగ్గురి మనగాళ్ళ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు. గీత రచన భువన చంద్ర.

తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట భాస్కర్ భట్ల రవికుమార్ రచనకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత రచనలో సాగర్ పాడిన పాట వింటారు. చిత్రం నేను శైలజ.

వినబోతున్న పాట సైనికుడు చిత్రం నుంచి. కార్తీక్, హరిణి, కారుణ్య, మాలతి పడిన బృందగీతం వింటారు. రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz సమయం 5:30 అయింది. కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినిపోతున్న పాట బాయ్స్ ఈ చిత్రం నుంచి ప్లస్సి వసుంధర దాస్ పాడిన పాట. రచన ఏం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

వార్తా విపంచి. లేబర్ వెల్ఫేర్ కమిషన్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడీ, లైమ్స్టోన్స్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా మైన్ కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరంగాను ఆన్లైన్లో స్కాలర్షిప్కు దరఖాస్తులు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వారికి 31/8/2026 లోపల, అదే 12వ తరగతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివే వారికి 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు లేక కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. ఇతర వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫారం లాగిన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషన్, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నెంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ వారిని కూడా సంప్రదించవచ్చు. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత వినిపోతున్న పాట లెజెండ్ చిత్రం నుంచి.

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 6 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు. ఢిల్లీ

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతి యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: అదేవిధంగా జూలై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహూతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్టంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ 2వ యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
2: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా రామగిరి, అనంతపూర్ డిస్టిక్ లో కూడా చూసాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం

0: సిద్ధం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్ భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె. రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
1: గాజువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్ గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈరోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ కార్యక్రమోయం ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూజ్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయతంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన అద్య 93తమ వర్షే కోల్కతా బౌ బాజార్ విస్ఫోటన ప్రకరణస్య ఆజీవన దండాదేశితస్య దోషినః సమయపూర్వ ముక్తేః దిల్లీ ఉచ్చ న్యాయాలయస్య ఆదేశః స్థగితః. న్యాయమూర్తయః పీకే మిశ్రా సంజీవ సజ్దేవా ఇత్యతయోః పీఠః పశ్చిమబంగ సర్వకారస్య యాచనాయాం అంతరిమ ఆశ్వస్తిం అదదాత్. యస్మిన్ ఉచ్చ న్యాయాలయస్య 5 జూనేతి దినాంకస్య ఆదేశస్య విరోధః కృతః. యత్ర 77వర్షీయస్య అపరాధినః మొహమ్మద్ రషీద్ ఖాన్ ఇత్యస్య మోచనాదేశః ఆసీత్. సర్వోచ్చ న్యాయాలయేన రాజ్య సర్వకారస్య యాచనానుసారం టాడా ఇత్యస్య కఠోర వ్యవస్థాయాః అంతర్గతం దోషీతి ఘోషితాయ ఖాన్ ఇత్యస్మై అపి సూచనా దత్తా. విషయేస్మిన్ న్యాయపీఠః ఆరోపితస్య భూమికాః సర్వథా భిన్నాః ఇతి కథయన్ ఖానః ఏవ ఘటనాయాః సూత్రధారః ఇతి సూచితవాన్. అమెరికా ఇరాన్ దేశయోర్మధ్యే కృతస్య MOU ఇతి సహమతిపత్రస్య భారతం స్వాగతం అకరోత్. నవదేహల్యాం 16 బ్రిక్స్ రాష్ట్రీయ సురక్షా పరామర్శదాత్రి సభాం సంబోధయన్ రాష్ట్రీయ సురక్షా పరామర్శక అజిత్ డోభాల అవదత్ యత్ అనేన వికాసేన సంపూర్ణే విశ్వస్మిన్ ఊర్జా సురక్షాయాః సుదృఢీకరణం భవిష్యతీతి. సహ హోర్ముజ్ జలసంధ్యాః ఉద్ఘాటనస్య అపి స్వాగతం అకరోత్. ప్రకాశయచ్చ యత్ ఏతత్ ఆపూర్తి శృంఖలాయాః బాధాం అపసారయితుం ఉర్వరక రసాయనాదీనాం వస్తూనాం అభావాన్ పరిహర్తుంచ సహాయ్యం కరిష్యతీతి. ఉదయోన్ముఖాన్ సురక్షా విషయాన్ ప్రకాశయన్ శ్రీ డోభాలః అవోచత్ యత్ పారంపరిక ఇతర ప్రతిరోధాః రాష్ట్రీయ సీమాం అతిక్రమ్య పారంపరిక ప్రతిక్రియాం చాలయితుం క్షమతాంచ వికసితవంతః ఇతి. అయోధ్యాయాః రామమందిరే దాన అర్పణ విషయే కథిత అనియమితానాం అన్వేషణం కుర్వతా త్రిసదస్యాత్మక విశేష అన్వేషణ దళేన అద్య ప్రారంభిక అన్వేషణ ప్రతివేదనం ప్రస్తుతం. దళ ప్రముఖః లక్నౌ ఆయుక్తః విజయ విశ్వాసపంతః అతిరిక్త ముఖ్య సచివాయ గృహ విభాగస్య సంజయ ప్రసాదాయ ప్రతివేదనం సమర్పితవాన్. సంయుక్త రాజ్యామెరికా దేశ భారతస్య M777A2 అల్ట్రా లైట్ హావత్స్ ఇత్యస్మై 30 మిలియన్ యుఎస్ డాలర్ ఇత్యస్య సస్టైన్మెంట్ ప్యాకేజాఖ్యం పుటకం అఘోషయత్. సామాజిక ప్రసార మాధ్యమే భారతే అమెరికా దేశస్య రాజదూతః సర్జియో గోర్ ఇత్యేషః అవదత్ యత్ భారత అమెరికా దేశయోర్మధ్యే రక్షా సహభాగిత్వం నిరంతరం వర్ధమానం అస్తి. ప్రస్తావిత విక్రయః సమాప్త్యర్థం దేశః సజ్జశ్చాస్తీతి. అద్య భారతేన అమెరికాదేశేన చ ఉచ్చస్తరీయ వ్యాపార వార్తాః ఆరబ్ధాః. అమెరికాదేశస్య శుల్కనీతౌ పరివర్తనాద్ వర్షస్య ప్రారంభే వార్తయా నిశ్చితః ద్విపక్షీయ వ్యాపార సంధేః ప్రారూపః వాదితః అభవత్. తస్య సంరక్షణాయ పునః సంతులనాయ చ ఏషా వార్తా ఆయోజితా. నవదేహల్యాం వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః అమెరికాదేశస్య వ్యాపార ప్రతినిధినా జేమిసన్ గ్రీర్ మహోదయన భారతస్థ అమెరికా రాజదూతేన సర్జియో గోర్ మహోదయన చ సమం అమిలత్. శిక్షక నియుక్తి పరీక్షా వికృతి ప్రకరణే ప్రవర్తన నిదేశాలయ చెన్నై తిరుచిరాపల్లి కోయంబత్తూర్ మదురై నగరేషు 18 స్థలేషు అన్వేషణం కరోతి. అంతే క్రీడా వార్తాః. ఫీఫా విశ్వకప్ ఇతి క్రీడాయాం అర్జెంటీనా దేశస్య తారకభూతః నాయకః లియోనెల్ మెస్సీ ఇత్యయం విశ్వకప్ క్రీడాయాః ఇతిహాసే సర్వాధికం 18 గోల్స్ ఇతి లక్ష్యావాప్తిం కృత్వా ఇతిహాసం నిర్మితవాన్. మెస్సీ జర్మన్ దేశస్య మిరోస్లావ్ క్లోసే ఇత్యస్య 16 గోల్స్ ఇత్యభిలేఖం అతిక్రమితవాన్. గతరాత్రౌ సంజాతే సూపరాఖ్యే సంఘర్షే అర్జెంటీనా దేశః అమెరికాదేశస్య ఆర్లింగ్టన్ నగరే స్వస్య గ్రూప్ జే క్రీడాయాం ఆస్ట్రియా దేశదళం 2-0 పరాజిత్య రౌండ్ ఆఫ్ 32 ఇత్యస్మిన్ స్థానం ప్రాప్తవత్. అంతే హాకీ క్రీడాయాం భారతీయ పురుష హాకీదళం అద్య FIH ప్రో లీగ్ ఇత్యస్య ఉద్ఘాటనస్పర్ధాయాం చిరప్రతిద్వందిన పాకిస్తానేన సహ క్రీడతి ఇతి వార్తాః.

0: ఈనాటి పల్లెసిమలు కార్యక్రమంలో బాలవిహార్ శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం.
2: చిగురుబాడి వరప్రసాద్ గారు స్థాపించిన చిగురుబాడి శ్రీకృష్ణవేణి స్కూల్ భవానీపురం నుండి పాఠశాల విద్యార్థులు వచ్చారు. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పడానికి ఆశ్రిత వస్తుంది.
3: నా పేరు ఆశ్రిత, నేను 8వ తరగతి చదువుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్యప్రదేశ్లో జన్మించిన ఈయన ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి అగ్రజాతుల వారితో ఎన్నో అవమానాలు అనుభవించి చివరకు జాతిరత్నమై అందరి మనలను అందుకున్నారు. అతడు మన భారతదేశపు రాజ్యాంగకర్త, బడుగు జీవుల పాలిట ఆయన భాగ్యదాత. చిన్నతనంలో అమ్మను కోల్పోయి బంధువుల ఇంట పెరిగి ఎన్నో కష్టాలు అనుభవించాడు. కోట్లాది జనుల పాలిట దేవుడిగా పుట్టిన యోధుడు పేరుగాంచిన నేత, ఆయనకి మన భారత జాతి శాశ్వతంగా రుణపడి ఉండును.
2: ధన్యవాదాలు ఆశ్రిత.
1: ఇప్పుడు మన ప్రథమ రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పడానికి బాజీ వస్తున్నాడు.
4: భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత ఈయనది. కల్మషమంటని గాంధీయవాదిగా కద్దరు టోపీకి గణిత తెచ్చి మంచి రాజనీతిజ్ఞుడే, నిత్యము దేశ ప్రగతిని కాంక్షిస్తూ బ్రతికి ఉండగానే భారతరత్న బిరుదును అందుకున్న చిరయాశస్వి ఈ చిరంజీవి. విద్యార్థి దశలోనే ఉద్యమ స్ఫూర్తితో ఎదిగి జాతీయ సంగ్రామంలో నేతలతో కలిసి పలుమార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. అటువంటి రాజేంద్రుడిని ఈ మానవాళి ఎప్పటికీ మరిచిపోదు. ఈయన జన్మస్థలం బీహార్ రాష్ట్రం.
2: ఇప్పుడు పాడరా ఓ తెలుగువాడ అంటూ మన ముందుకి వస్తున్నారు లావణ్య, గాయత్రి, పూజిత, వైష్ణవి.
5: పాడరా ఓ తెలుగువాడ, పాడరా ఓ కలిమిరేడా, పాడరా మన తెలుగుదేశపు భవ్య చరితల దివ్య గీతము. మన నుండి బంగారు గంగనిచ్చరు గౌతమీ నది, కోహినూరను కరుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి. హేలుగా రత్నాలు సీమును ఒలలాడిన తుంగభద్ర, సొగసు గూర్చెను తెలుగు తల్లికి, సుఖము గూర్చెను తెలుగు వారికి. పాడరా ఓ తెలుగువాడా, పాడరా ఓ కలిమిరేడా, పాడరా ఓ తెలుగు దేశపు భవ్య చరితల దివ్య గీతము.
1: ధన్యవాదాలు. ఇప్పుడు వీరనారి అయిన విజయలక్ష్మి పండిత్ గారి గురించి చెప్పడానికి శ్రీకర్ వస్తున్నాడు.
6: విజయలక్ష్మి పండిత్ 1918 జన్మించారు. ఆమె సుప్రసిద్ధ భారతీయ రాజకీయవేత్త మరియు దౌత్యవేత్త. ఈమె తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఈమె జవహర్లాల్ నెహ్రూ సోదరి. ఈమె మంత్రి పదవి పొందిన మొట్టమొదటి భారతీయ మహిళగా ప్రసిద్ధిగాంచింది. 1962 నుంచి 1964 వరకు మహారాష్ట్ర గవర్నరుగా పనిచేసింది. భారత స్వాతంత్ర సాధన కోసం నిర్విరామంగా కృషి చేసి ఎన్నో అవమానాలను, కారాగార శిక్షలను సైతం లెక్క చేయకుండా తమ ధన మాన ప్రాణాలను దేశమాత స్వాతంత్రం కోసం త్యాగం చేసిన వీర వనితలందరిలో విజయలక్ష్మి పండిట్ కూడా ఒకరు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవి పొందిన మహిళ ఈమె. నెహ్రూ వంశీయులది పూర్వం కాశ్మీరు. కాశ్మీరు పేరు వినని వారు మనలో చాలా అరుదు. ప్రకృతి అందచందాలు, అంతకు మించిన వాతావరణం, పచ్చని పచ్చిక బయళ్ళు చూడాలంటే కాశ్మీరులోనే చూడాలి. కాశ్మీరు భూలోక స్వర్గం. నెహ్రూ వంశీయులు కాశ్మీరు నుంచి వచ్చి ఢిల్లీలో స్థిర నివాసం

0: కోసం ఏర్పరచుకున్నారు. మోతీలాల్ను చిన్నతనం నుంచి విదేశీ నాగరికత, వారి ఆచార వ్యవహారాలంటే మక్కువ. ఇంట్లో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పేందుకు, వారిని సక్రమంగా పెంచేందుకు ఆంగ్లేయ వనితలే ఉండేవారు. ఈమె December 1, 1990 మరణించారు. జై హింద్.
1: ధన్యవాదాలు శ్రీగారు. ఇప్పుడు మనల్ని నవ్వించడానికి చక్కటి హాస్య కథతో వస్తున్నాడు ఫరీద్.
2: నా పేరు ఫరీద్. నేను 9వ తరగతి చదువుతున్నాను. అనగనగా ఒక ఊళ్ళో గుడ్డు ఉల్లిపాయ ఐస్ క్రీం నివసించేవి. అవి మంచి స్నేహితులు. ఒకరోజు ఈ ముగ్గురు గుడికి వెళ్తున్నారు. అక్కడకు వెళ్ళి స్నానం చేస్తారు. ఐస్ క్రీం కరిగిపోయి చనిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ గుడ్డు ఏడుస్తాయి. తరువాత ఇద్దరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటారు. తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డు ఒక మెట్టు దిగలేక జారి పడిపోయి చనిపోతుంది. అప్పుడు ఉల్లిపాయ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా, ఐస్ క్రీం చనిపోయినప్పుడు నేను గుడ్డు ఏడ్చాం, గుడ్డు చనిపోయినప్పుడు నేను ఏడ్చాను, మరి నేను చనిపోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అని అడిగింది. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, ఓ ఉల్లిపాయ, బాధపడకు, ఇక్కడ ఉల్లిపాయలు కోస్తున్న మహిళల బుట్టలలో వెళ్ళి కలిసిపో, నిన్ను కోసేటప్పుడు వాళ్ళ కంట్లో నుంచి నీరు కారుతుంది అని చెప్తారు. ఉల్లిపాయ అలాగే చేసిద్ది. ఉల్లిపాయ నువ్వు వస్తున్న వారి కంట్లో నుంచి కన్నీళ్లు కారుతాయి.
3: నా పేరు ఎస్కే లక్కీ గౌస్. ఒకరోజు ముగ్గురు మనుషులు ఫారెన్ నుంచి వచ్చారు. ముగ్గురు 3 మాటలు నేర్చుకుని వస్తారు. మొదటోడేమో మేము ముగ్గురం, రెండోడేమో మా ఆనందం కోసం, 3 అబ్బాయి ఏమో ఆలస్యం ఎందుకు. ఒకరోజేమో ఒక దొంగ ఒక మనిషిని హత్య చేసి పారిపోతాడు. అప్పుడేమో పోలీసులు వచ్చి అడుగుతారు, ఎవరు చేశారంటే మేము ముగ్గురం అన్నాడు. ఎందుకు చేశారంటే మా ఆనందం కోసం అన్నాడు. పోలీస్ స్టేషన్ వెళ్దాం పదండి అంటే ఆలస్యం ఎందుకు అంటాడు.
4: ఇప్పుడు 9వ తరగతి విద్యార్థిని అయిన ఎన్ఎల్ గాయత్రి ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి చెప్తుంది.
5: టంగుటూరి ప్రకాశం పంతులు గారు August 23, 1872 జన్మించారు. ఈయన సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధుడు మరియు ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడు ఆయనే ప్రకాశం పంతులు గారు. 1940-50లలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం గారు ఒకరు. ఈయన మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకి ఎదురుగా గుండె నుంచి ఆంధ్రకేసరి అనే పేరు పొందారు. ప్రకాశం పంతులు గారు ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెం గ్రామంలో సుబ్బమ్మ గోపాలకృష్ణయ్య దంపతులకు జన్మించారు. ఆయన 11వ ఏటనే తన తండ్రి మరణించడంతో తన తల్లి పిల్లలను తీసుకుని ఒంగోలు చేరింది. పూటకూల వ్యాపారం చేసే తల్లి సంపాదన చాలక ప్రకాశం ధనికుల ఇళ్లలో వారాలకు కుదిరాడు. ఈయన 10 లక్షలు సంపాదించారు. కానీ ఆ యావదాస్తిని దేశసేవకు మాత్రమే ఖర్చు పెట్టారు. ప్రకాశం పంతులు గారు May 20, 1957 మరణించారు.
1: ధన్యవాదాలు గాయత్రి. ఇప్పుడు 7వ తరగతికి చెందిన దివ్య మరియు తులసి ఒక పాట పాడుతారు.
6: శ్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లిరా, శ్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లిరా, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర, పాడి పంట కరువు లేక నాడు నేడు పెరుగునురా, పాడి పంట కరువు లేక నాడు నేడు పెరుగునురా.

కల్పవల్లిరా, సాటి లేని ధరణిలోన మేటి భరత మాతర. ఆర్య ఋషుల ఆత్మబలం ఆది కవుల మనోబలం, ఆర్య ఋషుల ఆత్మబలం ఆది కవుల మనోబలం. ప్రజలందరి బాహుబలం నిజం మాతృదేశ బలం, ప్రజలందరి బాహుబలం నిజం మాతృదేశ బలం.

భాగ్యం మనకు హెచ్చే, మన రాజ్యం మనకు వచ్చే, మన భాగ్యం మనకు హెచ్చే, విశ్వమునకు భరత మాత శాశ్వత శ్రేయస్సు తెచ్చే, విశ్వమునకు భరత మాత శాశ్వత శ్రేయస్సు తెచ్చే, స్త్రీలు కన్న తల్లిరా వరాల కల్పవల్లి.

0: మాతరం.
1: ధన్యవాదాలు. ఇప్పుడు 8వ తరగతికి చెందిన విద్యార్థులు పవిత్ర మనీష ఒక చక్కని దేశభక్తి గేయాన్ని పాడతారు.
2: తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తీటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగరమేకల చుట్టుకొని సురగంగ చీరగా.

కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక

0: తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా, ఇక జీవనయానం చేయుదమా.
1: ఒకరోజు ఓ బస్సు నాన్ స్టాప్ బస్సు వెళ్తుంది రోడ్ మీద. రోడ్ క్రాస్ చేస్తున్నారు పిల్లలు. నాన్ స్టాప్ బస్సు అని ఎక్కడ బ్రేకే కొడతాను పిల్లలను గుర్తిచ్చేస్తారు. బస్సులో నుంచి డ్రైవరు తీసేస్తారు ఉద్యోగంలో నుంచి. పడవ డ్రైవర్ అవుతారు. పడవ మధ్యలో ఆగిపోతే సముద్రంలో మామూలుగా రోడ్డు మీద బండి ఎక్కడ ఆగిపోతే అందరినీ దిగి నెట్టిస్తారని పడవలో ఉన్న వాళ్ళని కూడా సముద్రంలోకి నెట్టేసి ఒడ్డుదాకా నెట్టుకుంటారండి అని చెప్తారు. అప్పుడు పడవ ఉద్యోగం కూడా పెద్ద హెలికాప్టర్లో వెళ్తారు. హెలికాప్టర్లో వెళ్ళే అప్పుడు బాగా చలిగా ఉంది అనుకొని ఏసీ ఆఫ్ చేస్తారు. ఇంకా చలి పడుతుందని పైన ఫ్యాన్ తిరుగుతుందని హెలికాప్టర్ ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తారు. అప్పుడు కింద పడి పెద్ద హెలికాప్టర్ చచ్చిపోతారు అందరూ.
2: దేశభావి నిర్ణేతలు విద్యార్థులే కాబట్టి ఈ చిన్నారులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకుల గురించి తెలిసింది చెప్పారు.
3: మీరు ఇంతవరకు భవానీపురం శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు వారి చిట్టిపొట్టి మాటలతో, పాటలతో, కథలతో దేశ సేవ చేసిన వీరుల కథలను విన్నారు. ధన్యవాదాలు.

0: బీటెక్ కంప్లీట్ అయింది, ఇప్పుడు పీజీడిఎం జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ అడ్మిషన్ తీసుకుంటే బెటర్?
1: వినోద్ గారు, నా కొడుకు నా మనవడు కూడా ఐపీఈలోనే చదివి గ్రేట్ పొజిషన్ లో ఉన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, కెరియర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ ఎక్స్పోజర్, అన్నిటికీ ఐపీఈ బెస్ట్ చాయిస్.
2: ఐపీఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ షామీర్పేట్. ఫర్ అడ్మిషన్స్ విజిట్ www.ipeindia.org.
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: కార్యక్రమం ఇప్పుడు ఒక సంక్షేమ గీతం వింటారు.

0: పల్లెసీములు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మిరపలో నల్ల తామర పురుగు నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప అత్యధికంగా 184,000 హెక్టార్లలో సాగు చేపడుతూ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. సాధారణంగా మిరప పంట నాటిన దగ్గర నుండి వివిధ రకాల రసం పీల్చు పురుగులు ఆశించి నష్టం కలుగు చేస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా తామర పురుగులు ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. 2021 జనవరి మాసంలో నల్ల తామర పురుగులను మిరపపూతలో గమనించి లామ్ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు వివిధ అంశాల్లో పరిశోధనలు చేపట్టడం జరిగింది.

గత సంవత్సరం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు కూడా ఈ పురుగు మిరప పంటను ఆశించి 70% వరకు పంటను నష్టపరచడం జరిగింది. ఈ సంవత్సరం పంటకాలంలో ఈ పురుగు ఉధృతి ఉన్నప్పటికీ కూడా ఉద్యాన పరిశోధనా స్థానం పరిశోధనల ఆధారంగా రైతులకు ఈ పురుగు నివారణ అలాగే దాని యొక్క జీవిత దశల మీద అవగాహన కల్పించడం ద్వారా చాలా వరకు పంట నష్టాన్ని నివారించగలుగుతాము. విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వల్ల ఎక్కువగా ఈ పురుగు సోకటానికి అవకాశం ఉంటుంది. ఈ తామర పురుగు జీవిత చక్రం ఏ విధంగా ఉంటుందంటే, ఆడ తల్లి పురుగులు నలుపు రంగులో ఎక్కువగా పువ్వులు లేదా లేత ఆకుల మీద వ్యాపించి ఉంటాయి. మగ పురుగులు లేత పసుపు రంగులో పరిమాణంలో చిన్నవిగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఆడపురుగులు గుడ్లు పెట్టే అవయవం ద్వారా గుడ్లను ఆకు లోపలి పొరల్లోకి పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో అలాగే పూభాగాలలో లేత కాయల మీద చేరి రసం పీల్చడం ద్వారా అక్కడి కణజాలం దెబ్బతింటుంది. ఎదిగిన లార్వాలు భూమిలో చేరి కోశస్థ దశకు చేరుకుంటాయి. 4 నుండి 5 రోజుల తర్వాత ప్యూపా దశలన్నీ ఎదిగి తల్లి పురుగులుగా మారి గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఒక తల్లి పురుగు 15 నుండి 20 గుడ్ల వరకు పెడుతుంది. ఈ విధంగా 15 నుండి 20 రోజులకు ఒకసారి పిల్ల పురుగులు అభివృద్ధి చెందటం మిరప పంటపై గమనించవచ్చు. ఈ పురుగులు ఆకుల మీద అలాగే పువ్వుల్లో ఎక్కువ సంఖ్యలో చేరి పత్రహరితం గీకి వేయడం, రసం పీల్చడం ద్వారా కణజాలం దెబ్బతినడం వలన ఆకులు మాడిపోయినట్లు కనిపిస్తాయి. పువ్వులు గోధుమ రంగులోకి మారి రాలిపోతాయి. పిల్ల పురుగులు కాయ తయారయ్యే దశలో ఎక్కువగా లేత కాయల మీద ఆశించి రసం పీల్చడం ద్వారా కాయలు గట్టిగా గిడసబారి ఇటుకరాయి రంగులోకి మారిపోతాయి. అలాగే వీటి లక్షణాలు పొలంలో ఏ విధంగా గమనించవచ్చంటే, ఆకు పరిమాణం అలాగే దాని ఆకారం మారిపోతుంది. ఆకు అడుగు భాగం ఇటుకరాయి రంగులోకి మారిపోతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే కొత్తగా వచ్చే ఆకు కొనలు మాడిపోతాయి. పూతను ఆశించిన పురుగులు పుప్పుడును తినేయటం అలాగే పూత భాగాలను గీకివేయడం ద్వారా పూత కణజాలం దెబ్బతిని గోధుమ రంగు చారులు ఏర్పడతాయి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్ల పురుగులు కాయలపై అధిక సంఖ్యలో ఆశించడం వల్ల ఇటుక రంగు చారులు ఏర్పడి కాయలు గట్టిగా తయారవుతాయి. ఈ నల్లతామర పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. అవేంటంటే, విచక్షణారహితంగా తక్కువ వ్యవధిలో సిఫారసు చేయని పురుగు మందులు వాడకూడదు. పురుగు మందు పిచికారీ చేసినప్పుడు మొక్క అన్ని భాగాలు తడిసేటట్లు స్టీల్ ఇంజిన్ కానీ బ్యాటరీ స్ప్రేయర్ కానీ ఉపయోగించుకోవాలి. ఒక పురుగు మందుల మీదే ఆధారపడకుండా తప్పనిసరిగా వేప నూనె, కానుగ నూనెలను కూడా పంట మీద పిచికారీ చేసుకోవచ్చు. మొక్కలు ఏపుగా పెరిగి కాయల మీద కూడా పురుగు ఉధృతి గమనించినట్లయితే పొలంలో బాటలు చేసి మొక్క మొత్తం తడిసేటట్లు సిఫారసు చేసిన మందులను పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పంట నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి. సూక్ష్మ పోషక లోపాలు తలెత్తకుండా పైపాటుగా పోషకాలు అందచేయాలి. ఆరోగ్యవంతమైన నారును ఎంచుకోవాలి. నాటే ముందు మొక్క వేళ్లను మైకోరైజా కలిపిన నీళ్లలో ముంచి నాటడం ద్వారా మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. జీవన ఎరువులను ఉపయోగించడం ద్వారా మొక్క ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అధిక మోతాదులో నత్రజని ఎరువులను ఎక్కువగా వాడకూడదు. అవసరం మేరకు పంట దశలో కూడా నూనె తీయని వేపచెక్కను వేసుకోవడం ద్వారా భూమిలో ఉండే ప్యూపా దశను నివారించుకోవచ్చు. పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. పిచికారీ చేసిన తరువాత తగిన సమయం తీసుకుని మాత్రమే కాయ కోయాలి. వాడిన పురుగు మందునే మరల వాడకుండా సిఫారసు చేసిన మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఏ ఒక్క పురుగు మందు ద్వారా కూడా ఈ పురుగును నివారించడం సాధ్యం కాదు. కాబట్టి తప్పకుండా సమగ్ర సస్యరక్షణ విధానాలను పాటించడం ద్వారా పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. మరి దీని యాజమాన్య పద్ధతులను ఏ విధంగా చేసుకోవాలి అంటే, వేసవిలో లోతు దుక్కులు చేసుకోవడం ద్వారా పురుగు కోశస్థ దశలను నివారించుకోవచ్చు. సాధ్యమైనంత ముందుగా మిరప రైతులు సామూహికంగా ఒకేసారి నాట్లు పూర్తి చేసుకోవాలి. జీవ శిలీంద్ర నాశినితో వృద్ధిపరిచిన పశువుల ఎరువును భూమిలో కలియదున్నుకోవాలి. ఎకరానికి 200 కేజీల వేప చెక్కను చివరి దుక్కులో వేసుకోవాలి. తామర పురుగు ఉధృతిని తట్టుకుని మన ప్రాంతానికి అనువుగా ఉన్న హైబ్రిడ్ రకాలను మాత్రమే ఎంచుకోవాలి. సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు నత్రజని 120 కేజీలు, భాస్వరం 24 కేజీలు, పొటాష్ 48 కేజీలని ఎరువులను వేసుకోవాలి. అంటే 260 కేజీల యూరియా, 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇచ్చుకోవాలి. పంట మార్పిడిని తప్పకుండా చేసుకోవాలి. 25 నుండి 30 మైక్రాన్ సిల్వర్ మల్చ్ వేసుకుని డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడం ద్వారా పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. పచ్చిరొట్టె పైరును వేసి భూమిలో కలియదున్నుకోవాలి. పంట చుట్టూ

0: రెండు నుండి మూడు వరుసల్లో రక్షణ పంటక జొన్న లేదా మొక్కజొన్న పంటలను వేసుకోవాలి. వివిధ రకాల కలుపు మొక్కలు పురుగుకు ఆవాసాలుగా ఉంటాయి కాబట్టి పొలం గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసిపారేయాలి. రైతులు సామూహికంగా నీలిరంగు జిగురు అట్టలను ఎకరానికి 40 నుండి 50 వరకు మొక్క ఎత్తుకు దగ్గరగా పెట్టుకోవడం ద్వారా తల్లి పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు జీవ శిలీంద్ర నాశనలను 5 గ్రాములు లీటర్ నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేప సంబంధిత పురుగు మందులు అంటే 5% వేపగింజల కషాయాన్ని కానీ వేప నూనెను 1 లీటరు నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేయాలి. వేప నూనెను సిఫారసు చేసిన ఇతర మందులతో కూడా కలిపి పిచికారీ చేసుకోవచ్చు. కానుగ నూనె 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి జిగురుతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించాలి అంటే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మిరప పంటకు ఎర్ర నేలలు అలాగే నల్లరేగడి నేలలు కూడా అనువైనవి. మిరప సాగులో అధిక దిగుబడులు సాధించడానికి సరైన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే అలాగే కొన్ని మెళుకువలను కూడా పాటిస్తే కనుక మంచి పంట దిగుబడి పొందవచ్చు. ముందుగా నారుకుళ్ళు తెగులు గురించి మనం చూసినట్లయితే మిరప నారుమడి పెంపకానికి ఎత్తైన నారుమళ్లు వేసుకోవటం మంచిది. లేకపోతే నీరు నిలిచి లేత మొక్కల మొదలు మెత్తబడి చనిపోతాయి. దీని నివారణకు మొదట విత్తనాలకు మాంకోజెబ్ 3 గ్రాములు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి. నారు మొలకెత్తిన తర్వాత 10 రోజుల వ్యవధితో కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి నారుమడి తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. అలాగే ఎండాకు తెగులు చూసినట్లయితే మొక్కలు ఎదిగే కొద్దీ మొక్కల కాండం లోపలి భాగం ముదురు గోధుమ రంగులోకి మారి మొక్కలు ఆకులు పూర్తిగా వడలిపోయి కిందకు రాలిపోతాయి. దీని నివారణకు మొదట విత్తన శుద్ధిలో ట్రైకోడెర్మా విరిడే 4 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. పంట మీద నత్రజని అలాగే నీటి తడులు ఇవ్వటం తగ్గించాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్కల మొదలు తడిసేలాగా పిచికారీ చేసుకోవాలి. తరువాత కాయకుళ్ళు తెగులు చూసినట్లయితే ఈ తెగులు కొల్లెటోట్రైకమ్ క్యాప్సిన్ అను శిలీంధ్రం ద్వారా వ్యాపిస్తుంది. ఈ శిలీంధ్రం గాలి అలాగే విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సామాన్యంగా అక్టోబర్ నవంబర్ మాసాలలో లేత కొమ్మలకు పుష్పాలకు ఈ తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు మొదట పుష్పాలకు ఆశించి క్రమంగా కాండం కొమ్మలకు వ్యాపిస్తుంది. కొమ్మల బెరడుపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు పెద్దవైన తరువాత మచ్చల మధ్య భాగంలో శిలీంధ్ర బీజాలు వలయాలుగా ఉంటాయి. తెగులు సోకిన కొమ్మలు కొనభాగం నుండి కిందికి వడలి ఎండిపోతాయి. ఈ శిలీంధ్రం పచ్చి అలాగే పండుకాయలపై ఆశించినప్పుడు కాయలపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత కాయలు కుళ్ళి వాడిపోతాయి. దీని నివారణకు ముందుగా పొలాన్ని శుభ్రంగా దున్నాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు మాంకోజెప్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆరోగ్యవంతమైన మొక్కల నుండి విత్తనాన్ని సేకరించుకోవాలి. ప్రొపికొనజాల్ 1 మిల్లీలీటరు లేదా డైఫెన్ కొనజాల్ 0.5 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పూత సమయంలో కాయలు పండుబారే సమయంలో పిచికారీ చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను చేపట్టినట్లయితే మిరపలో మంచి దిగుబడిని సాధించి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.
1: మీరు ఇంతవరకు మిరపలో నల్లతామర పురుగు నివారణ సస్యరక్షణ గురించి విన్నారు. వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz.

వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట 7:15 పంట సీములు కార్యక్రమంలో చామదుంప సాగు యాజమాన్యం డాక్టర్ కె మమతా గారితో పరిచయ కార్యక్రమం. తర్వాత జానపద గీతం వింటారు. అనంతరం పంటలో నత్రజని మోతాదును నియంత్రించే లీఫ్ కలర్ చార్ట్స్ గురించి వివరణ వింటారు. 7:30 ఫీఫా వరల్డ్ కప్ 2026 ముఖ్యాంశాలు ఆంగ్లంలో వింటారు. అనంతరం సినిమా గీతాలు వినొచ్చు.

7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమర్పణ. 8:00 వలస పక్షులు శ్రీమతి పలకలూరు విజయలక్ష్మి గారి కథానికి వింటారు. 8:15 సినీ గీతాలు. 8:30 తెలుగులో వార్తా ప్రసారం. 8:40 దేశభక్తి గీతం వింటారు. 8:45 నుండి ఆకాశవాణి విజయవాడ ఏమీటర్ల కేంద్ర ప్రసారాలు వింటారు. 11:10 నుంచి ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.

0: సమస్త ధర్మముల అనగా సమస్త కర్తవ్య కర్మములను నాయందు త్యజించి నీవు కేవలము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడనైన నన్ను శరణు పొందుము. నేను నిన్ను సర్వపాపముల నుండి ముక్తునిగా వింతును. నీవు శోకింపకుము.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. గుర్తుంచుకోండి, వ్యాస మహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీత పారాయణం ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం. భగవద్గీత పారాయణం

మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ

శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషమని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకింఛంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ధి చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా ఋతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న

0: 11 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లాస్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియాం హై ఔర్ జిస్కా ప్రభావ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
0: అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ, అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై. పంట సీమలు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో చామదుంప సాగు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ కె మమత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ కె మమత గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉన్నటువంటి ఉద్యాన పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి. ఇప్పుడు మనం ఉద్యాన పంటలను గనక చూసుకుంటే మనకి రకరకాల పంటలు, ముఖ్యంగా కూరగాయలు కానివ్వండి లేకపోతే పూలు కానివ్వండి తోట పంటలు కానీ ఇవన్నీ వస్తాయి కదా వాటిల్లో. మరి ఈరోజు మనం ఈ కూరగాయ పంటల్లో దుంపజాతి పంటలు కనుక చూసుకున్నట్లయితే ఈ దుంపజాతి పంటల్లో ఎక్కువగా చామదుంపని సాగు చేస్తూ ఉంటాం కదండి. మరి చామదుంపని సాగు చేయాలి అంటే దాంట్లో మంచి దిగుబడి మనం తీసుకోవాలి అంటే మొదటి నుంచి కూడా మనం ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
2: చామదుంప తీసుకున్నట్లయితేనండి, ప్రాచీన కాలం నుండి కూడా సాగు చేపడుతున్న దుంపజాతి పంటల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనదండి. ఇందులో ఈ దుంపల్లో ఏంటంటే పిండి పదార్థం ఎక్కువ మోతాదులో ఉండి ఇంచుమించు అన్ని ప్రాంతాలలోనూ కూడా, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ మన రాష్ట్రంలో సాగులో ఉందన్నమాట అండి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఆకులు అలాగే వాటి కాడలు కూడా ఆహారంలో తీసుకునే అలవాటు ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో అన్ని భాగాలు దుంపలు ఆకులు కాడలు అన్ని కూడా ఆహారంగా తీసుకుంటారండి. వీటిలో ఏంటంటే ముఖ్యంగా విటమిన్లు అయినటువంటి థైమిన్, రైబోఫ్లేవిన్, నియాసిన్, అలాగే ఇనుము, భాస్వరము, జింకు, పొటాషియం లాంటివి ఎక్కువ సూక్ష్మ పోషకాలు కూడా అధిక మోతాదులో ఉంటాయండి. అయితే మిగిలిన దుంప పంటలతో పోల్చుకుంటే వీటి దుంపల్లో మాంసకృత్తులు అలాగే ఖనిజ లవణాలు, ఇనుము శాతం అధికంగా ఉంటాయన్నమాట అండి. ఇక మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అండి, చామ సాగు 1360 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతాలైనటువంటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారండి. అయితే రాయలసీమ, ప్రాంతాల్లో అయినటువంటి చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే నీటి వస్తుందో అటువంటి ప్రాంతాల్లో ఈ చామని సాగు చేయడం అనేది జరుగుతుందండి.
1: చామని సాగు చేయాలంటే ఎటువంటి వాతావరణం కావాలండి?
2: ముఖ్యంగా ఈ చామ ఏంటంటే ఉష్ణమండలం పంట అండి. అలాగే ఎత్తైన ప్రాంతాల్లో కూడా సాగు చేసుకోవడానికి అనువైనటువంటి పంట. అయితే ముఖ్యంగా ఏంటంటే దీనికి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ నీటిని అవసరం ఉంటుంది అన్నమాట. అలాగే ఎక్కువ నీటిని తట్టుకోగలిగే స్వభావం కూడా ఉంటుంది, కానీ నీటి ఎద్దడిని మాత్రం తట్టుకోలేదు. నీటి ఎద్దడి ఉన్నట్లయితే మనకి మొక్క చనిపోదు, కానీ దుంపల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది అన్నమాట.
1: అంటే దుంప సైజ్ అనేది రాదు.
2: ముఖ్యంగా ఈ చామ సాగుకి నేలలు చూసుకున్నట్లయితే అన్ని రకాల నేలలు కూడా అనుకూలము. అయితే ఏదైనా దుంప పంటలకి మన సారవంతంగా ఉండేటువంటి భూములు అనుకూలము, అలాగే మురుగునీరు పోయే సదుపాయం కూడా ఉండాలన్నమాట అండి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎక్కువ దిగుబడి తీసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే మిగిలిన వ్యవసాయ పంటలు కానీ ఉద్యాన పంటలు లాగానే వేసవిలో భూమిని లోతుగా అంటే 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నుకోవాలి. అలాగే తొలకరి వర్షాలకి ఏంటంటే 2 నుంచి 3 సార్లు గొర్రుతో మెత్తగా దుక్కి దున్ని చదును చేసుకున్నట్లయితే మనకి ఆ లోపల నేల గుల్లబారి మనకి దుంప బాగా ఊరటానికి అవకాశం ఉంటుంది అన్నమాట.
1: పొలాన్ని తయారు చేసుకున్న తర్వాత మంచి రకాలని ఎంపిక చేసుకోవాలి కదండి. దీంట్లో అంటే ఇప్పుడు చామలో ఎట్లాంటి రకాలు ఉన్నాయండి మనకు అందుబాటులో?
2: చామలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రధానంగా భావపురి, గోదావరి చామ, సత్ముఖి అనే రకాలు ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారండి. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే పురాతన కాలం నుంచి వాటి సాగులో ఉన్న రకాలనే వాళ్ళు సాగు చేస్తున్నారు. అయితే వీటిలో కూడా ఏంటంటే కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి వేసే పంటలను బట్టి, నేల యొక్క లభ్యతను బట్టి కొన్ని స్వల్పకాలిక రకాలు, అలాగే మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అనేవి సాగు చేసుకోవచ్చు. ఇక భావపురి అనే రకాన్ని చూసుకున్నట్లయితే ఇది దీర్ఘకాలిక రకం అన్నమాట అండి. 8 నెలలు కాల పరిమితి ఉన్నటువంటి రకము. దీని దిగుబడి చూసుకున్నట్లయితే మనకి ఎకరానికి 14 టన్నుల వరకు కూడా ఇస్తుందండి. ఈ రకము ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరు నుంచి విడుదల చేయబడింది అన్నమాట. ఇది అన్ని నెలల్లో కూడా మనము ముఖ్యంగా నీటి వస్తున్న ప్రాంతాల్లో వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందండి.
1: ఎంత ఎడం పెట్టుకోవాలండి?
2: ఎడం చూసుకున్నట్లయితే మనకి దీర్ఘకాలిక రకాలు అలాగే మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే ఎటు చూసినా 40 సెంటీమీటర్లు

0: దూరం ఉండేటట్లుగా, అంటే వరుసకి వరుసకి అలాగే మొక్కకి మొక్కకి 40 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు నాటుకోవాలన్నమాట. ఇక మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకి శతముఖి అనేటువంటి రకము అందుబాటులో ఉందండి. ఇది కూడా రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. దీని కాలపరిమితి చూసుకున్నట్లయితే మనకి 6 నుంచి 7 నెలల్లో మనకి పంటను తీసుకోవచ్చు. దిగుబడి కూడా మనకి 8 టన్నులు వస్తుందండి ఎకరానికి. అలాగే మనకి స్వల్పకాలిక రకాల్లో చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో అంటే గత సంవత్సరము ఉద్యాన పరిశోధన స్థానం నుంచి విడుదల చేశారండి గోదావరి చామ అనేటువంటి రకము. దీని పంట కాలము 5.5 నుంచి 6 నెలలు. దీని ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఇది మంచి దిగుబడిని ఇవ్వటమే కాకుండా, అంటే ఎకరానికి మనకి 9.6 టన్నుల దిగుబడిని ఇవ్వటమే కాకుండా అన్ని ప్రాంతాలలోనూ, ముఖ్యంగా మన రాష్ట్రంలోనూ అన్ని రకాల నేలల్లోనూ అంతర్ పంటగా కూడా, అంటే తోట పంటలో కొబ్బరి అరటి వీటిలో జీడి మామిడి వీటిలో అంతర పంటగా వేసుకోవచ్చు, అలాగే ఏక పంటగా కూడా వేసుకోవడానికి అనువైనటువంటి రకం అండి గోదావరి చామ. ఈ దుంపలు కూడా మిగిలిన రకాలతో పోల్చుకుంటే మనకి గుండ్రంగా ఉండి లోపల కండభాగం తెలుపుగా ఉండి మార్కెట్ లో మంచి రేటు వచ్చేటువంటి రకం అనమాట.
1: ఎంత వస్తుందండి దిగుబడి?
0: దిగుబడి చూసుకున్నట్లయితే మనకి 9 నుంచి 10 టన్నులు ఒక ఎకరానికి వస్తుంది.
1: అంటే ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది.
0: ఎక్కువ దిగుబడి వస్తుంది, స్వల్పకాలంలో మన పంటను తీసుకోవచ్చు, అలాగే సంవత్సరానికి మనం 2 పంటలు తీసుకోవచ్చు అనమాట.
1: అంటే ఇప్పుడు 5 నెలలే అన్నారు కాబట్టి 5.5 నెలల్లో మనకి పంట చేతికి వస్తుంది కాబట్టి సంవత్సరానికి 2 పంటలు
0: తీసుకోవచ్చు.
1: అంతేకాకుండా అంతర పంటలు కూడా వేసుకోవచ్చు అంటారు. ఇంకా మరి ఈ చామని సాగు చేసుకోవాలంటే సమయం అనేది ముఖ్యం కదండి.
0: అవునండి.
1: ఏ సమయంలో వేసుకోవాలండి?
0: ముఖ్యంగా చామను చూసుకున్నట్లయితే సంవత్సరం పొడుగునా మనం వేసుకోవచ్చు. నీటి వ్యవస్థ ఉన్న ప్రాంతాల్లో మనం రబీలో వేసవకాలంలో కూడా సాగు చేసుకోవచ్చు అండి. తేమతో కూడిన వాతావరణము, అలాగే 21 నుంచి 28 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, అలాగే 100 నుంచి 2000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అయితే మనకి బాగా మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా వర్షాధారంగా అయితే మనం మే జూన్ నెలలో నాటుకోవాలి.
1: అంటే జూన్ నెలాఖరు వరకు
0: వేసుకోవచ్చు. నీటి వసతి కింద అయితే సంవత్సరం పొడుగునా మనం నాటుకోవచ్చు అండి. అయితే ముఖ్యంగా ఈ కోస్తా ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి మే జూన్ నెలల్లోనూ, అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా నాటుకోవటం అనేది జరుగుతుందండి.
1: ఇట్లా నాటుకోవాలన్నప్పుడు విత్తనం మోతాదు ఎంత పెట్టుకోవాలండి?
0: మనకి ఎకరానికి చూసుకున్నట్లయితే 300 నుంచి 400 కిలోల విత్తనం అవసరం అవుతుందండి. పిల్ల దుంపలైతే మనం నేరుగా నాటేసుకోవచ్చు. అదే తల్లి దుంపలనైతే మనకి కణుపు భాగం ఉండేటట్లుగా మనం ముక్కలుగా కోసుకుని నాటుకుంటే మనకి విత్తనం కూడా ఆదా అవుతుంది అనమాట అండి.
1: ఇప్పుడు మనం విత్తనాలు తీసుకున్న తర్వాత అండి, ఈ మొదటి దశలో వచ్చినటువంటి పురుగులు కానీ తెగులు కానీ రాకుండా ఉండాలంటే విత్తన శుద్ధి అనేది చేసుకుని వేసుకుంటాం కదండి. మరి ఇక్కడ ఈ చామ దుంపలో విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలి?
0: విత్తన శుద్ధి మిగిలిన పంటల్లాగానే మనకి ఏంటంటే ఈ చామలో కూడా విత్తనాలని మనం తయారు చేసుకున్న తర్వాత ఒక 10 లీటర్ల నీటికి 50 గ్రాములు కాపర్ ఆక్సిక్లోరైడ్, అలాగే 25 మిల్లీలీటర్ల మోనోక్రోటాఫాస్ కలిపిన మందు ద్రావణంలో 15 నిమిషాల సేపు ఈ దుంపల్ని నానబెట్టి తర్వాత ఆరబెట్టి మనం నాటుకున్నట్లయితే పంట తొలిదలసల్లో మనకి పురుగులు తెగులు బారి నుంచి మనం పంటని రక్షించుకోవటానికి అవకాశం ఉంది.
1: ఎట్లా నాటుకోవాలి, ఎంత దూరంలో?
0: మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా మనకి స్వల్పకాలిక రకాలైతే వరుసల మధ్య 40 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి 30 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా నాటుకోవాలండి. అదే మనకి దీర్ఘకాలిక అలాగే మధ్యకాలిక రకాలైతే మనం ఎటు చూసినా 40 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా 5 నుంచి 7 సెంటీమీటర్ల లోతులో మనం నాటుకుని తేలిగ్గా తడిగించుకుంటే సరిపోతుందండి. నేల పగుళ్ళు రాకుండా మనం సాధ్యమైనంత వరకు తడి పెట్టుకుంటే మనకి మంచి దిగుబడి, అంటే ఇంచుమించు 7 నుంచి 10 రోజుల వ్యవధిలో చూసుకుని అవసరాన్ని బట్టి నీటి తడిని ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. అలాగే డ్రిప్ పద్ధతిలో లేదంటే స్ప్రింక్లర్ల పద్ధతిలో, ముఖ్యంగా ఏంటంటే గోదావరి జిల్లాల్లో నీరు ఎక్కువగా లభ్యమవుతుంది కాబట్టి సాధారణంగా నీరు పారించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకి నెల్లూరు తర్వాత ప్రకాశం చిత్తూరు జిల్లాలో ఏంటంటే వాళ్ళకి నీళ్ళు లభ్యత తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ మైక్రో స్ప్రింక్లర్ పద్ధతి ద్వారా వాళ్ళు నీళ్లు ఇచ్చి మంచి దిగుబడులు తీస్తున్నారండి.
1: అంటే తక్కువ నీటితో
0: సాగు చేసుకోవచ్చండి.
1: ఏదైనా ఒక పంటను వేసినప్పుడు అండి దాంట్లో దిగుబడి ఎక్కువ రావాలంటే ఎరువులు అవి వేస్తూ ఉంటాం. అంతేకాకుండా మంచి పోషకాలను కూడా అందించినప్పుడే కదండి దాంట్లో మంచి దిగుబడి తీసుకోవడానికి వీలవుతుంది. అట్లాగే ఈ చామ దుంపలో కూడా మంచి దుంప మనం తీసుకోవాలి అంటే మంచి పోషకాలను కూడా అందించాలి. ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషకాలు అనేవి అందించినప్పుడే మంచి నాణ్యమైనటువంటి దుంపను తీసుకోవచ్చు కదండి. దీంట్లో ఈ సూక్ష్మ పోషక లోపాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే మనం భూమిలో ఇచ్చినప్పుడు సాధారణంగా మనము స్థూల పోషకాలు మీద ఎక్కువగా మనము దృష్టి పెడతాము. సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ మోతాదులో అవసరమైనా కానీ కొంచెం లోపం ఏర్పడినా కూడా వాటి యొక్క లక్షణాలు మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పొటాష్ అనేది చామ దుంపకే కాదండి, అన్ని రకాల దుంప పంటల్లో కూడా ఎక్కువ అవసరం ఉంటుందండి. ఎక్కువగా మనకి పొటాష్ ధాతులోపము ఈ ముదురాకుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పొటాష్ ధాతులోపం కనిపించినప్పుడు

0: ఏంటంటే మొక్కల్లో పెరుగుదల బాగా తగ్గిపోతుందండి, అలాగే ఆకుల పరిమాణం కూడా బాగా తగ్గిపోతుంది, అలాగే ఆకుల అంచుల వెంబడి కూడా ఎండిపోవటం, తద్వారా ఆకులన్నీ కూడా ఎండిపోయి సరైనటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేయలేకపోవటం వల్ల మనకి దుంప దిగుబడి అనేది బాగా తగ్గిపోతుందండి. దీని కొరకు ఏంటంటే మనం ముందుగా చెప్పినట్లుగా సిఫార్సు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి 3 దఫాలుగా. అలాగే దోత లక్షణాలు కనపడినప్పుడు ముఖ్యంగా ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అనే మందును 5 గ్రాములు 1 లీటర్ నీటికి చెప్పుకున్న కలుపుకుని పిచికారీ చేసుకోవాలండి.
1: ఇంకోటి ఇనుపు ధాతు లోపం కూడా ఒక్కొక్కసారి కనిపిస్తుంది.
0: ఇనుపు ధాతు లోపం కూడా ఎక్కువగా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే బెట్ట పరిస్థితి ఎక్కువ వచ్చినప్పుడు ఇనుపు ధాతు లోపం ఎక్కువ కనిపిస్తుంది. ఇది ప్రధానంగా ఏంటంటే లేత ఆకుల్లో కనిపిస్తుందండి. ఈ ధాతు లోపం కనపడినప్పుడు ఈనెల మధ్య భాగం పసుపు రంగులోనికి మారిపోయి ఆకులన్నీ కూడా పాలిపోయినట్లుగా కనిపిస్తాయి. తద్వారా ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగక మనకి దుంపల దిగుబడి కూడా బాగా తగ్గిపోతుందండి. దీని నివారణకి ఏంటంటే అన్నబేది 5 గ్రాములు 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి 1 లీటర్ నీటికి చెప్పున కలుపుకుని వారం 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకోవాలండి.
1: ఇవి కాకుండా ఇంకా ఏ లోపాలు వస్తాయండి?
0: ఇంకా మనకి మాంగనీస్ ధాతు లోపం అనేది కూడా కనిపిస్తుందండి. ఈ ధాతు లోపం కనిపించినప్పుడు ఈ లేత ఆకులు ఈనెల మధ్య భాగం పసుపచ్చగా మారి క్రమంగా ఆకు అంతా కూడా పసుపు రంగులోకి మారిపోతుంది అనమాట అండి. ఈ లోపం తీవ్రంగా ఉన్నట్లయితే ఏమవుతుందంటే మొక్కలన్నీ కూడా బాగా గడిసిబారి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. దీని నివారణకు కూడా మనం మాంగనీస్ సల్ఫేట్ అనే ఎరువును 2 గ్రాములు 1 లీటర్ నీటి చొప్పున కలుపుకుని పిచికారీ చేసుకోవాలండి.
1: అంటే ఎరువులతో పాటు మనం పోషకాలను కూడా
0: అవసరాన్ని బట్టి మన నేలలో ఉండే స్థాయిని బట్టి మన ధాతు లోపాలు కనిపించినప్పుడు వెంటనే మనము నివారించుకున్నట్లయితే మనకి మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది.
1: స్థూల పోషకాలు అనేసరికి మనం ఖచ్చితంగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఈ సూక్ష్మ పోషకాల లోపాలు ఉన్నాయో లేవో గమనించుకొని మీరు చెప్పినట్టుగా దానికి అనుగుణంగా వీటిని సవరించుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవచ్చు. ఇక సస్యరక్షణ విషయానికి వస్తాయండి, ఈ చామ దుంపలో ఎట్లాంటి పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది?
0: ముఖ్యంగా ఈ చామ పంటకు నష్టం కలిగించే పురుగుల్లో ఏంటంటే మనకి పేనుబంక అలాగే పొగాకు లద్దె పురుగు చాలా ప్రధానమైనవండి. ఈ పేనుబంక ఏంటంటే ఆకులు అడుగు భాగాన గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వల్ల ఆకులన్నీ కూడా పత్రహరితాన్ని కోల్పోయి త్వరగా ఎండిపోవటం అనేది జరుగుతుందండి. దీని నివారణకి ఏంటంటే పంట ఎత్తు కంటే కూడా 15 సెంటీమీటర్ల ఎత్తులో పసుపు రంగు గ్రీజు పూసిన అట్టలు ఉంచడం ద్వారా ఈ తల్లి పురుగులు వీటికి ఆకర్షించబడి తద్వారా వీటి ఉత్పత్తిని మనం గణనీయంగా తగ్గించుకోవచ్చండి. అలాగే పురుగు మందులు విషయానికి వస్తే డైమిథియేట్ అనే మందును లేదంటే మెటాసిస్టాక్స్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చెప్పున కలుపుకుని ఆకుల పైన కింద కూడా బాగా తడిచేటట్లుగా పిచికారీ చేసుకోవాలండి.
1: అంటే ఈ పసుపు రంగు గ్రీజు పూసిన అట్టలు అన్నారు కదా,
0: అవునండి,
1: అవి పెట్టడం వల్ల ఈ పురుగులు వాటికి
0: తల్లి పురుగులు రెక్కల పురుగులు వాటికి ఆకర్షించబడి వాటికి అతుక్కుపోవడం వల్ల మనకి ఉధృతి తగ్గుతుంది, గుడ్లు అనేవి పెట్టడం తగ్గుతుంది కాబట్టి వాటి ఉధృతి తగ్గుతుంది. అలాగే మనకి పొగాకు లద్దె పురుగు కూడా ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుందండి. ముఖ్యంగా ఏంటంటే మిగిలిన పంటలు అలాగే పక్కన ఏమన్నా పంటలు ఉన్నా కూడా మనకి పొగాకు లద్దె పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గొంగళ పురుగులు ఏంటంటే ఆకులు అడుగు భాగాన పై భాగాన కూడా గుంపులు గుంపులుగా చేరి ఆకులన్నిటిని కూడా బాగా తినేసి నష్టపరచడం అనేది జరుగుతుంటుంది. దీని కొరకు ఏంటంటే మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు అనేటువంటివి పాటించుకోవాలి. సమగ్ర సస్యరక్షణలో భాగంగా ఏంటంటే ముందుగా మనం ఎప్పుడైతే ఆకుల మీద మొదటి దశల్లో ఈ పిల్ల పురుగుల్ని గుంపులుగా గుడ్లని కానీ పిల్ల పురుగులను కానీ గమనించామో వెంటనే వాటిని ఏరి నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే లింగాకర్షణ బుట్టలు ఎకరానికి 4 చొప్పున మనం అమర్చుకోవాలండి పొగాకు లద్దె పురుగుకి. తర్వాత ఈ NPV వైరస్ ద్రావణం 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని వారానికి 1 సార్లు చొప్పున 4 సార్లు పిచికారీ చేసుకోవాలండి. అలాగే మనం సాగులో అక్కడక్కడ ఆముదప్ మొక్కలు అంటే ఎర్ర పంటలు అంటాం కదా, అలాగే ఆముదప్ మొక్కలను కనుక వేసుకున్నట్లయితే వాటి మీద గుడ్లు పెడుతుంది. ఇది ముఖ్యం, ముందు వాటి మీద ఉండేటువంటి గుడ్ల సంచలను కూడా ఏరి మనం మన పంట మీదకి రాకుండా మనము రక్షించుకో.
2: పంట సీమల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఫీఫా వరల్డ్ కప్ అప్డేట్స్ ఇచ్చారు.
3: Sports Centre with the latest World Cup news. Argentina's Lionel Messi is making the headlines. He scored twice as they beat Austria 2-0 in Dallas. It sees him become the tournament's all-time leading goal scorer with 18. John Bennett reports.
4: The historic moment came 7 minutes before half-time as Lionel Messi made a signature run just inside the box to slot home into the bottom corner. He could have broken the record even earlier, but he put a penalty wide of the post. Messi's taken 28 World Cup appearances to overtake Miroslav Klose. His first World Cup was in 2006 when he became the youngest player to represent

మీరు ఇంతవరకు ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ విన్నారు. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 2.2 మెగాహెర్ట్స్ పై తెలుగు ఫిలిం సాంగ్స్ వింటారు. ముందుగా వినబోతున్న పాట అమర శిల్పి జక్కన్న ఈ చిత్రం నుంచి.

0: మీరు విన్న పాటతోటి తెలుగు చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో.
1: పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వం

0: ఇప్పుడు విందాం.
1: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్ ఛార్జ్ను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్ను వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2000 నుంచి 3000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్ను తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనువైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్ అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి పాపది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
2: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.
1: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్దగా కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది. కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తుంది. ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి. ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీదనే ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు. కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
2: సూర్యాగర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
1: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మనకు సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది. కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది. కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంటు బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది. దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గాని 3 కిలోవాట్ గాని వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందిలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళం అవుతాం.
2: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
1: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం. అది ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి. దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి. ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము. ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
2: లబ్ధిదారులు దీన్ని

0: ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
1: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు మన ఇయర్లీ, ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నా ఆ పోర్టల్ ఓపెన్ చేసి TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము ఇది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా, అంటే రేపు స్కీమ్ వర్తింప చేసినా వర్తింప చేయట్లేదు దీనికి, కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానల్స్ అని నాన్ DCR ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో, DCR ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింప చేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ అయ్యి మీకు DCR ప్యానల్స్ పెట్టిల్లా. DCR ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్, ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి PDCL వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి, అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్న కాడ 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
0: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
1: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మన స్కీమ్ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది సార్. ఒక 2 ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రం 100% ఆన్లైన్ లో ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే 2 ఫోటోస్, ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్ లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
0: సోలార్ ప్యానెల్ల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
1: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా, ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపత ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్ కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్ గా 6 మంత్స్ బై బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మా మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు, టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కి మనకు మన అకౌంట్ కి మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ప్రొడక్ట్ అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ప్రొడక్ట్ అయితే ఏ ప్రాబ్లం లేదు సార్. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ దాకా మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడిపోయినాం. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. 2,30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది అకౌంట్ లో. డైలీ 10-15 మినిట్స్ వరకు.

0: జనరేట్ అయితే అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అలాగే తెచ్చుకున్నప్పటినుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు ఏదో వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అయితే అని చెప్పేసి చెప్పారు. పెట్టి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2000 వరకు వచ్చే కరెంట్ బిల్లు, ఇది పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు అయితే దాని వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పైన మాకు సంబంధం లేదు. మాకైతే 24 hours పవర్ ఉంటుంది. 4 rooms ఇంటర్నెట్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 lights ఉన్నాయి, 4 fans ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాం చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే పడింది అమౌంట్ కూడా, సబ్సిడీ అమౌంట్ కూడా. చాలా బాగుంది సార్, ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 hours పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ కొద్దిగా ఎక్కువ కరెంట్ బిల్లు వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్లు వచ్చే వాళ్ళని అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 ఉన్నప్పుడు వీళ్ళు ఒకటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 years లో మనకు ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 years వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్యాఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.
2: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 మెగాహెర్ట్స్ పై కార్యక్రమం. ఇప్పుడు వలస పక్షులు శ్రీమతి పొలకలూరి విజయలక్ష్మి గారి కథానిక వింటారు.
1: పరందమ్మయ్య గారు నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని హాల్లో సోఫాలో కూర్చుంటుండగా ఫోన్ మోగింది. యథాలాపంగా వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశారు. అవతలి గొంతు నాన్నగారు నేనండి అన్నాడు కొడుకు సుధీర్. బాబు చెప్పు నాన్న అన్నారాయన. నాన్నగారు ఎలా ఉన్నారండి? బాగున్నానయ్యా, మీరెలా ఉన్నారు? కోడలు పిల్లలు అంతా బాగున్నామండి. ఏమిటి విశేషాలు? అడిగారాయన. ఏమీ లేదండి, అమెరికాలో ఇంకో ఇల్లు తీసుకున్నానని చెప్పాను కదండి, నిన్ననే రిజిస్ట్రేషన్ పూర్తయింది నాన్నగారు. ఇప్పుడు ఉన్న ఇంటికంటే చాలా పెద్దది నాన్నగారు, అంతా మీరు అమ్మా చేసిన కృషి ఫలితమేనండి. మీ అమ్మ ఎప్పుడూ నీ ఉన్నతే కోరుకునేది నాన్న, ఉంటే చాలా సంతోషించేది. నాన్నగారు పనమ్మాయి వస్తున్నదా? అడిగాడు కొడుకు. ఆ వస్తుంది నాన్న. చెల్లి ఎలా ఉంది నాన్నగారు? బాగానే ఉంది నాన్న. ఏ, నువ్వు చెల్లికి ఫోన్ చేయలేదా? లేదు నాన్నగారు, చెల్లి ఎప్పుడైనా వాళ్ల వదినతో మాట్లాడుతూ ఉంటుంది. నేను ప్రతిరోజూ అనుకుంటాను చేద్దామని.

0: అదేమిటో, ఇక్కడ రోజు ఇట్టే గడిచిపోతుంది. దానికి తోడు అస్సలు తీరిక దొరకదు. ఒకటే పని ఒత్తిడి. ఇక్కడ ఇండియన్స్కి పని ఒత్తిడి ఎక్కువ నాన్నగారు. ఆఫీస్ కూడా 40 మైళ్ల దూరం. మీ కోడలు నేను జాబ్ చేస్తే గానే గడవదు. ఇద్దరం పనులు పూర్తి చేసుకుని పిల్లల్ని స్కూల్ దగ్గర దింపి వెళతాం. వచ్చాక మళ్లీ పనులు మొదలు పెడతాం. మీరు ఏం చేస్తున్నారు నాన్నగారు? ఏముంది నాన్న చేయటానికి? సోఫాలోంచి కుర్చీలోకి, కుర్చీలోంచి సోఫాలోకి మార్చి మార్చి కూర్చుని టీవీ చూడటం తప్ప. మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నగారు? ఆ కాటికి కాళ్ళు చాపుకుని ఉన్నవాడిని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడో రాసే ఉంటాడా దేవుడు. అలా అనకండి నాన్నగారు అన్నాడు సుధీర్. ఏదైనా అవగేషన్ పెట్టుకోమంటే వినరు అన్నాడు. ఇక ఈ వయసులో ఏం పెట్టుకోగలను? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాన్నగారు మీరు అలా మాట్లాడితే బాధగా ఉంటుందండి. పోనీ టిక్కెట్ పంపుతాను, వచ్చేయండి అన్నాడు సుధీర్. వద్దులే అయ్యా, నేను రాలేను. ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వచ్చినా సుఖంగా ఉండలేను. మీ అమ్మతో కలిసి వచ్చినప్పుడే మేం ఉండలేక ఇండియా వచ్చేశాం. అప్పుడు మీ అమ్మ తోడుంది కాబట్టి ఆ కొంతకాలమైనా ఉండగలిగాను. వద్దులే అన్నారు పరందామయ్య గారు నిట్టూర్చుతో. నాన్నగారు మరి ఉంటానండి, రాత్రి 12 అయింది అంటూ ఫోన్ కట్ చేశాడు సుధీర్. పరందామయ్య గత స్మృతుల్లోకి జారిపోయాడు. ఒక చిన్న గుమాస్తాగా జీవితం మొదలుపెట్టాడాయన. వసుంధర భార్య, సుధీర్, సునీత ఇద్దరు సంతానం, చక్కని సంసారం. వసుంధర పరందామయ్య గారి మనసెరిగిన మంచి తోడు అనుకునేవారు అందరూ. ఇంటి పనులన్నీ ఒక్కతే చేసుకుంటూ పిల్లలిద్దరినీ చక్కగా చదివించింది. అమ్మాయి డిగ్రీలో ఉండగానే మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేశారు. పట్నంలో ఒక ఇల్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. అబ్బాయి బీటెక్ పూర్తయింది. నాన్నగారు నేను ఎంఎస్ చేస్తానండి, యుఎస్ వెళ్ళాలి అన్నాడు సుధీర్. వసు ఏమంటావు, వాడు ఎంఎస్ చేయాలట? పిల్లవాడు అడుగుతున్నాడు అన్నారు. సాధారణంగా పరందామయ్య గారు వసు పర్మిషన్ అడిగినట్టే కనిపిస్తారు, కానీ తుది నిర్ణయం మాత్రం ఆయందే. అది ఆమెకు బాగా తెలుసు. అయినా తన నిర్ణయం చెప్పిందిలా, వద్దండి, మీకు రిటైర్మెంటు 6 సంవత్సరాలు పూర్తిగా లేదు. మనం లోన్లు పెట్టి తీర్చటానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. చివర్లో అప్పులు వద్దు సలహా ఇచ్చింది వసు. ఏదో ఓ ఉద్యోగం చూసుకోనన్నా అంటూ కొడుకు కూడా సలహా ఇచ్చింది అమ్మగా. సుధీర్ ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోయాడు రూంలోకి. వసు వాడు బాధపడుతున్నట్టున్నాడు అన్నారు ఆయన. పర్వాలేదండి, కన్ను వెళ్లిన చోటికల్లా మనసు వెళ్లకూడదు, మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్లకూడదు. మనమేంటో మన తాహతేంటో పిల్లలు అర్థం చేసుకోవాలి అన్నది వసుంధర. పైగా అమ్మాయి పెళ్లి చేసి ఉన్నాం, రేపో మాపో పురుడు పుణ్యాలు అంటూ అన్నీ ఉంటాయి అంది వసుంధర. రాత్రంతా పరందామయ్య బాగా ఆలోచించాడు. తెల్లవారుజామున భార్యను నిద్రలేపాడు. వసు మనం ఎలాగూ అంత ఎత్తు ఎదగలేకపోయాం, వాడినైనా చదువుకోనిద్దాం. అది కాదండి, మనకు తలకమించిన భారమని. ఏమీ కాదులే, మనకి పెన్షన్ వస్తుంది, మనకి ఏమీ లోటుండదు. నాకు ఒక ఆలోచన వచ్చింది అన్నారాయన. ఏమిటి అన్నది వసుంధర. నేను విఆర్ఎస్ పెట్టేస్తాను అన్నాడు. ఆయన వద్దని చెప్పినా పరందామయ్య వినడన్న సంగతి ఆమెకు బాగా తెలుసు. పరందామయ్య అదే ఊపులో రిటైర్మెంట్ తీసుకుని ప్రావిడెంట్ ఫండు, పెన్షను, కమిటీషను తీసుకుని అబ్బాయిని యుఎస్ పంపించేశారు. అబ్బాయి చదువు పూర్తయింది, మంచి సంబంధం వచ్చింది, పెళ్ళయింది, ఇద్దరు మనుమలు. రెండవ వాడు పుట్టినప్పుడు పరందామయ్య, వసుంధర ఇద్దరూ అమెరికా వెళ్లారు. అక్కడ వీళ్లు లేచేసరికి సుధీర్ ఆఫీసుకు వెళ్ళిపోయేవాడు, వీళ్లు సాయంత్రం నిద్రపోయాక వచ్చేవాడు. ఇక వసుంధరకైతే పనితో క్షణం తీరిక ఉండేది కాదు. భార్యాభర్తలిద్దరూ ఇండియాకి ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఎదురు చూడటమే సరిపోయింది. వద్దు బాబోయ్, మనం ఉండలేము అని తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత వసుంధరకి మోకాళ్ల నొప్పులు ఎక్కువైనా కొడుకు ఆపరేషన్ చేయించుకోమని డబ్బు పంపుతానని అన్నాడే తప్ప రాలేదు. కార్లు కొన్నా ఇంకేమి కొన్నా ఫొటోస్ మాత్రం పంపేవాడు. కనీసం తల్లిదండ్రులను చూడలేని అమెరికా బ్రతుకులు. వీళ్లకి ఓపిక ఉన్నంతకాలం పిల్లవాడి గురించి అందరికీ చెప్పి మురిసిపోయేవారు. అలాగే సరిపెట్టుకునేవారు. చిట్ట చివరికి వసుంధర కాలం చేసింది. కొడుకుకు ఫోన్ చేశారు పరందామయ్య గారు. కొడుకు ఒక్కడే వచ్చి కార్యక్రమం పూర్తి చేసి వెళ్లాడు. కన్నతల్లి రుణం తీరిపోయింది. అప్పుడు పరందామయ్య గారికి భార్య చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఎవరూ మన కోసం మనకి తోడు ఉండరండి, కన్నవాళ్లు మనం కన్నవాళ్లు కూడా మనకు కారు, మీకు నేను నాకు మీరు అని. వసుంధర వెళ్లిపోయి 5 సంవత్సరాలు గడిచాయి. పరందామయ్య గారికి వంటది జీవితం అలవాటైపోయింది. వచ్చే పెన్షన్తో పనికి వంటకి ఒక మనిషిని పెట్టుకుని కాలక్షేపం చేస్తున్నారు. ఈ ఇంట్లో వసు నాతోనే ఉన్నట్టు ఉంటుంది. ఆమె జ్ఞాపకాలతో ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్లను అని మరోసారి నిర్ణయం చేసుకున్నారు ఆయన. కనీసం బయటకు వెళ్లి అలా తిరిగి కూడా రాలేకపోతున్నారాయన. సాయంత్రం రోజూ వీధి చివర అరుగుమీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునేవారే కరువైపోయారు. ఎవరింట్లో వారు, ఎవరి ఫోన్లో వాళ్లు, టెక్నాలజీ పెరిగింది, బంధాలు కరువైనాయి. ఒక్క ఫోనుంటే చాలు, అన్నీ ఇంటికే వస్తాయి. కాని ఆత్మీయతను ఎలా తెచ్చుకోగలం? వీడియో కాల్లో మనమల్ని చూడగలం, కాని తడిమి ముద్దాడగలమా? సుఖాలనిచ్చే డబ్బు అప్పుగానైనా దొరుకుతుంది, ఆనందాలను పంచే మనశ్శాంతి బంధాల్లోనే దొరుకుతుంది. అది కూడా ఇప్పటి జనరేషన్ పిల్లలందు ఆశించటం ఎండమావుల్లో నీటిని వెతికినట్టే అనుకున్నాడు పరంధామయ్య. ఆయనకిప్పుడు జ్ఞాపకశక్తి తగ్గింది, చూపు మందగించింది, అడుగులు అస్థిరంగా పడుతున్నాయి, ఎక్కువగా నడవలేకపోతున్నాడు. ఒకప్పుడు ఎవరైనా బెల్ కొడితే వెళ్లి తలుపు తీయటానికి చాలా విసుగ్గా ఉండేది. అప్పుడు కాళ్ళు, చేతులు, మనసు, మనిషి అన్నీ ఆరోగ్యంగానే ఉండేవి. అయినా ఏదో నిర్లక్ష్యం. ఇప్పుడు ప్రతి అవయవానికి ఏదో అస్వస్థత. కాని కాలింగ్ బెల్ మోగితే బావుండు, తలుపు చప్పుడైతే బావుండు, ఎవరైనా వస్తే బావుండు, ఎవరైనా పలకరిస్తే బావుండును అనిపిస్తుంది ఆయనకి. నిజమే, ఓదార్పు లేని ఒంటరి జీవితం ఓ నరకం. పోనీ ఓల్డేజ్ హోంకి వెళ్దామంటే తన మనసు అంగీకరించటం లేదు. నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంది వసు, తన జ్ఞాపకాలను విడిచి వెళ్లాలని లేదు. పిల్లల కోసం ఎదురు చూసినా రారు, ఎదుగుతామంటే కష్టపడి పంపించా. కాని నా మనస్సు వెళ్లగలిగిన చోటు, నేను తరచూ వెళ్లలేని చోట స్థిరపడిపోయారు వాళ్లు. సడన్ గా ఏదో గుర్తు వచ్చినట్టు వర్తమానంలోకి వచ్చేశాడు పరంధామయ్య. నెమ్మదిగా వెళ్లి తలుపు తెరిచారు. దేనికోసమో ఎదురుచూస్తున్నట్లు. ఇంతలో పేపర్ బాయ్ వచ్చాడు సైకిల్ మీద. గతంలోనే చెప్పాడు ఆ అబ్బాయికి పేపర్ బెల్ కొట్టి చేతికివ్వమని. అలా ఇచ్చి రోజూ కాసేపు పలకరించి మాట్లాడి వెళ్లటం ఆ అబ్బాయికి అలవాటుగా మారింది. పేపర్ బాయ్, పాలబ్బాయి, పనమ్మాయి వచ్చి వెళ్లిపోతే ఇక ఎవ్వరూ వచ్చేవారే ఉండరు. రేయికి పగలు, పగటికి రేయి, పడికే వీడ్కోలు స్పష్టంగా కనిపిస్తుంది నాకే అనుకున్నారు ఆయన. ఒకవేళ నాకేమన్నా అయిపోతే బాబుకు వెంటనే తెలియటమెలా అనే ఆలోచన రాగానే భయం కలిగింది ఆయనకి. వెంటనే ఓ పేపర్ పైన తన కొడుకు పేరు, ఫోన్ నెంబరు రాసి తలుపు బయట అతికించి లోపలికి వచ్చారు. టీవీ ఆన్ చేయగానే రోజురోజుకు పెరుగుతున్న ట్రంప్ అరాచకాలను, విధిస్తున్న కొత్త రూల్స్ను, టారిఫ్లను, గ్రీన్ కార్డు హోల్డర్స్ సహితం పడుతున్న కష్టాలను వివరిస్తూ ప్రముఖ జర్నలిస్టు చెప్పటం అంతా విన్నాక అక్కడ ఎక్కడో ఉండి సెకండరీ సిటిజన్స్లా ఉండటానికే మక్కువ ఎక్కువై జనానికి అనుకున్నారు మనసులో. టీవీ ఛానల్ మార్చగానే తోడికోడళ్ళు సినిమాలో టౌన్ పక్కకెళ్లద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా అంటూ పాట వస్తుంది. అప్పట్లో టౌన్ పక్కకు వెళ్లొద్దురా అన్నా, ఇప్పుడు విదేశాలు వద్దు, స్వదేశమే ముద్దు అన్నా ఎవ్వరూ వినరు అనుకున్నారు ఆయన. అప్పుడనిపించింది ఆయనకు, తెలిసి వచ్చేది జననం, తెలియక వచ్చేది మరణం, మధ్యలో అంతా మాయ, కీర్తి ప్రతిష్ట అంతా ట్రాష్. నిజమే, ఎన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. ఒకరోజు సడన్ గా కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసి చూసేసరికి పరంధామయ్య షాక్కి గురయ్యాడు. కొడుకు, కోడలు, పిల్లలు, నోట మాట రాలేదు. ఆనంద బాష్పాలు తప్ప తేరుకుని కనీసం ఫోనైనా చేయలేదమ్మా అన్నారు. మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని మామయ్య అంది కోడలు. ఇకపై అమెరికాలో ఉండటం కాస్త ఇబ్బందే మామగారు, అందుకే మేము ఇండియాలో స్థిరపడాలని, మీ దగ్గరే ఉండిపోవాలని శాశ్వతంగా వచ్చేశామండి అంటున్న కోడలి ముఖంలోకి చూస్తూ నిలబడిపోయారు ఆయన. భోజనాలయ్యాక మాటల సందర్భంలో కొడుకు చెప్పాడు, మీరు తలుపు మీద నా పేరు, ఫోన్ నెంబరు అతికించారట. అది చూసి సురేష్ అనే అబ్బాయి నాకు అమెరికాకు కాల్ చేశాడు నాన్నగారు. ఆ అబ్బాయి మనకి రోజూ పేపర్ వేసేవాడట. అతని మాటలే నన్ను ఇండియాకి రావటానికి ఇన్స్పైర్ చేశాయండి. ఇక అన్నీ డిస్పోజ్ చేసి రావటానికి ఇంత టైం పట్టింది అన్నాడు సుధీర్. అంతలా ఏమి చెప్పాడు అబ్బాయి అని అడిగారు పరంధామయ్య. మీరు రోజూ ఆ అబ్బాయితో మాట్లాడేవారట, మీరు రోజూ గుమ్మం దగ్గర బాధగా చూస్తూ ఉంటే చాలా బాధ కలిగేదట, మీ బాధ చూసి ఆ అబ్బాయి నాకు కాల్ చేశారు. ఫోన్లో ఇలా అన్నాడు, సార్ మీరు బాగా చదువుకున్నవారు, కుటుంబ వ్యవస్థకు విలువ ఇవ్వకపోతే జీవితమే లేదు సార్. రేపు మీరు మీ నాన్నలా ఒంటరి అవ్వక తప్పదు. మీ జీవితానికి మొదటి భరోసా ఆయన మీ తండ్రి. ఒకప్పటి ఇంటి పెద్ద మిమ్మల్ని కెరీర్ వదులుకుని ఇండియాకి రమ్మని అడగలేక ఆయన రాలేక చివరికి ఆయన చనిపోతే ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ పేరు, ఫోన్ నెంబరు అతికించినప్పుడు ఆయన్ని అడిగాను మా ఇంటికి నాతో రమ్మని. ఆత్మాభిమానం కలవాడు కాబట్టి రాలేదు. ఏం మాట్లాడితే కొడుకు బాధపడతాడో అని ఒక్కప్పటి కుటుంబ పెద్ద భయపడటం నాకు నచ్చలేదు సార్. తల్లి తండ్రి చావు కోసం ఎదురు చూస్తూ పోకూడదు సార్. మన మధ్య నవ్వుతూ గడుపుతూనే వాళ్లకు తెలియకుండా వెళ్లిపోవాలి సార్. మీలా చదువుకోకపోయినా జీవితాన్ని చదివాను సార్. అమ్మ చేతి ముద్దలో అమృతపు రుచి తెలుసు. ఎక్కువ డబ్బు సంపాదించి ఎక్కడికో వెళ్లిపోయి నాన్న హజ్ చేసుకుంటే వచ్చే ఆనందం కోల్పోకూడదు సార్. మీతో ఇంకా మాట్లాడాలని ఉన్నా నా దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత ఇంతే. ఇంతకన్నా నేను మీకేమీ చెప్పలేనండి. ఇక మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు. అంతే మాయగారు, ఇక ఇద్దరం అక్కడ ఉండలేకపోయామనుకోండి అన్నారు ముక్తకంఠంతో కళ్ళు తుడుచుకుంటూ. పరంధామయ్య మనస్సులోనే ఆ పేపర్ వేసే అబ్బాయికి ధన్యవాదాలు తెలుపుకున్నాడు మౌనంగా.
1: మీరు ఇంతవరకు వలస పక్షులు కథానికి విన్నారు. శ్రీమతి పలకలూరి విజయలక్ష్మి గారు రచించింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి 102.2 MHz పై.

కార్యక్రమం ఇప్పుడు తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా వినబోతున్న పాట చిన్నరాయుడు చిత్రం నుంచి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన భువనచంద్ర.

జగదేక్ వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి మీరు విన్న పాటతోటి ఈ చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. మీరు వింటున్నారు ఆకాశవాణి 502.2 MHz పై. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాగ్నిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోజ్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking to the local authorities for the identification of the mortal remains as also for the transportation of mortal remains to India.
0: భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫెక్స్.ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్నే కెరియర్ కే లియే అప్నే మునాఫే కా 1% ఛాత్రవృత్తి కే లియే దేనా కా నిర్ణయ కియా హై. ముజే విశ్వాస్ హై కి యే వ్యవస్థా సే కిసానో కే బచ్చో కో అప్నే ఉచ్చ కెరియర్ గఢనే మే జిత్నీ భీ దిక్కతే ఆతీ హై వో దిక్కతో కే సమాధాన్ కే లియే బహుత్ బడా ఫాయిదా హోగా.
0: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: heavy to very heavy rainfall 7 to 20 cm likely along the west coast for northeast india and sub himalayan west bengal and sikkim during the week. Today there is also possibility of extremely heavy rainfall at one or two places over konkan and goa coast. Heat wave conditions likely over east uttar pradesh during next 4-5 days and over vidarbha, southeast madhya pradesh and bihar during next 2-3 days.
0: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు, రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు, సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1800 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2వ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి 2.2 MHz పై. కార్యక్రమంలో ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భవానీ మహిమ. ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథాగానం వింటారు.

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలు.

మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవగరియసి అన్న శ్రీ శంకర భగవత్పాదుల దివ్యవాణిని అనుసరించి సంసార సంద్ర సంతరణమునకు భక్తి సులభోపాయం. సృష్టి స్థితి లయాలకు మూలాధారమైన పరాశక్తి అనుగ్రహం పొందటానికి సర్వులు అర్హులే. నిరక్షరకుక్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేలుడు భగవదనుగ్రహం పొందేరు కదా. ఆవగిందంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపులు నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుజ్య పదవిని ఇత్తు అని ఆర్యశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

దాసును. పామరుడని విడువక పేదయైన పదుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులొకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలనందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని

అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమా.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణునకు సిద్ధించింది. కరుణారసముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను, నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

యోజపేత్ సతతం చండి జీవన్ముక్త సమానవ నీవే పని చేస్తున్నా జగజ్జనని స్మరణ మానరాదు, గురువాక్కునందు విశ్వాసం సడలరాదు. సమస్త సన్మంగళదాయిని అగు ఆ జగదీశ్వరుని, జగదీశ్వరుని నిరంతరం జపించు, ఆవిడ అనుగ్రహిస్తుంది అని ఆశీర్వదించి వెళ్ళాడు ఆ భాగవతాగ్రని.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినుడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

పాదమారగరేబెళ్ళు. ఏ శిలువులనేని ఏ శిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలుకుల విశ్వ

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

మా మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాడిని చూస్తే మొత్తబుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, ఓ దుర్గాదాసు, అమ్మని వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారింటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడో అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్న సమయం. పిట్ట సైతం తిరుగాడని ఆ నట్ట నడి ఎండన పొట్టకూటికై పట్టుదలతో వడివడిగా ఒక చెరువుగట్టుపై నడుకసాగించాడు దుర్గాదాసు.

అడుగులు వేస్తూ అమ్మని స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి ఘల్లు ఘల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బి ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఝల్లోమన్నది. ఎవరది? పుట్ట పురుగులేని చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బి, నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగజేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గున మహిళ దర్శన భాగ్యమున అతడు. మూర్తి భవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాసు.

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు.

తల్లి దుర్గయ్య ప్రశాంతిగా నా కడ కూరుచుండే, తా కొల్లగ గదుల తొడుగ గోరుచు మాలిమి తాల్ బిదు పెడి నాటి పసిబాలుల వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాచ్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్ధ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకో. ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మ దయగనగనే చేసిన.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు జనని, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేసావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చానయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకై కకుర్తి పడేవాడిని కాదమ్మా నేను,

స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః స్త్రియః సమస్తాశ్చతవైవ భేదాః అన్న ఆర్యశంకరుల సూక్తి అతని నాలుకపై నర్తించి కాబోలు. అమ్మా, స్త్రీలందరూ శ్రీమాతకు ప్రతిరూపాలే. పైసరులేవన్న పరితాపం మాను, భగవతి కృప నాకున్న చాలును, సెలవు అని లేచి నిలచాడు. అబ్బి, ఆగు, నీవు వెళ్ళేది ఆ కనపడే ఊరేగా. ఆ ఊరా ఉమాపద భట్టుగారని మా నాన్నగారు ఉన్నారులే, మా నాన్నగారున్నారులే. పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకసలే ఆడపిల్లలుడేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసిమ్మన్నానని చెప్పు, వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేదవిద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించినా అతని త్యాగం భువిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది.

తళిత నీలోత్పల రుచా దవీయాన్ సంతీనం స్నపయ కృపయా మాపపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిర్యత వనేవా హర్మ్యేవా.

విశ్వరక్షకి. వికసించిన నీలోత్పలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదంపైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడు వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవారు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీబడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

యోవనిక నా రుణదాతల బాధ పెట్ట నేనెప్పుడు దుర్గశత్రుపయ ఏడ్గడనాగిక పెట్ట తిందు లేనప్పుడు పస్తులుందు మరునంతకు యాచన సేయ.

ఉంటే తినటం, లేకుంటే పస్సులు ఉండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిణి చక్రరూపిణి ప్రకామ్యసిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే

అమ్మలగన్నయమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్న మాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లాలని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్న తల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరుడకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు.

నారాయణి నమస్తుతే, నారాయణి నమస్తుతే. అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి పుట్టిన మధ్యాహ్న సమయం. ఆకలి రక్కసి క్రూర దంష్టలకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ, ఉమాపదులు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

నీకు నా సుతులకు ఈనాడు ఉపవాసమే కదా, అశక్తుడనైనా నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు, బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేత నుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు, పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాం. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు. అంబ పరమేశ్వరి అఖిలాండే.

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం, విపత్సాగర తరణం అనుచున్నంత వీధివాకిటిలో ఎవరో నిలచి పిలిచారు.

వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు, తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు. విషణ్ణ వదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము? పరమేశ్వరి జన్నన్ని

నీ మాత, కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు, భలేవాడివి దొరికేవయ్యా. భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి. స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లి లేచిన జాడలేదయ్యా. మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు.

అనగా కోరుచుండిమి మా సతీరబోధ. మంచి నీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరుచుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు, ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు.

అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయన నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయంత్రం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది, పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింపబేడుకొని బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి, గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి, తొందరగా ఇవ్వండి వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా, పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా, ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అలుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే, మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమభరణ అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి, మిమ్మాయి వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు, మాటిమాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మలా అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాసి బోషిన శుభకృతి, ప్రేమ వరంద ధారలం చిందెడు కండ్ల జంట, దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుచూపు, జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జాలరు.

భట్టు గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణ మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం, తడతడలాడే అర్ధకాసు భరిణిలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయీ, బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ, ఇలా రా.

భవానీ మహిమ కళ్ళారా చూడు అమ్మా, భవానీ కరుణామయి కరుణామయి, దుర్గా భవానీ అన్నపూర్ణ కరుణారసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడ పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమా నిన్ను నుతింప మాదృశులకు తల్లి భవాని, భవత్ కరుణాపూర కటాక్ష వీక్షణలగాక సాధ్యమెట్లోను నీ చరణాబ్జాతముల భజించు శిరి ఈ జన్మన్ ప్రసాదించి వే తరుణోపాయము చూపవేడద జగత్ కళ్యాణ సంధాయిని అన్నపూర్ణ. ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసులు చూచి దాసు, 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివారి ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడు ఎవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులు ఎవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదునకు. భక్తి పర్వశాశ్రువులు కన్నుల జాలువార భగవతికి నివేదనం నీరాజనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్, దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి కాదు మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పదా అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మల గన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాసు. పామరుడనైన నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి. అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలి అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడులు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాసు. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

ఒక్కసారి నీ దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రువైపు చూడసాగారు.

క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెల్లమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతులు నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా, భట్టుగారు అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపురసుందరివేనండి. బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి, విజయవస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురూ దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదులతో సహా. పవమాన

0: వల్లి నివాసాయ మధురానందరూపిణి మహాయజ్ఞస్వరూపాయ శ్రీ నృసింహాయ మంగళం. జై గురుదేవత. స్వస్తి.
1: మీరింతవరకు భవానీ మహిమ శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా కాలక్షేపం విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: This is Akashvani. The news read by Abhineet Shukla. Prime Minister Narendra Modi today said that in a changing global landscape, BRICS has a vital role in deepening security cooperation and addressing shared challenges from terrorism and cybersecurity to emerging technologies. Prime Minister Modi met national security advisors and senior security officials of BRICS countries, that is Brazil, Russia, India, China and South Africa in New Delhi this evening. In a social media post, he also highlighted that India's BRICS chairmanship will seek to advance practical cooperation, support the priorities of the Global South and contribute to a safer, more secure and inclusive world. President Draupadi Murmu presented the Padma Awards at the second civil investiture ceremony at Rashtrapati Bhavan this evening. Journalist P. Narayanan, tennis legend Vijay Amrit Raj, actors Mammootty and R. Madhavan and singer Alka Yagnik are among the decorated recipients. This year, the government had announced a total of 131 Padma Awards. These include 5 Padma Vibhushan, 13 Padma Bhushan and 113 Padma Shri Awards. The Ministry of External Affairs today confirmed the death of 12 Indian citizens in an explosion in Qatar. Addressing media in New Delhi today, Ministry spokesperson Radhi Jaiswal said a total of 66 people were injured in the incident and are currently receiving medical treatment. Prime Minister Narendra Modi today received a telephone call from the Amir of the State of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani. The Qatar Amir expressed condolences over the loss of lives of Indian nationals in the accident at Ras Laffan Industrial City in Qatar on Sunday and conveyed his wishes for the speedy recovery of those injured. Prime Minister Modi thanked the Qatari leader for his words of sympathy for the affected families and appreciated the prompt medical assistance extended to the injured. The two leaders also reaffirmed their commitment to ensuring the well-being and safety of their citizens and reiterated their solidarity and support for each other. Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today said that the government is making advanced preparations for Kharif season to help farmers deal with the possible impact of a weak monsoon caused by El Nino. Addressing a press conference in New Delhi, Mr. Chauhan said that the country had so far seen around 43% less rainfall and that the monsoon was expected to remain weak in July too.
1: Overall rainfall has been 43% below normal so far, and according to the weather forecast, conditions are likely to remain weak until the week ending 2nd July. This means that our kharif crops could be affected. We have been preparing for such situations for quite some time. An assessment has also been carried out to determine how many districts may be affected. Based on the current projections, around 315 districts are likely to experience deficient rainfall.
0: Mr. Chauhan said that the states have been advised to promote crops like pulses, coarse grains and oil seeds which require less water and can still perform well under difficult conditions. The Indian National Centre for Ocean Information Services has begun issuing specialized bulletins on the potential impacts of the ongoing El Nino event on maritime sectors. The first bulletin was released by Chevella Member of Parliament Konda Vishweshwar Reddy at an event in Hyderabad. The bulletin states that the El Nino event is steadily developing and is expected to peak during winter between November 2026 and January 2027. Sea surface temperatures in the Indian Ocean are projected to remain above normal till May 2027. The National Testing Agency, that is NTA, today announced the results of Common University Entrance Test CUET 2026 for undergraduate admissions. Candidates who appeared for the examination can now access their scorecards through the official CUET portal. According to NTA, over 11 lakh candidates appeared for the examination this year. In men's hockey, India registered a thrilling 4-3 victory over arch rivals Pakistan in their opening match of the London leg of the 2025-26 FIH Pro League this evening. India mounted a strong comeback after falling behind in the first quarter with goals from Abhishek Nayan, Neelkant Sharma, Sukhjeet Singh and Rajinder Singh. With this win, India continues its unbeaten record against Pakistan in senior men's hockey, extending back to 2014. The India Meteorological Department, IMD, has issued an orange alert for thunder squall activity with winds speeds likely to reach 60 to 70 kilometers per hour over Delhi, Haryana, Chandigarh and West Uttar Pradesh till tomorrow. And that is the end of this news bulletin.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6 గంటలకు సూక్తిసుధ సమర్పిస్తారు డాక్టర్ టిఎస్ దక్షిణామూర్తి శాస్త్రి గారు. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో పువ్వాడ శ్రీరామదాసు కీర్తనలు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం యోగా ఆహారం శ్రీమతి జి పద్మజ గారితో పరిచయం వింటారు. ఇంకా బాలల హక్కుల పరిరక్షణ చట్టాలు రావెల సాంబశివరావు గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి బివి దుర్గాభవాని గారి వయలిన్ వాద్యం వింటారు. 11:30 వండే ఆర్జే వి రామకృష్ణ గారితో పరిచయం వింటారు. 12:40 కార్మికుల కార్యక్రమం విశాఖపట్నం కేంద్రం నుంచి. 1:30 వనితావాణి పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల కలిగే అనర్థాలు శ్రీమతి తోట పద్మావతి గారి ప్రసంగం వింటారు. 3:00 టీన్ టైం హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. 4:45 శ్రీ ఎడవల్లి కృష్ణప్రసాద్ బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో గుండె జబ్బులు లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహికలో బైపాస్ సర్జరీ, ఓపెన్ హార్ట్ సర్జరీ డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమల కార్యక్రమంలో మురికి నీటిని శుద్ధి చేసి చేపల పెంపకం కేవీ సాంబశివరావు గారితో పరిచయం వింటారు. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మీడియా ఆన్ న్యూస్ పేపర్స్ అండ్ బుక్స్ శ్రీమతి బూర్గుల షర్మిల గారితో పరిచయం వింటారు. 9:30 రేపటి కోసం నాటిక రచన శ్రీ పి ఉమామహేశ్వరం, నిర్వహణ శ్రీ మాడుగుల రామకృష్ణ. రేపు 10:00 రాగం తానం పల్లవి. ఈ కార్యక్రమంలో శ్రీ మల్లాది సూరిబాబు గారి గానం వింటారు. శ్రీమతి బివి దుర్గాభవానీ గారు వయలిన్, శ్రీ ఎంఎల్ఎన్ రాజుగారు మృదంగం. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. వినయం ముందుకు పోవడానికి దోహదం చేస్తుంది, అహంకారం వెనక్కి తోస్తుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:12 దాటి 40 సెకండ్లైంది. 358.4 మీటర్లు, 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.